الفنان ما لا يجشي كلام شس يا شامل.

शोभिनी सुहासिनी सुमधुरभाषिणी।

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 15వ తేదీ సోమవారం శుభోదయం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 నిమిషాలకు వస్తుంది. మనకాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: రేపటి భక్తి అంచనా కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించిన శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు వింటారు. ఆకాశవాణి కన్నడ కేంద్రం సూక్త సుధా. ఈనాటి ఈ కార్యక్రమంలో కెవి సుబ్బలక్ష్మి గారి సూక్త సుధా.
1: పొరుగు నీడ పడనివాడు ఒకడుంటాడు, కాని నీడ కల్పించని వృక్షమంటూ ఉంటుందా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక్కడ నీడ అంటే ఆశ్రయం. ఏ చెట్టైనా తన పరిధిలో ఎంతో కొంత కొన్ని జీవరాశులకైనా నీడ కల్పిస్తుండడం మనం గమనిస్తుంటాం. కాని ప్రత్యేకించి మనుషులలో తమ నీడనే గిట్టని వాళ్లను చూస్తుంటాం. తన నీడ అంటే తనను ఆశ్రయించిన వారు తన వారిని కూడా భరించలేనితనమన్నమాట. ఇట్లాంటి వారు రావణాసురుడులాంటి వాళ్లు. తోచిందే చేయటం, అదే సరియైనది అని వాదించడంలో దిట్టలు వీరు. త్రిలోకాలను జయించగలిగి రావణ బ్రహ్మ అని అనిపించుకున్న వానికి విభీషణుని పలుకులు రుచించలేదు అంటే అర్థమేమిటి? తన తోడపుట్టినవాడు, తన నీడలాంటివాడు, వాడినే నమ్మనివాడు రావణాసురుడు. అద్దంలో ప్రతిబింబాని కన్నా కుడియడమల తేడా ఉంటుంది, గాని మనకు మన నీడకు ఆ తేడా కూడా ఉండదు. కాని కాంతి పడే దిశను బట్టి నీడ స్థానం మారుతుంది కూడా. ఇక ఆశ్రయంగా నీడను గురించి ఒక మాట చెప్పుకుందాం. అత్యధికంగా నీడ కల్పించే మర్రి చెట్టు మరో మొక్కను తన నీడలో పెరగనీదని

0: నిందిస్తాం. కానీ నిజ జీవితంలో నీడలో ఎలా మొక్క పెరుగుతుంది? సూర్యరశ్మి అవసరం కదా. జీవులకు ఆశ్రయం కల్పిస్తూ ఎండన పడిన నడక సాగించే వారికి సేద తీర్చే మరికి కూడా నింద తప్పలేదు. ఆ కృష్ణ పరమాత్మకే నింద తప్పలేదు కదా. మరి ఇక నీడ అద్దంలో ప్రతిబింబంలాగా ఒకే పరిమాణంలో ఉండదు అని చెప్పుకున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే కదా. సూర్యోదయ సూర్యాస్తమాలయ సమయంలో నీడల పొడవులు సాగుతాయి. అదే మట్ట మధ్యాహ్నం అసలు కాలి కిందికి దాగిపోతుంది మన నీడ. అంటే మనపై పడే కాంతి కిరణాల వాలును బట్టి నీడ పరిమాణం మారుతూ ఉంటుంది. సమాజంలో కూడా అంతే. కొందరి నీడ పరిమాణం అసలు కన్నా ఎక్కువగా రెట్లు పెరిగిపోవడం గమనిస్తూ ఉంటాం. కొందరికి అసలు నీడలు ఏర్పడవు, అది కూడా మనం గమనిస్తూనే ఉంటాం. కాంతి పడితేగా నీడ ఏర్పడడానికి, ఆ పడ్డ ఆ కాంతి నడినెత్తి మీద పడితే అతనికి నీడే ఏర్పడదు. అందుకే గుర్తింపు రావటం రాకపోవటం అన్నది కూడా ఈ నీడలను గమనిస్తే జీవన సత్యం తెలుస్తుంది మనకి. భూమిపై నీడలు కల్పించడం ద్వారా లోతైన జ్ఞానాన్ని అందిస్తున్న సూర్యుని గురించి కొంత చెప్పుకున్నాం. ఇక్కడ సూర్యుడు అదితి కశ్యపుల కుమారుడు. త్వష్ట అనే ప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవి అతని భార్య. వారికి వైవస్వతుడు, యమధర్మరాజు, యమున అని ముగ్గురు సంతానం. సూర్య తేజస్సు దుస్సహంగా ఉండేసరికి సంజ్ఞ ఆ సూర్యమండల తాపాన్ని తట్టుకోలేక అతన్ని వదిలి వెళ్లిపోయింది. అర్కరాక్షస సంహారానికి సూర్యుడు వెళ్లినప్పుడు సంజ్ఞాదేవి తను ఒక ఆడగుర్రంగా మారి భూలోకంలో సంచరించసాగిందిట. కాని భర్త సాన్నిధ్యాన్ని తాను భరించలేనని నెపంతో తన నీడకు అంటే ఛాయకు జీవం పోసి పిల్లల రక్షణ బాధ్యత అప్పజెప్పి సూర్యమండలం విడిచి వెళ్లిపోయిందిట సంజ్ఞ. భర్తను పిల్లలను వదిలి వెళ్లిన సంజ్ఞ తిరిగి సూర్యుని చేరలేకపోయింది. కారణం ఛాయలాలన, పిల్లల పట్ల అనురాగం సూర్యుని కట్టిపడేశాయి. అంటే ఆ ఛాయాదేవి సంతానమే సావర్ణి, శక్తి, శని, తపతి. ఆ ఛాయాదేవి ప్రచండ భాను తేజస్సును ఓర్మితో భరించింది. అంతటి వాణిని లాలించగలిగిన గుట్టి అంటే అంతరార్థమేమిటి? నీడకు అంత శక్తి ఉందనేగా. మన నీడలు మనకు చెప్పే సత్యాలు మనం గ్రహించాలి. ఎంత నీడ మనం కల్పించగలం? మన నీడ మరొక్కరి పెరుగుదలకు ఆటంకంగా ఉందా? సమాజంలో అందరిపైన వెలుగు ప్రసరిస్తోందా? అందరి ప్రతిభలు వెలుగులోకి వస్తున్నాయా అన్న భావాన్ని మనం పెంపొందించుకోవాలి. అంతటి ప్రచండ భానుడికి సహించలేని సంజ్ఞ ఛాయను సృష్టించే మయనం మనకు ప్రబోధం కావాలి. ఎండను ఓర్చి నీడనిస్తున్న చెట్టు మనకు ఆదర్శం కావాలి. వెలుగుకు ఎదురు నిలిస్తేనే నీడను సృష్టించగలం. అంటే కాంతి నిరోధకాలు మాత్రమే నీడను సృష్టించగలవు. కానీ ఇక్కడ కాంతి నిరోధకాలను మనము నెగటివ్ గా ఆలోచించకూడదు. కాంతి నిరోధకాలను అని ఈసరించుకోరాదు. అన్ని పారదర్శకాలైతే చందమామ రాత్రిని శోభను పెంచేవాడా? అందుకే వ్యతిరేక ప్రక్రియ అయిన కాంతి నిరోధకాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలను గుర్తించాలి. గ్రహణాలు కూడా నీడల ఫలితాలేగా. కాంతికి ఎదురు నిలవటం వల్ల అంటే సత్యాన్ని సహించాలి, సత్యం కోసం ఎదురు నిలవాలి. అప్పుడు సమాజం మన నీడల జాడలను గుర్తిస్తుంది. సూర్య చంద్ర గ్రహణాలు కూడా నీడల ఆటలే గదా. ఆ ఆటల వల్లనే శాస్త్రవేత్తలు రోదస్సుని పరిశీలించగలుగుతున్నారు, కాల నిర్ణయం చేయగలుగుతున్నారు. కాంతి నిరోధకాలే నీడలు ఏర్పరుస్తాయి అన్న విషయం మనం మరవకుండా నిరోధకం అన్న పదాన్ని నెగటివ్ గా ఆలోచించకుండా ఉండాలి. ఇంత దూరం మనం నీడల గురించి ఎందుకు ఆలోచించామంటే నీడలు చెప్పే పాఠాలు నూతన తరం గుర్తించాలి, పాఠాలు నేర్వాలి, సమాజ శ్రేయస్సుకై పాటుపడాలి. దీపపు ప్రమిద తన ప్రమిద కింద వెలుగునివ్వదని కొందరు అంటుంటారు. కాని తన చుట్టూ ఉన్న చీకటిని తన కింద దాచి తాను వెలుగును ప్రసరిస్తున్నటువంటిది ప్రమిదను మనం చూడాలి. మనం ప్రమిదలాగా కావాలి. చివరకు నీడ చెప్పే పాఠం ఏమిటంటే కావలసిన నీడ కోసం కాంతి ప్రసరిస్తున్న కోణాన్ని గమనించి అలా నిలుచుంటే మన నీడ మనకు కావలసినంత పరిమాణంలో వస్తుంది అన్న ప్రబోధం మనకు వినిపించాలి.
1: కేవీ సుబ్బలక్ష్మి గారి సూక్తి సుధ విన్నారు. రేపటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ మధురి రామ్మూర్తి గారి సూక్తి సుధ వింటారు. ఆకాశవాణి కన్నడ కేంద్రం.

తీరు మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మేలైన నీటి యాజమాన్యానికి మొక్క యొక్క వేరు, నేలలోకి వెళ్లే లోతు, నీటికి కీలక దశలు, పంట కోత ఇచ్చేందుకు పట్టే కాలం, బెట్టను తట్టుకునే పైరు మొదలైన వాటిపై అవగాహన అవసరం. వివిధ పంటలకు కావాల్సిన సాధారణ నీటి పరిమాణం, డ్రిప్ పద్దతి ద్వారా పంటలకు కావాల్సిన నీటిని ఎప్పటికప్పుడు సరైన మోతాదులో అందించటం ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెంచటమే కాక పంటలకు కావలసిన నీటి పరిమాణంలో 50 నుండి 60% వరకు పొదుపు చేస్తూ తద్వారా 4 నుంచి 2 రెట్లు అధిక భూమిని సాగు చేయుటకు వీలు కలుగుతుంది. పంటకాలంలో పైరు కీలక దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. పంట వివిధ కీలక దశల్లో నీటి ఎద్దడికి గురైతే దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా నేలలో పంట వేరు మండలంలో మొక్కలకు ఉపయోగపడే నీరు 50% కంటే తగ్గిపోకముందే పైరుకు నీరు పెట్టాలి. నేలలో పైరుకు లభించే తేమ 75% వరకు తగ్గినప్పుడు మొక్కలకు కావలసినంత నీరు లభ్యం కాక బెట్ట కలుగుతుంది. దీనివలన పంట దిగుబడి తగ్గుతుంది. మరి తొందరగా నీరు పెట్టినా పంటకు ప్రాణవాయువు అందక నష్టం కలుగుతుంది. సాధారణంగా నేల పైపొరలలో 15 నుండి 20 సెంటీమీటర్లు లోతు వరకు మట్టిని పరిశీలించి నీరు పెట్టవలసిన సమయాన్ని నిర్ణయించాలి. ఇందుకుగాను మట్టిని చేతితో పట్టుకుని చూసి దానిలోని తేమ యొక్క హెచ్చుతగ్గులను కనుగొనవచ్చు. పంటలకు ఏ నేలల్లో ఎప్పుడు నీరు పెట్టాలి అని తెలుసుకోవటానికి సులువైన ఇసుక గుంత పద్దతిని కూడా అనుసరించవచ్చు. ఈ పద్దతి ఇసుక నేలలకు అలాగే వరి పైరుకు తప్ప ఇతర అన్ని రకాల నేలలకు అలాగే పైరులకు అన్ని దశల్లో ఉపయోగపడుతుంది. పంటను సులువుగా తనిఖీ చేయటానికి వీలయ్యే చోట్ల 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు, 3 అడుగుల లోతు గల గుంతలను తీయాలి. గుంత నుండి తీయగా వచ్చిన మట్టితో ఇసుక బాగా కలిపి కలియబెట్టాలి. గుంతను ఈ విధంగా కలిపిన ఇసుక మట్టితో 6 అంగుళాల మేరకు నింపాలి. ప్రతి 6 అంగుళాల మట్టి వేసిన పిమ్మట మట్టిని బాగా దిమ్మెను చేస్తూ గుంతను నింపాలి. మామూలుగా పొలంలో ఏ పైరును పెట్టవలెనో ఆ పైరును పెట్టాలి. ఇసుక కలిపిన గుంటల్లో మట్టి నీటిని ఇముడ్చుకునే శక్తి ఎక్కువగా ఉండే అచ్చటి మొక్కలు నీరు తక్కువైనప్పుడు వాడిపోయే లక్షణాలు తక్కిన పొలంలోని మొక్కల కంటే ముందుగా చూపుతాయి. నీటి అవసరాన్ని గుంతల్లోని మొక్కలు ముందుగానే సూచించటం వల్ల పైరుకు ఎప్పుడెప్పుడు నీరు కావలసినది తెలుసుకుని నీరు పెట్టి పంటను రక్షించుకోవచ్చు. ఇసుక ఎంత కలపాలన్నది నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక నేలను బట్టి ఇసుక పరిమాణం 5% నుండి కొంచెం సుమారు అటో ఇటో మార్చుకోవాలి. సాగునీరు పొదుపుగా వాడుకోవాలంటే పొలం చదునుగా ఉండాలి. పొలాన్ని చిన్న మడులుగా విభజించి ఆ మడుల్లో నేలను బాగా చదునుగా చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న గట్లతో చతురస్రాకారపు మడులుగా విభజించాలి. వీటిని చెక్ బేసిన్లు అంటారు. మడులు 18x15 మీటర్ల నుండి 6x6 మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. గట్ల ఎత్తు నీటిని ఎంతవరకు నిలపాలో దానిని బట్టి ఉంటుంది. మడుల్లో ఉండే నేల బాగా చదునుగా గాని లేక ఒకవైపుకు కొంచెం వాలుగా ఉండేటట్లు గాని తయారు చేసుకోవాలి. పొలానికి ఎత్తువైపు నుండి కొంచెం పెద్ద కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాలువల నుండి చిన్న చిన్న కాలువల ద్వారా మడులకు కావలసినంత నీరు పెట్టి అలాగే మడిలో పెట్టిన నీరు బయటికి పోకుండా అందులోనే ఇంకిపోయేలా చూసుకోవాలి. వరి పైరుకు చాలా పెద్ద మడులు చేస్తారు. వేరుశెనగ, రాగి, కూరగాయలు, పశుగ్రాసాలు మొదలైన పైర్లకు చిన్న చిన్న మడులు చేస్తారు. దీనివలన కొన్ని నష్టాలున్నాయి. నేలను బాగా చదును చేయాలి. గట్లు తెగిపోకుండా బాగా వేయాలి. గట్ల కింద పొలం చాలా నష్టం అవుతుంది. గట్లు వేయటానికి, నీరు పెట్టడానికి కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ వాలుగా ఉండే పొలాలకు ఈ పద్ధతి పనికిరాదు.

మనం పండించే వివిధ పంటల యొక్క నీటి యాజమాన్యం ఎంచుకున్న పంట, నేల, వాతావరణం, అలాగే పంట పండించే

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషులు డాక్టర్ గారికి పో.
1: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
3: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
4: వయస్సు, సంపద, మంచి వంశం ఇన్నీ ఉన్నా విద్య లేకపోతే లోకంలో గౌరవం, రాణింపు ఉండవు అంటుంది సుభాషిత రత్నావళి.
5: ఓబేజనా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
6: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
5: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
6: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
5: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
7: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
4: ఇంతటితో నటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్టానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీటిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదపూరుపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ
1: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాబోదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు చేయగలిగిన సాయం మనం చేస్తాము. 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి ఇక్కడతో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయిస్తా ఆలోచిస్తా తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలు కూడా అందంగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే 14 జూలై వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్బంగా బూత్ స్థాయి అధికారులు డీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని డీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది డీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యాశాఖ సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే 14 జూలై వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్బంగా బూత్ స్థాయి అధికారులు డీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని డీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట వ్యాప్తంగా 4,16,00,000

గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొనన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు.

0: తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో ఇప్పుడు అలారక రహమాన్ సంగీత సారథ్యంలో మనో సుజాత ఆలపించిన పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు శాంతినగర్ నుంచి షేక్ అస్లం షరీఫ్, అస్లం గోరే, సమ్రీన్, ఉజ్మిల్లా, లుబిన్, షహిల్, అహిల్, ముజ్మిల్, గోరా వారి మిత్రులు, ఇంకా జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మీరెడ్డి కాలనీ నుంచి జప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంగ్, కార్తీక్, చంద్రకళ, అక్షర, శివాజీ, నర్సయ్య, పద్మ, శ్రేయర్షిని, నరేందర్, హరిప్రియ, కిషోర్, వేద, భారతి, శ్యామల, ఆనంద్, సరోజిని, లక్ష్మి, సురేష్, ధనుంజయ, భాగ్య వారి మిత్రులు

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: స్వయంవరం చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన పాట సత్యం సంగీత నిర్వహణలో వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, విభనగండ్ల మండలం కల్వరాల నుంచి చంచల, విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, రఘునాథ్ రెడ్డి, కరుణ, నిర్మల, ప్రతాప్ రెడ్డి, హుసేన్, నాగేంద్ర, రమేష్, సంజీవ, విజయలక్ష్మి, నాగమణి, దుర్గయ్య, బలరాం, యశోద, మాదయ్య, లక్ష్మి, ప్రవీణ్, దయాకర్ వారి మిత్రులు, ఇంకా రాఘవేంద్ర, కల్పన, మద్రిటి, కవిత, శకుంతల, బలరాం, సత్యం, నిర్మల, జానకి, ప్రమీల, ఈశ్వరయ్య, నాగరాజు, మంజుల, సోమయ్య, శారద, ప్రవీణ్ కుమార్, కృష్ణకుమార్, హరీష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత రాజ్ కోటి సంగీత సరచంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట హలో బ్రదర్ చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ నగర్ నుంచి బిజిల్ వెంకటేష్, సాయికుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సురేఖల, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, వసుంధర, నరసింహారావు, విజయకుమార్, సాయిప్రకాష్, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వారి మిత్రులు, మరికొందరు కర్ణులు. బీకెంప్ నుంచి శ్రీహరి, గీత, యశ్విని, యశ్విత, మద్దయ్య, శాలమ్మ, దివ్య, రవీంద్ర, చంద్రశేఖర్, గురునందన్, లక్ష్మి, మోక్షిత్.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: సరితా, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో. ఇప్పుడు ఎంఎం కిరవాణి సంగీత సరస్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన భువనచంద్ర సాహిత్యం వారసుడు చిత్రం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు. జగిత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మీరెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర భూలక్ష్మి, శ్రీశాంగ్ అద్వైత అక్షర లలిత రాజేశ్వర శివాజీ చంద్రకళ సహస్ర శిరర్షిణి నర్సయ్య పద్మ నరేందర్ శ్యామల భారతి శ్రేణిక వేద హరిప్రియ అశ్విత అద్వైత వారి బంధుమిత్రులు. ఇంకా జోగులాంబ గతవాల జిల్లా అలంపూర్ ఇంద్రమ్మ కాలనీ నుంచి ఆనందమ్మ చిన్నారే కళ్యాణి కీర్తన మహిమ కళ్యాణ్ ఆరాధ్య దేశమే సందీప్ ప్రదీప్ పవిన్ నవీన్ రాహుల్ డేవిడ్ విన్నీ

0: Jeg har ikke hatt det som din.
1: Fordi

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత టాప్ హీరో చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, ఎస్వి కృష్ణారెడ్డి సంగీత నిర్వహణ.

అన్నా వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా కడతల నుంచి కనుగల గోపాల్ వారి కుటుంబ సభ్యులు మరికొందరు వెల్దుర్తి మండలం రామలకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సత్విక్,

0: வரகமனா
1: మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట. అవును కమలా, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
3: కార్యక్రమంలో చివరిగా సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి రఘుదీక్షిత్, సురాజ్, సంతోష్, రీటా ఆలపించిన రామచోకయ్య శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వెల్లుర్తి మండలం రామలకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి మిత్రులు, మరికొందరు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్,

మీ ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికాసేపట్లో.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారి జయంతి. ఈరోజు మరి ఆయన జీవిత విశేషాలు, మాటలు, పాటలు విందాం ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో. అభ్యుదయ కవితాభానుడు, సాహిత్య గమనాన్ని మార్చినటువంటి మహాకవి, విప్లవ వీరుడు శ్రీశ్రీ. ఈరోజు ఆయన జయంతి. అణగారిన వర్గాల ఆవేదనను అక్షర ఆయుధాలుగా మార్చి గర్జించిన ఆయన కళానికి సాటిలేదు. మహాప్రస్థానంతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆ మహాకవికి ఈనాడు చిత్రాంజలి కార్యక్రమం ద్వారా ఘన నివాళి అర్పిస్తుంది ఆకాశవాణి. మహాకవిగా ప్రసిద్ధుడైన శ్రీశ్రీ జీవితం, సాహిత్యం, మహాకవి శ్రీశ్రీ గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఆయన విశేషాల గురించి వెలువరించారు. ఇరవయ్యో శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని సాధించిన మహాకవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ సృజించిన కవిత, ఓ కవిత అనే కవిత గురించి బూదరాజు రాధాకృష్ణ ఒక పుస్తకంలో ఇలా రాస్తాడు. కనీసం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుతంగా సృష్టి చేసిన మరో కవి లేనే లేడు అంటారు. ఇది అతన్ని సాహితీ శిఖరాగ్రాన నిలిపింది అంటారు బోధరాజు రాధాకృష్ణ.

శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన 7వ ఏటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం 8వ ఏట ప్రచురింపబడింది. అందుబాటులో ఏది ఉంటే అది కాగితం కానీ తన సిగరెట్ ప్యాకెట్ వెనక భాగంలో కానీ రాసేవారు. తన 18వ ఏట 1928లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాశారు శ్రీశ్రీ. ఆ తర్వాతి కాలంలో సాంప్రదాయకమైన గ్రాంథిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టేసి వాడుక భాషలో మాత్ర ఛందస్సులో కవిత్వం రాశారు. ఇలా చేయటం గురజాడ అడుగుజాడ అని అతను అన్నారు. 1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది.

మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారే, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటే అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. ఆ తర్వాత మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలను రచించారు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసినాటికి మార్క్సిజం అనేది ఒకటి ఉంది అని అతనికి తెలియదు. 1881లో లండన్లో ప్రచురితమైన మహాప్రస్థానం శ్రీశ్రీ స్వతస్ఫూర్తితో దీనిని ముద్రించారు. దాంతోపాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్ను కూడా వెలువరించారు అంటూ తన ముందు మాటలో అతనే స్వయంగా ఈ విషయాన్ని రాశారు.

మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి ఇతడు మాటలు పాటలు రాశారు. ఇది హిందీ చిత్రం. నీరా ఔర్ నందాకి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చేయటం ఇతడికి తెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఇతను చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు రాశారు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో హెచ్ఎం రెడ్డి నెలకు 300 రూపాయల జీతమిచ్చి ఇతనికి ఆస్థాన రచయితగా వేసుకున్నారు. నిర్దోషి సినిమాకు కొన్ని పాటలు రాశారు. మునాన్ ప్రపంచం అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయల జీతంతో నియమించుకున్నాడు. ఆ విధంగా ఇతడికి నెలకు 500 రూపాయల రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డారు. అలా ఈ ఉద్యోగాలు 3 ఏళ్ల పాటు సాగాయి.

శ్రీశ్రీ మద్రాసులో ఉండటంతో అతనగా కవి కావడంతోనూ సినిమా వారి పరిచయం బాగా ఉండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం ఉండేది. 1950లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమైంది. తెలుగులో

0: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ఒకసారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు రాయడానికి మైసూరు వెళ్ళినప్పుడు అక్కడ ఇతనికి బి విఠలాచార్యతో పరిచయం కలిగింది. అతను కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించదలిచి శ్రీశ్రీని రచయితగా నిర్మించుకున్నారు. మైసూరులో ఇతడు ఉండి ఒకరోజులో 12 పాటలు రాశారు. ఇది ప్రపంచ చలనచిత్ర కాలంలో ఒక రికార్డుగా నిలిచిపోయింది. తర్వాత ఇతడు డబ్బింగ్ రచయితగా పాటల రచయిత

గీతగా స్థిరపడ్డారు. డబ్బింగ్ సినిమాలకు పాటలు మాటలు రాయటంతో పాటు నేరుగా తీసిన చిత్రాలకు కూడా పాటలు రాశారు. అన్ని రకాల పాటలు, ముఖ్యంగా ఉద్రేకం ఉత్తేజం కలిగించే సినిమా పాటలు రాసి తెలుగు ప్రేక్షకులను రూతలేగించారు. అందులో చెప్పుకోదగ్గది అల్లూరి సీతారామరాజు సినిమాకు అతను రాసిన తెలుగు వీర లేవరా అని శ్రీశ్రీ రాసిన వాటిల్లో ఆణిముత్యం

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: శ్రీశ్రీకి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణకు మధ్యగల స్పర్ధ ప్రసిద్ధమైనది. విశ్వనాథ సత్యనారాయణ అంటే శ్రీశ్రీకి ఒక విధమైన గురుభావం ఉండేది. శ్రీశ్రీ కవిత్వం ప్రారంభించిన సమయంలో అతనిపై విశ్వనాథ సత్యనారాయణ ప్రభావం చాలా గాఢంగా ఉంది. అతని శైలిలో కవిత్వం రాయాలని తీవ్రమైన ప్రయత్నం చేసేవారు. తాను మద్రాసులో ఉన్న రోజుల గురించి చెబుతూ, మద్రాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించిన వారు ఇద్దరే, ఒకరు మున్సిపాలిటీ కులాయి వాళ్ళు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు అని చెప్పుకున్నాడు. 1934 శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు రాస్తున్న సమయంలో కవిత్వాన్ని గురించి కవి

గురించి గొప్ప తాత్వికత వాస్తవికత మేళవించి రాసినటువంటి ఆత్మాశ్రయ గేయం కవిత ఓ కవిత నవ్య సాహిత్య పరిషత్ వేదికపై చదివారు. అప్పటి అధ్యక్షులు అప్పటికే కవిగా సుప్రఖ్యాతుడు అయిన విశ్వనాథ నాటి వర్ధమాన కవి అయిన శ్రీశ్రీని ఆనంద బాష్పాలతో వేదికపైన నడిచి వచ్చి గుండెలకు హత్తుకున్నాడట. ఆ గీతాన్ని ఎంతగానో పొగిడి శ్రీశ్రీ కవితా సంకలనాన్ని మహాప్రస్థానంగా వెలువరించి తానే ప్రచురిస్తానని దీనికి ముందు మాట రాయాలని చలాన్ని కోరాడు.

శ్రీశ్రీ గారు చాలా చాలా మాటలు మాట్లాడేవారు. విశ్వనాథకు సంస్కృతం అంత బాగా రాదని చెప్పుకోవటం కోసం సంస్కృతంలో విశ్వనాథ కంటే గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప పండితుడు అని ప్రకటించారు శ్రీశ్రీ. దీనిపై శ్రీశ్రీ జీవిత చరిత్రకారుడు, శ్రీశ్రీకి విశ్వనాథ సంస్కృత పాండిత్యం ఈర్ష పుట్టించింది అనిపిస్తుందని, లేని పక్షంలో దీనికి మరో కారణం కనిపించదని వ్యాఖ్యానించారు. తనంతటా మహాకవి 1000 ఏళ్ల వరకు పుట్టడని విశ్వనాథ గారు తన గురించి తానే ప్రకటించుకోగా, శ్రీశ్రీ నిజానికి ఆయన 1000 ఏళ్ల కిందటే పుట్టాడు అని ప్రశంసించారట.

శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, మాటలు, పాటలు విన్నారు ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, సామాజిక రంగాలలో కీలక మార్పులకు దారితీసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ది, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తున్న అవకాశాలు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ అవకాశాలపై చర్చించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్.
2: నమస్కారం అండి గిరీష్ గారు.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధిని మీరు ఎలా విశ్లేషిస్తారు?
2: గత 12 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఒక సమూలమైనటువంటి మార్పు, అంటే ఒక పరివర్తనాత్మకమైనటువంటి కాలంగా నిలిచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచంలో ఒక అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మనందరం కూడా సాక్ష్యంగా నిలిచాం. అదేవిధంగా మౌలిక వసతులు కానివ్వండి, డిజిటల్ సేవా రంగంలో కానివ్వండి, విదేశాంగ విషయాల్లో కానివ్వండి, రక్షణ సంక్షేమం లాంటి ప్రతి రంగంలో కూడా అపూర్వమైనటువంటి ప్రగతిని ఇవాళ సాధించింది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కానివ్వండి, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దేశంలో ఉండేటటువంటి అభివృద్ధిని చివరి వ్యక్తికి కూడా తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో చాలా వరకు కూడా ఇవాళ సఫలీకృతమైనటువంటి పరిస్థితి మనం గత 12 ఏళ్లలో చూసాం.
1: సార్, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన సంస్కరణలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో మీ దృష్టిలో అత్యంత ప్రభావవంతమైనవంటే ఏం చెప్తారు?
2: నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన 12-13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి సమయంలో ప్రజల యొక్క సాధక బాధలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఈ దేశం గత 75-80 సంవత్సరాలుగా ఏవైతే లోపించినాయో అధికారం వచ్చినటువంటి 75-80 సంవత్సరాల దాకా కూడా దేశంలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తులకి అందవలసినటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా దృష్టి పెట్టడం, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలిపి విధంగా వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మనం దీనిలో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు అడిగినట్లుగా

0: చెప్పవలసినటువంటి పరిస్థితి కనుక వస్తే, ముఖ్యంగా జన్ధన్ యోజన పేరుతోటి మహిళలకు ఏ రకమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవాళ బ్యాంకులు అకౌంట్ల ద్వారా చేయటం కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా కనీస గ్యాస్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితిలో, అనేకమైనటువంటి నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉజ్వల పథకం మీద ఇచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. దాని ద్వారా ఆయుష్మాన్ భారత్ అన్న ఒక పథకం ద్వారా ఏ రకంగా చేశారో మనందరం కూడా చూసాం. అదేవిధంగా రైతులు కానివ్వండి, రైతులకి పిఎం కిసాన్ యోజన కానివ్వండి, జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైనటువంటి నీరు కల్పించేటువంటి అవకాశం, ప్రతి గ్రామానికి కూడా ఇవాళ జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు ఏ రకంగా వస్తా ఉందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. గతంలో చూసినటువంటి పరిస్థితి అయితే కనుక ఆ కుంటల్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కెనాల్స్ లో వాటర్ తీసుకుని తాగేటటువంటి పరిస్థితి, ఇవాళ ప్రతి ఇంటికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్వచ్ఛమైనటువంటి నీరు వచ్చేటటువంటి అవకాశం కానివ్వండి, అదేవిధంగా మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా ఎంతో మంది వాళ్ళందరికీ కూడా బాత్రూమ్లు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వటం కానివ్వండి, ఇవాళ స్వచ్ఛ భారత్ లాంటి పథకాల ద్వారా కోట్లాది ప్రజల యొక్క జీవితాలు కూడా మార్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ రంగంలో చూసుకున్నట్లయితే ఇవాళ జిఎస్టీలు చేసినటువంటి జిఎస్టీ కానివ్వండి, డిజిటల్ గవర్నెన్స్ కానివ్వండి, అదేవిధంగా పేదవాడికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో చూసినట్లయితే కనుక పేదల యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వారికి చేర్చే క్రమంలో వారందరికీ చేరవలసినటువంటి బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో రాకపోతే ఇవాళ డిబిటీ స్కీమ్స్ అన్ని కూడా సంస్కరణలు చేసి పారదర్శకంగా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా చేరే విధంగా ఉండటమే మాత్రమే కాదు, అవినీతిని కూడా తగ్గించేటటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పథకాలు, సుమారుగా 180 పథకాలని ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
1: సరే, మీరు చెప్పిన పథకాలతో పాటు మనకి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, సో ఇటువంటి కార్యక్రమాలు యువతకు కల్పించిన అవకాశాలను మీరు ఎలా చూస్తున్నారు సార్?
0: ఇవాళ భారతదేశ వ్యాప్తంగా యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం గతంలో చూసినట్లయితే వారందరూ కూడా మనం ఒక వేరే దేశాలకి వెళ్ళో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద్వారానో ఉద్యోగాల కోసం వెతికే విధంగా భారత యువత ఉండేది. ఇవాళ భారత యువత మీరు చెప్పినటువంటి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా ఇటువంటి పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువత కూడా ఉద్యోగాలు వెతుక్కోవడం కాదు, ఉద్యోగాలు సృష్టించే వారిగా ఇవాళ తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు అనేక రకంగా మీరు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. అదేవిధంగా మనం ఇవాళ చూసినట్లయితే స్టార్టప్ లో 2014 కంటే ముందు కనుక మనం చూసినట్టయితే స్టార్టప్ లో భారతదేశం ఎక్కడో అట్టడుగు స్థాయి ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ ని భారత్ లో ఏర్పడిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఒక సుస్థిరమైనటువంటి లక్ష్యం పెట్టుకుని చేసేటటువంటి విధానం. లక్షలాది మంది యువత ఇవాళ కొత్త అవకాశాలు పొందారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ 12 సంవత్సరాల్లో ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
1: సర్ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత విదేశాంగ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో అనేక గుర్తింపులు లభించాయి సార్, సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్?
0: ఇవాళ మనం చాలా పెద్ద మార్పు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తా ఉన్నామండి. గతంలో మనం చూసినట్లయితే భారతదేశం అంటే సంక్షోభాల దేశంగా, భారతదేశం మీద ఏదన్నా దాడులు జరిగినాయంటే భారతదేశం యొక్క వాణిని ప్రపంచ వేదికల మీద వినిపించేదానికి కూడా మనం సంకోచం పడేటటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ప్రపంచ వేదికపై భారత ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందంటే దానికి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం యొక్క గొప్పతనం అని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితేనండి, మీరు చూడండి G20 అనే ఒక పెద్ద సంస్థని ఒక పెద్ద ఆర్గనైజ్ చేసి భారీ ఎత్తున చేసి ఆర్గనైజ్ చేయటం మాత్రమే కాదు దానికి అధ్యక్షత వహించినటువంటి పరిస్థితి కూడా ఇవాళ భారతదేశానికి లభించింది. అదేవిధంగా అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే ప్రపంచ వేదిక మీద గతంలో భారతదేశం యొక్క పాస్పోర్ట్ యొక్క విలువ ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి యువత కానివ్వండి, విదేశాల్లో ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు కానివ్వండి, భారతదేశం తరఫున వెళ్ళినటువంటి వారికి ప్రపంచ వేదికల మీద ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తా ఉందంటే భారతదేశం యొక్క విదేశాంగ విధానం అంతర్జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి గుర్తింపు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.
1: సార్,

0: ఆత్మనిర్భర్ భారత్ ఈ కార్యక్రమం ద్వారా రక్షణ రంగంలో భారత్ సాధించిన పురోగతి దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు భద్రతకు ఏ విధంగా దోహదపడింది?
1: గణనీయమైనటువంటి అభివృద్ధి అండి రక్షణ రంగం కనుక మనం చెప్పుకున్నట్లయితే. గతంలో రక్షణ రంగంలో మనం చూసాము, గత 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా కూడా స్వాతంత్రం వచ్చినటి నుంచి కూడా భారతదేశం ఎప్పుడు కూడా రక్షణ రంగంలో కావాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా మనం దిగుమతుల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిగుమతుల మీద ఆధారపడే దేశం నుంచి ఇవాళ ఎగుమతులు చేసే దేశంగా భారతదేశం ఎదుగుతా ఉంది. స్వదేశీ యుద్ధ విమానాలు కానివ్వండి, క్షిపణులు కానివ్వండి, డ్రోన్లు కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఇవాళ భారతదేశంలోనే తయారవుతున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ లో కానివ్వండి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కానివ్వండి, ఇటీవల కాలంలో వెరీ రీసెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినటువంటి సందర్భంగా కూడా కర్నూలు గురించి చెబుతూ వారు ఓరవకుల గురించి చెబుతూ అదొక డ్రోన్ సిటీగా మారిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందని, క్షిపణులు మనం దిగుమతి కాదు ఇది అనంతపురం నుంచి మనం ఎగుమతి చేయబోతా ఉన్నామని చెప్పి చెప్పటం కానివ్వండి, ఈ రకంగా ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇది దేశ భద్రతతో పాటుగా ఉపాధి పరిశ్రమల అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతుందని చెప్పి భావిస్తా ఉన్నాను.
0: సార్, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరిస్తారా?
1: 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆనాడు మనం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెడితే మనం జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపు తీసుకొచ్చినటువంటి పోలవరం ప్రాజెక్ట్ కి భారీగా ఇవాళ నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ రహదారుల యొక్క విస్తరణ ఏ రకంగా జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నాం, మనందరం కూడా చూస్తా ఉన్నాం. అదే విధంగా రైల్వేల అభివృద్ధి, పోర్టుల ఆధునీకరణ, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనకి అదృష్టవశాత్తు ఉమ్మడి ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తా ఉంది, అది వేరే అంశం. అయినప్పటికీ కూడా గతంలో కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైనటువంటి పథకాలు ఇచ్చారో, ఈ పోలవరం ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, అమరావతికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఇవాళ దశాబ్దాల కాలం నాటి రైల్వే ఏదైతే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఉందో దాన్ని ప్రకటించడం మాత్రమే కాదు దానికి కావాల్సినటువంటి నిధులను కూడా బడ్జెట్ లో కూడా దానికి కేటాయించడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్లి ఇవాళ మన ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసుకునేటటువంటి పరిస్థితి ఇది వచ్చింది. రాష్ట్ర అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక ప్రాధాన్యమైనటువంటి అంశంగా నిరంతరం కూడా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉంది.
0: సార్, విశాఖపట్నం కేంద్రం గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందనున్నాయంటారు?
1: ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని తీసుకురావాలనేది. గతంలో ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ దీనికోసం పట్టుబట్టడం మాత్రమే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఇవాళ కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం ఆ కలని, ప్రజల యొక్క ఆకాంక్షని ఇవాళ సాకారం చేసే విధంగా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీని ద్వారా రైల్వే యొక్క మౌలిక వసతుల అభివృద్ధితో పాటుగా అనేక మందికి, లక్షలాది మందికి దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నం యొక్క ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే మ్యాపుల్లో పెరిగేదానికి కూడా ఒక మంచి అవకాశంగా ఉంది. ఇక్కడి నుంచి మనం ఎగుమతులు చేసుకునేదానికి కూడా ఇవాళ కొత్త రైల్వే ట్రాక్, రైల్వే లైన్స్ కానివ్వండి, లేకపోతే మనకున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లను కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసుకునే దిశగా ఈ దీని ద్వారా మన అందరికీ కూడా లభించేటటువంటి అవకాశం. ముఖ్యంగా ఈ మనం అనుకునేటటువంటి విశాఖపట్నం లాంటి ఒక జియోగ్రఫికల్లీ ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం అది, ఆ ప్రాంతం నుంచి ఇవాళ మనం చూసినట్లయితే కనుక ఎక్స్పోర్ట్స్ ఎంతో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సహకరించే విధంగా ఇవాళ ఇక్కడ కోస్తా రైల్వే జోన్ రావటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్ అవడంతో పాటుగా విశాఖపట్నానికి అనేకమైనటువంటి విషయాల్లో ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం ఉంది.
0: సార్, రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు కానివ్వండి, ఐటీ రంగ విస్తరణ కానివ్వండి, కొత్త పరిశ్రమల స్థాపన కానివ్వండి, సో వీటికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
1: ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఒక అనుకూలమైనటువంటి స్థావరంగా ఉండేది గతంలో. కానీ గత 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని డీవియేషన్ చేసినటువంటి పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడిదారులందరూ కూడా భయపడేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైనటువంటి గమ్యస్థానంగా పెట్టుబడులకు అనుకూల

0: ప్రాంతంగా రావటం జరిగింది. అదేవిధంగా ఇటు ఐటీలో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ రంగంలో కానివ్వండి, డేటా సెంటర్ ఇప్పుడు ఏఐ డేటా సెంటర్స్ కూడా అక్కడికి వస్తా ఉన్నాయి. అదేవిధంగా తయారీ రంగాల్లో కొత్త అవకాశాలు కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియలైజేషన్ కనుక చూసినట్టయితే ఈ రాష్ట్రంలో అత్యంత అనుకూలమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నం ఉండటం, ఆంధ్రప్రదేశ్ దానిలో ఆంధ్రప్రదేశ్ ఉండటం, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వీటన్నిటికీ కూడా తిరుపతి మన కొప్పర్తి అదేవిధంగా అనంతపూర్ బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి. ఇది యువతకు రాబోయేటటువంటి రోజుల్లో భారీగా ఉపాధి అవకాశాలు వాళ్ళందరికీ కూడా లభించేటటువంటి అవకాశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత వేరే ప్రాంతాల మీద ఆధారపడకుండా మన స్వశక్తితోటి ఆంధ్ర రాష్ట్రంలోనే మనందరం కూడా బ్రహ్మాండమైన పరిశ్రమలు స్థాపించుకునేటువంటి అవకాశం దీని ద్వారా వస్తా ఉంది.
1: సార్, ఇదివరకు మీరు ఓర్వకల్ డ్రోన్ సిటీ అని చెప్పి ప్రస్తావించారు సార్. సార్, మరి ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి లేదా డ్రోన్ సిటీ వంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయని చెప్పి అనుకుంటున్నారు?
0: ఈ ప్రాజెక్టులు రాయలసీమ మాత్రమే కాదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాయలసీమను ఒక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులకు ఉంది. అటు ఒక పక్క పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ అసమానతలు కూడా దీని ద్వారా తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఈ డ్రోన్స్ ఇండస్ట్రియల్ హబ్ ఇటువంటి మాత్రమే కాకుండా హిందూపూర్ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా మనం చూసినట్లయితే మదనపల్లి, ఈ ప్రాంతాలు కూడా ఒక హార్టికల్చరల్ హబ్ గా కూడా మారేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మనం ఊహించిన దానికంటే కూడా రాయలసీమ ఒక అద్భుతమైనటువంటి రత్నాల సీమగా మారేటటువంటి అవకాశం. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాము జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ కూడా ఇక్కడ రీసెంట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని ద్వారా కూడా రాబోయేటటువంటి రోజుల్లో సుమారుగా 1 సంవత్సరం తర్వాత కాలం నుంచి 200 కేజీలు గోల్డ్ అక్కడి నుంచి తీసేటటువంటి అవకాశం ఉందని, ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి బంగార పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ ఎక్స్కవేషన్ చేసేటువంటి ప్లేసెస్ ఉన్నాయో, వాటిలో గోల్డ్ స్కేర్సిటీ ఉన్నటువంటి రీత్యా ఈ రాయలసీమలో ఐడెంటిఫై చేసినటువంటి జేజీఎఫ్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, దీని ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో కూడా రాయలసీమ ఒక రతనాల సీమగా మారేటటువంటి పరిస్థితి ఉండటంలో ఎటువంటి అనుమానం లేదు.
1: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయంటారు?
0: ఇంతకుముందే మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో మనం కొన్ని పథకాల గురించి మనం మాట్లాడుకున్నాం. ముఖ్యమైనటువంటి పథకాలు ఉజ్వల కావచ్చు, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కావచ్చు, పిఎం ఆవాస్ యోజన కావచ్చు, పిఎం కిసాన్ వంటి పథకాల ద్వారా ఇవాళ గ్రామీణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కూడా ఇదే అంశాన్ని ప్రత్యేకంగా తన రిపోర్ట్ లో కూడా వాళ్ళు పొందుపరచడం కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ప్రత్యక్ష లబ్ధి బదిలీ ద్వారా DBTs ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పారదర్శకంగా ప్రయోజనాలు కూడా ప్రతి ప్రాంతానికి కూడా అందుతా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీని ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిగేటటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగా ఇది నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గత కొన్ని దశాబ్దాలుగా వాటన్నింటినీ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఇవాళ వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసే విధంగా పథకాల ద్వారా మనందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అగ్రగామి ప్రదేశ్గా నిలబడటంలో, అగ్రజ ప్రదేశ్గా నిలబడటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉందని చెప్పి తెలియజేస్తాం.
1: సార్, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కానివ్వండి, స్వయం ఉపాధి ప్రోత్సాహకానికి సంబంధించి NDA ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
0: ఇవాళ దేశంలో ఉన్నటువంటి మనకి భారతదేశం ప్రపంచంలోనే యువతకి ఎక్కువ మంది ఉన్నటువంటి యువత కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఇవాళ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి యువకులు ఈ దేశం వ్యాప్తంగా కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ యువతనంతా కూడా ఒక సరైనటువంటి విధానంగా వాడుకునే దానికోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన వెంటనే ప్రారంభించినటువంటి అంశం స్కిల్ ఇండియా. స్కిల్ ఇండియా పేరుతోటి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక మంది యువకులకి ఇవాళ ట్రైనింగ్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా స్టార్టప్ ఇండియా ఇండియా ద్వారా కానివ్వండి, అదేవిధంగా మహిళలకి కానివ్వండి, చిన్న స్థాయి వ్యాపారస్తులకు కానివ్వండి, ముద్రా రుణాలు కానివ్వండి, డిజిటల్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే జరుగుతా ఉన్నాయో వాటి ద్వారా కానివ్వండి, ఇవాళ యువతను, భారతదేశ యువతను ఒక శక్తివంతమైనటువంటి యువతగా మార్చేటటువంటి ప్రయత్నం NDA ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ యువతే దేశ భవిష్యత్తు అనే నమ్మకాన్ని NDA ప్రభుత్వం పూర్తి స్థాయిలో విశ్వసిస్తుంది. కాబట్టి ఇవాళ యువత కోసం అనేకమైనటువంటి పథకాలను కూడా

0: చేపట్టడం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం యొక్క యువత కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా పారిశ్రామికంగా కూడా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా యువత నిలబెడుతుందన్న ఒక నమ్మకాన్ని, దాని ద్వారా ఈ పథకాల ద్వారా వారందరూ ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేస్తా ఉంది.
1: సార్, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, సో వీరు ఏ విధంగా పనిచేయాలని మీరు భావిస్తూ ఉన్నారు?
0: ఎక్కడైనండి, ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలన్నా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇవాళ అవసరం. అటువంటి నాయకత్వం భారతదేశ ప్రజలు గత 3 పర్యాయాలుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరిచినటువంటి అంశాన్ని మనందరం కూడా చూసాం. ఇవాళ అటువంటి నాయకత్వం, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం భారతదేశానికి లభించింది కాబట్టి కింద స్థాయిలో కూడా ప్రధానమంత్రి దిగువ స్థాయిలో కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రజా నాయకుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, మొట్టమొదటి అంశం ఇది. అదే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నాయకత్వాన్ని కేవలం నాయకత్వంగా చూడట్లా, ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి నాయకత్వంగా, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి బాధ్యతాయుతమైన పరిపాలన అనాలి. అదే విధంగా అభివృద్ధి లక్ష్యాలతోటి పనిచేసేటటువంటి నాయకత్వాన్ని ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల యొక్క విశ్వాసమే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత ఆ ప్రజాస్వామ్యం ఎంత పెద్ద ప్రజాస్వామ్యం అయినా నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి ప్రతి అంశంలో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తోటి, ఒక బాధ్యత తోటి కలిసి పనిచేయాలి.
1: సార్, రాబోయే రోజులలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమైన రంగాలు ఏంటి సార్?
0: ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోటి మనకి ఏర్పడిన తర్వాత సుమారుగా ఈ 20 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క సమర్థమైనటువంటి పాలసీలు, అదే విధంగా ఈ రాష్ట్రం పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, గత 5 సంవత్సరాల పాటు రాష్ట్రం ఒక అవినీతి పాలనలో మగ్గిపోయింది. అందులోనూ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా మనం తెలంగాణలో కొంత వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇవాళ రాబోయేటటువంటి కాలంలో ముఖ్యంగా పారిశ్రామికీకరణ, అదే విధంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవసాయ రంగం, అదే విధంగా ఆక్వా రంగం, మనకి ఆక్వా రంగంలో కూడా విశాఖపట్నం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా వీటన్నింటిని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా పోర్టులు కూడా మనం ఇవాళకే శాంక్షన్ చేయడం జరిగింది. అటు ఒక పక్క విమానాశ్రయాలు, అదే విధంగా పోర్టులు, అదే విధంగా డిఫెన్స్ కు సంబంధించినటువంటి రంగాలకు కూడా ఎన్డీఏ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఆంధ్రప్రదేశ్ కి ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు.
1: సరే, కార్యక్రమంలో చివరిగా ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరియు మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకుంటున్న సందేశం.
0: గత 12 సంవత్సరాల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంచినటువంటి విశ్వాసానికి ముందుగా వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే విధంగా అభివృద్ధి, పారదర్శకత, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ప్రజల నుంచి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సహకారాన్ని నిరంతరం కూడా కోరుకుంటా ఉన్నాను నేను. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనల కోసం మనందరం కూడా కలిసి కట్టుగా, మన మధ్య ఎటువంటి కుల వైషమ్యాలు, అదే విధంగా మత వైషమ్యాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ గా, వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండే లక్ష్య సాధన కోసం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి శ్రోతలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు గిరీష్ గారు, చాలా సంతోషం, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి. మీ ద్వారా నా యొక్క ఆలోచనల్ని, కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి అనేకమైనటువంటి అంశాలని ప్రజల ముందుకు తీసుకురావడం అనేది కూడా నాకు కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ధన్యవాదాలండి.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ

0: నెల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. చిత్రం సఖి, పాడినవారు సాధనా సర్గం, శ్రీనివాసు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శ్రీ మోతుకూరి వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు.
1: ప్రతి సంవత్సరం జూన్ 15న వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే, ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటాం. వృద్ధులపై జరుగుతున్నటువంటి హింస, నిర్లక్ష్యం, ఇంకా వాళ్ళని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సమస్యలపై అవగాహన కల్పించడం ఈ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల వృద్ధులకు సమాజంలో తగినటువంటి గౌరవం, రక్షణ కల్పించేలా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వృద్ధులు అసలు ఎలాంటి హింస, అలాగే నిర్లక్ష్యం అవనండి, రకరకాల సమస్యలు ఎదుర్కొనేది, వాటికి పరిష్కారాల గురించి వివరించడానికి ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి మరియు సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మోతుకూరి వెంకటేశ్వరరావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మోతుకూరి వెంకటేశ్వరరావు గారు.
2: సార్ నమస్తే అండి.
1: వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో వయోవృద్ధులు అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వృద్ధులపై వేధింపులు అసలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి ముందు చెప్పండి.
2: వృద్ధులపై వేధింపులు, ఇది ఒక జాడ్యంలా తయారైంది ప్రపంచంలో మొత్తంగాను. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, 70, 80, 90 పైబడిన వారు, పిల్లలు చూడకపోవటం, ఆస్తులు రాయించుకోవటం, ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, తిండి పెట్టకపోవటం, పిల్లలు కన్న సంతానం ఎవరైతే ఉన్నారో చూడకపోవటం, తద్వారా పెద్దవాళ్ళు ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా తన జీవితాన్ని ముగించుకోలేని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. ఇది ఒక భాగం అయితే, ఈ ఎల్డర్ అబ్యూస్ ఉంది, కుటుంబంలో ఉండే వేధింపులే కాకుండా బయట కూడా సమాజంలో కూడా చాలా వేధింపులు గురవుతున్నారు. చులకన భావం ఉంది, పెద్దల పట్ల గౌరవం లేదు, నిర్లక్ష్య భావంతో అనుసరిస్తున్నారు. దీని ముఖ్యంగాను ఇప్పుడు కొన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, ఓల్డేజ్ హోమ్స్లో కూడాను, లేదా హాస్పిటల్స్లో కానివ్వండి, లేదా కేర్ సెంటర్స్లో కానీ, లేదా ఈ ఎవరు లేకుండా కేర్ టేకర్లు పెట్టుకొని ఆ కేర్ టేకర్ల ద్వారాగా చూసుకోవడానికి ఏర్పాటు చేసిన సందర్భాల్లో కూడా ఆయా వ్యక్తులు ఆ పెద్దవాళ్ళని చూడటంలో ఒక నిర్లక్ష్యం కూడా ఉంది. డబ్బు తీసుకున్నా సరైన సేవలు కూడా అందించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకనంటే పెద్దవాళ్ళు వినికిడి సమస్య ఉంటుంది, కంటి చూపు సమస్య ఉంటుంది, మోకాళ్ళు నొప్పులు ఉంటుంది, నుంచోలేరు, కూర్చోలేరు, వాళ్ళు లేపాలి, బాత్రూమ్ తీసుకెళ్ళాలి, మందులు వేయాలి, వాళ్ళకి డైపర్స్ మార్చాలి, ఒకటి రెండు పోయి తెలీదు, ఇవన్నీ అనేక రకమైనటువంటి శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళని టేక్ కేర్ చేయటం అంటే చాలా కష్టమైన పని. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో ఈ కేర్ టేకర్స్ కూడా సరిగా అవగాహన లేకపోవడం కానివ్వండి, లేదా విసుకోవడం, మన ఇంట్లోనే మన పెద్ద ఇంట్లో పెద్ద అయినా సరిగ్గా లేకపోతే మనమే ఇసుకుంటున్నారు పిల్లలే, అంటే బయట వాళ్ళు ఇసుకోవడం విశేషమే ఉంది కదా. అందుకని ఆ రకంగా చాలా సందర్భాల్లో హాస్పిటల్స్ కానివ్వండి, నర్సులు చాలా రోగుల్ని కసురుకోవటం, విసుకోవటం, తోసేయటం, నెట్టడము లాంటివి. అదేవిధంగా హాస్పిటల్సే కాదు,

0: హోమ్స్లో కానివ్వండి, అనేక చోట్ల ఇటువంటి ఇది జరుగుతుంది. ఈ మధ్య మనం చూసాము, విజయవాడలోనే ఒక ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు భార్య చనిపోతే 90 సంవత్సరాల తల్లిని చూసుకుంటూ, చేసేవాళ్ళు లేకపోతే ఒక కేర్ టేకర్ని పెట్టుకుంటే, ఆ కేర్ టేకరు కొంతకాలం అక్కడ పనిచేస్తూ అక్కడ ఉన్న ఆనుపానాలు అర్థం చేసుకొని తర్వాత ఆ ఇంటి యజమాని చంపేసి ఆ ఇంట్లో నాశనంతా ఎత్తుకుపోయిన పరిస్థితి. ఇవాళ చాలా చోట్ల రక్షణ లేని పరిస్థితి ఉంది పెద్దవాళ్ళకి. ఇది ఒక్కటే కాదు, ప్రతిదానికి పెద్దవాళ్ళని నేరగాళ్ళు ఫస్ట్ టార్గెట్, సీనియర్ సిటిజన్ నేరగాళ్ళకి, మోసగాళ్ళకి, వీళ్ళకి. పిల్లలు ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఉండరు, ఏ అమెరికాలోనో, ఆస్ట్రేలియానో, లండన్లోనో, ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడడం తప్ప ఏది ఉండదు. ఇక్కడేమో పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారు, ఇద్దరిలో ఎవరు ముందు ఎవరు వెనకో తెలియదు. ఒకరు ముందు పోతే రెండో వారికి ఇబ్బంది, అది ఆడవారైనా మగవారైనా. ముఖ్యంగా ఆడవారైతే కొంత సర్దుకుంటారేమో కానీ మగవారైతే ఒంటరితనాన్ని భరించలేరు, అది చాలా మానసిక వేదన. ఈ పరిస్థితుల్లో నేరస్థ ముఠాలు ఏవైతే ఉన్నాయో, మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళేమంటే ఈయనెవరు, ఈయనకేమైనా ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఎవరిక్కడ లేరు కదా అని చెప్పేసి అని అవినీతి అధికారితో కుమ్మక్కయ్యి వాళ్ళ ఆస్తుల్ని దొంగపత్రాలు సృష్టించి ఆస్తులను కాయేసే పరిస్థితి. నా ఆస్తి కబ్జా అయింది నాకు తెలిసేటప్పటికి 4-5 చేతులు మారిపోవటము, ఏం చేయాలో నాకు తెలియకపోవటము, ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతేకాకుండా నేను ఒంటరిగా ఉంటున్నా, ఇల్లు పెద్దదిగా ఉంది, తోడెవరు లేరు, పిల్లలు ఎక్కడ లేరు, నాకు ఏదన్నా తోడుగా ఎవరిని ఉంటారని చెప్పేసి అని తెలిసిన వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళకి అద్దెకిస్తే వాడు కొంతకాలం అద్దెస్తాడు, 4-5 నెలలు తర్వాత అద్దెవాడు ఖాళీ చేయడు. ఆ అద్దె డబ్బులే జీవనాధారంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి, అటువంటివి ఉన్నాయి. అదే అంటే పోలీస్ కేసు పెట్టడము, లేకపోతే ఏదో ఇంకో రకంగా తిట్టారని చెప్పి చేయడము, ఈ రకంగా వేధింపులు గురి చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇప్పుడు నాకేదో ఒక సందర్భంలో కొంత అమౌంట్ రిటైర్ అమౌంట్ లేకపోతే ఏదో ఒక అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ పెట్టి ఏదన్నా ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ సరి అయిన పద్ధతిలో లేని పరిస్థితి. ఎందుకంటే ఆ బిల్డర్ కానీ లేదా ఆ ఎవరైతే డెవలపర్ ఉన్నాడో డబ్బులని కట్టిన తర్వాత వాడు సంవత్సరాల తర్వాత వాడు కంప్లీట్ చేయడు, మాకు హ్యాండ్ ఓవర్ చేయడు, ఇలాగ నేను వెళ్ళిపోతా, ఏమిటి పరిస్థితి? అట్లానే ఏదైనా అమౌంట్ వచ్చిందని చెప్పేసి నేను పిల్లలకి చెప్తే మళ్ళీ వాడు ఎక్కడ మరి ఇమ్మంటారని చెప్పేసి నేను ఏదో బ్యాంకులో కానీ వడ్డీ తక్కువ అని చెప్పేసి ఎవడు తెలిసిన వాడిని వడ్డీకి ఇస్తే వాడు అసలు ఇవ్వడు, వడ్డీ ఇవ్వడు, జిక్కుండితో చెప్పుకోవంటాడు, ఏం చేయాలి? ఈ రకంగా ఏమంటే ఈ మధ్య కొత్తగా సైబర్ క్రైమ్ వచ్చింది, 1 లక్ష రూపాయలు ఓన్లీ సీనియర్ సిటిజన్సే దీనికి టార్గెట్. మన విజయవాడలో, మన విజయవాడ నగర మన పోలీస్ కమిషనర్ గారి వారితోటి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటము, మేము కూడా జిల్లా మొత్తంగా అన్ని ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్స్ తోటే ఈ సైబర్ క్రైమ్ పోలీసు ఆఫీసులను తీసుకువెళ్ళి అవగాహన కల్పించడము, సైబర్ క్రైమ్ గురి కాపాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫోన్ ఎలా వినియోగించాలి, ఆ వినియోగించడంలో మెలకువలు ఏంటి, ఆన్లైన్ మోసాలు అంటే ఏమిటి, డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, వీటన్నిటి మీద కూడా చాలా క్యాంపులు నిర్వహించాం. గొల్లపూడిలోను, కొండపల్లిలోను, అట్లనే గన్నవరంలోను, కొన్ని విజయవాడ కొన్ని కాలనీస్లోను, చాలా చోట్ల మనం ఆ రకంగా అవేర్నెస్ చేస్తాం. ఈ సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ సమస్యల నుంచి ఎలా బయటపడేయాలి, కావాల్సినటువంటి అవగాహన కూడా మనం నిత్యం వాళ్ళకి చేయడం జరుగుతుంది. మన ఆఫీస్కి ప్రతిరోజు అనేక మంది మా పిల్లలు చూడలేదనో, ఆస్తులు రాచుకున్నారనో, ఇంట్లో చెలగొట్టారనో, కొట్టారనో, తిడుతున్నారనో, తిండి పెట్టలేనో, అనేక బాధతోటి ఏడుస్తూ కళ్ళనీళ్ళతో వస్తుంటారు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ స్వాంతన కల్పించే పరిస్థితుల్లో అవసరం పిల్లల్ని పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలు కూడాను, ఎరా బాబు మీరు కూడా రేపు రాబోయే కాలంలో ముసలిలో అవుతారు, మరి అమ్మ నాన్న దేవుళ్ళు అంటే వాళ్ళేరా బాబు అని చెప్పేసి అని చెప్పి ఆ రకంగా మనం ఎడ్యుకేట్ చేసి ఆ కుటుంబంలో ఆ పెద్ద ఆయనకి ఆ సమస్య లేకుండా హ్యాపీగా ఆ ఇంట్లో తన యొక్క ప్రస్థానం ముగించుకునే స్థితికి తీసుకెళ్లటమే మన యొక్క మేము చేస్తున్న కార్యక్రమం యొక్క ప్రధానం.
1: అయితే వెంకటేశ్వరరావు గారు, మరి సమాజంలో దీని పట్ల అవగాహన ఎలా పెంపొందించాలంటారు?
0: మేము ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్గా మాకు ఒక సామాజిక బాధ్యత ఉంది. మేము పెద్దవాళ్ళంగా మా ముందు తరాలు స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేశారు, స్వతంత్రం తెచ్చారు, ఒక మంచి ఉన్నతమైన సమాజం కోసం, విలువలతో కూడిన సమాజం కోసం వాళ్ళు

0: కృషి చేస్తారు. అటువంటి సమాజం కావాలని వాళ్ళు కలగన్నారు. కానీ ఇప్పుడు రాను రాను రాను రాను సమాజంలో ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేకుండా పోతున్నాయి. దీనికి కారణం చెప్పుకోవాలంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ సరైన విద్యా విధానం లేకపోవటము, సరైన పద్ధతుల్లో ప్రజల్ని కాదు అసలు విద్యా వ్యవస్థ నుంచే మార్పులు రావాలి. చిన్నపిల్లల వయసు నుంచే వాళ్ళకి పెద్దలను గౌరవించడం దగ్గర నుంచి పౌరుడుగా పౌర బాధ్యతలు నిర్వర్తించే దాని గురించి, తర్వాత తన యొక్క విద్యుత్ ధర్మం ఏదైతుందో సమాజంలో విలువలు కాపాడటం, పెద్దలను గౌరవించడము, పెద్దల యొక్క అనుభవాలు తీసుకోవడము. పెద్దలండి ఎంత జ్ఞానవృద్ధులండి, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా,
1: కలెక్టర్లుగా,
0: వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా, కష్టజీవులుగా, ఎన్ని రకాల అది సమాజం ఈ స్థితికి రావడానికి కారణం వారే కదండి. పాత తరపు జనాభా ఇప్పుడు నేటి వృద్ధతరము, నాటి యువత యువకులుగా ఉన్నప్పుడు అప్పటి నుంచి వారు చేసిన శ్రమ, వారి యొక్క బుద్ధి జ్ఞానత ఇదంతా కూడా ఫలితం వల్లే ఇవాళ ప్రపంచం ఇంత ఉన్నత స్థితికి వెళ్ళిందంటే అదే కారణం. అంచేత వృద్ధులు అనేవాళ్ళు జ్ఞాన సంపద, జాతి సంపద, ఈ జాతి సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లనే సీనియర్ సిటిజన్స్ ఇందా నేను చెప్పినట్టుగా వివిధ రంగాల నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కలిగించేందుకు వీలుగా వీళ్ళని పెద్దవాళ్ళని వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆయా సంస్థల్లో ఒక సలహా మండలిగా అడ్వైజరీ కమిటీల్లో వీళ్ళని మెంబర్లుగా వేసుకొని వీళ్ళ సహాయ సహకారాలతోటి నెక్స్ట్ జనరేషన్ తోటి కలిసి సమాజాన్ని ముందు తీసుకెళ్ళడం కావాల్సిన పరిస్థితుల్ని మనం ముందు తీసుకెళ్ళాలి. ప్రభుత్వ బాధ్యత అది చెయ్యాలి. ఇప్పుడు చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళున్నారు, రిటైర్ అయ్యారు, అయిన తర్వాత కూడా ఆయా సంస్థల్లో వారిని ఒక అడ్వైజరీ సలహా బోర్డు మెంబర్లుగా వేసుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా తీసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అలా చేయాలి. విద్యార్థుల నుంచే చేయాలి. హై స్కూల్ విద్యార్థుల నుంచి, కాలేజీ విద్యార్థుల నుంచి కూడా సమాజం పట్ల గౌరవము, విలువ పెంచాలి. విలువలు పడిపోతున్న సమాజంలో విలువలు కాపాడేదానికి ప్రయత్నం చేయాలి. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. సీనియర్ సిటిజన్స్ యొక్క అభిప్రాయాలను విలువించి వీరి యొక్క జ్ఞానాన్ని కూడా భవిష్యత్తులకు అందజేయడానికి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆ సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: వెంకటేశ్వరరావు గారు, వృద్ధుల పట్ల వేధింపుల నివారణకు మీరు అసలు ఏం చేయాలనేటువంటిది, సమాజం పట్ల ఎలాంటి బాధ్యత ఉంది అనేటువంటి సూచనలు ఇవ్వండి.
0: ఇప్పుడు నేను 2006 నుంచి నేను ఈ సంస్థలో బాధ్యత తీసుకున్నా, అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ సీనియర్ సిటిజన్స్ యాక్టివిటీస్లోను సంబంధాలు కలిగి ఉన్నాను. ఇప్పటికీ 20 సంవత్సరాలు నా అనుభవం రీత్యా. ఈ వేధింపులకు సంబంధించి కూడాను ప్రతి సంవత్సరం కూడా జూన్15 ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. వేధింపుల నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద కూడా ఆ జనరేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి దాన్ని పోడ్చడానికి పరస్పరం అవగాహన పెంచుకొని అన్ని వర్గాల వ్యక్తులతోటి సభ చేసి అవగాహన కల్పించడం ద్వారాగా చేయాలి ఒకటి ఉంది. మేము ప్రతి సంవత్సరం కూడాను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అట్లనే 1 అక్టోబర్ ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అట్లనే మొత్తం కృష్ణా జిల్లా, ఉమ్మడి జిల్లా, తర్వాత ఎన్టీఆర్ జిల్లాగా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేస్తున్న అనుభవరీత్యానే ప్రభుత్వం కూడాను మనకి జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఎలా సీనియర్ సిటిజన్స్ కోసం ఎలా ఉందో, స్టేట్ లెవెల్ కమిటీ కూడా అలాగే ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఎలా ఉంది. ఆల్ ఇండియా కమిటీలోనేమో ఇయర్లీ వన్స్ కమిటీ మీట్ అవుతుంది. స్టేట్ లెవెల్ కమిటీ ఏమో 6 మంత్స్ ఒకసారి మీట్ అవుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరి 3 మంత్స్కి మీట్ అవుతుంది. ఆయా కాలాల్లో సీనియర్ సిటిజన్ సమస్యల మీద చర్చించి నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి కృషి చేస్తుంది. ఆ రకంగా మనకు కూడా మన స్టేట్లో కూడాను ఈ సీనియర్ సిటిజన్ మంత్రి డోలా బాల వీరాంజనేశ్వరరావు గారి అధ్యక్షతన కమిటీ ఉంది. ఆ కమిటీలో నేనే కూడా సభ్యుడిగా ఉండి రాష్ట్ర స్థాయిలో సీనియర్ సిటిజన్స్ కావాల్సినటువంటి సంబంధించినటువంటి ఈ వెల్ఫేర్, ఇంకా ఎటువంటి సమస్యలు తీసుకుంటే ఎటువంటి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని చెప్పి చర్చించి నిర్ణయాలు తీసుకుని జరుగుతుంది. ఇటీవల జరిగిన మీటింగ్లో కూడా మరి పెద్దవాళ్ళకి వినికిడి సమస్యలు చాలా ప్రధానంగా ఉన్నాయి కనుక వినపడిన సమస్య ఉంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మందికి మనం ఈ క్యాంపులు పెట్టి వినికిడి పరికరాలు ఇవ్వాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గ్రౌండ్ ఉన్నాము టైం బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి టైం బ్యాంక్ ద్వారా పెద్దవాళ్ళకి సేవలు అందించడం కోసం పిల్లల్ని ఒక చేయడం జరుగుతుంది. అట్లనే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడాను చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని మండల లెవెల్లోనే మండల కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి నెల మొదటి మంగళవారం సీనియర్ సిటిజన్ సమస్య గురించి పరిష్కరించేదాని కోసం చేశారు. అట్లను ఈ 2 జిల్లాల్లో మాత్రం చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంది. వీటన్నిటి కారణంగానే ఉభయ తెలుగు రాష్ట్ర

0: హలో, మన సంఘం చేస్తున్న కార్యక్రమం మొత్తం నంబర్ వన్గా కార్యక్రమాలు మనం చేస్తున్నటువంటి ప్రధానమండి. దీని వలనే మనకు ఇటీవల జరిగినటువంటి ఆల్ ఇండియా మహాసభ, భువనేశ్వర్ జరిగిన మహాసభలో నాకు బెస్ట్ సీనియర్ అవార్డుగా నేషనల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దానికి మన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా స్పందించారు. ఇది మన కార్యక్రమాలు మొత్తం ఉమ్మడి సమిష్టి కృషి వల్ల సాధ్యమైంది. ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ ఎవరికి వారు ఎక్కడ 10 మంది ఉంటే 10 మంది గ్రూప్గా ఒక సీనియర్ ఏర్పడి ఆ సీనియర్ సమస్యల గురించి చర్చించుకొని ఆయనకి ఏ సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు తోడుగా అండగా ఉండి పరిష్కరించడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. నమస్కారం అండి.
0: నమస్తేనండి.
2: వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయీ అతిథి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అల్లూరి సీతారామరాజు ఈ చిత్రానికి ఘంటసాల వి రామకృష్ణ బృందం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన శ్రీశ్రీ, సంగీతం పి ఆదినారాయణరావు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్నమంతుల వీరందరి కోరికపై ఈ పాట.

0: కార్యక్రమంలో తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోజంపల్లి మండలం రేవణపల్లి నుంచి వేణు బాలయ్య బాబు వీరికి కోరికపై కోకిల ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి.
1: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల
2: ఏ ఏ నీ కావాలా
3: నీ కావాలా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఈరోజు సమావేశమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అనుకూలతను, ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామని ముఖ్యమంత్రి ఆయనకు తెలిపారు. ముస్లిం విద్యార్థులకు తాలిమే హునర్ పథకం కింద ఇంటర్తో పాటు జేఈఈ, నీట్ కు ఉచిత రెసిడెన్షియల్ కార్పొరేట్ విద్య అందించడం చారిత్రాత్మక నిర్ణయమని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. తాలిమే హునర్ పథకం కింద ఎంపికైన 250 మంది విద్యార్థులకు విజయవాడలో నిన్న ఆయన ధృవీకరణ పత్రాలు అందించారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలవనున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించుతూ శాంతి ఒప్పందంపై అమెరికా ఇరాన్ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో చమురు ధరలు భారీగా తగ్గాయి. దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1200 పాయింట్ల వరకు ఎగిసింది. ఈ ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్ 1069 పాయింట్లు లాభపడి 79,597 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 327 పాయింట్లు పుంజుకుని 23,950 వద్ద ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 94.08 రూపాయలకు చేరింది. అనంతనగర్లోని పలు కాలనీలు, రోడ్లను వరద నీరు ముంచెత్తింది. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు జిల్లాలోని పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. అత్యధికంగా రాప్తాడు మండలం అనంతపురం రూరల్ పరిసరాల్లో కుండపోత వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. రాప్తాడు మండలంలో 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం నిన్న పిడుగులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు చేరి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీరిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే.

0: వివిధ భారతి ఉంటుంది కదా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

KFM 101.3. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:09 క్లాక్లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు. సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ తో మంచి ఇన్ఫర్మేషన్ తో మీకోసం అయితే చాలా మంచి అప్డేట్స్ తో రెడీగా ఉంది. ఇంకెందుకు లేట్. ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ RX 100 నుంచి వినేశాం కదా, తర్వాత సినిమా కబుర్ల గురించి మాట్లాడుకుంటూ మంచి సాంగ్స్ కూడా వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం నగుమోము తారలే అంటూ సిట్ శ్రీరామ్ వాయిస్ లో వచ్చేస్తుంది రాధేశ్యామ్ సినిమా నుంచి. స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, ఇందాక రాధేశ్యామ్ సినిమా నుంచి సాంగ్ వినేశాం. సో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి, మళ్ళీ ఆయన చేయబోతున్న సినిమాల గురించి ఏం తెలుసు, కొత్త న్యూస్ ఏమన్నా వస్తున్నాయా లేదా, ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళందరి కోసం ఒక న్యూస్ అనమాట. సో ఆయన ప్రజెంట్ అయితే ఫౌజీ మూవీ చేస్తున్నారు కదా, అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆ మూవీ వచ్చేసి ఈ సంవత్సరం December 3rd న రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి అది ఎంతవరకు నిజం అనేది మాత్రం కొంచెం మనకి క్లారిటీ రావాల్సి ఉంది. సో త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేస్తారు, అలాగే ఇంకొన్ని వారాల్లోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది అని కూడా న్యూస్ బయటకు వచ్చేసింది. మరి చూడాలి ఇది ఎంతవరకు నిజం అనేది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ తెలుసు కదా, హను రాఘవపొడి మూవీ డైరెక్టర్ అనమాట. హను రాఘవపొడి డైరెక్షన్ లో అంటే మనకు తెలుసు, మన నానితో సినిమా తీశారు. నువ్వంటే నాకేందో సాంగ్స్ బాగా గుర్తొస్తున్నాయి మూవీస్ కంటే కూడా ఇవాళ. సో ఆ పాట, సో ఐ హను రాఘవపొడి స్టోరీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ పడిపడి లేచే మనసు మూవీ కానీ, సో ఇలా. అండ్ ఇందులో కొత్త హీరోయిన్ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నారు. అండ్ ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక సోల్జర్ క్యారెక్టర్ అనమాట. మరి ఎలా ఉండబోతోంది, విజయాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాబోతున్న ఈ ఫౌజీ మూవీ గురించి తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
3: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
4: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
2: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైట్.

0: ఫ్రెండ్లీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
1: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
2: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
3: ఫైవ్ థౌజండా?
4: ఏంట్రా 5000?
3: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
4: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
3: అవునా, అదేలాగా?
4: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
3: హే, సూపర్ ఐడియా రా.
5: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయింది అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

ఎస్ వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇందాక నాసామి రంగ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా రామ్ మిర్యాల వాయిస్ లో. 11:28 దాటి 50 సెకండ్లు అవుతోందన్నమాట క్లాక్ లో టైం చూస్తే. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. అండ్ సూర్య గారు నటించిన రీసెంట్ హిట్ మూవీ వీరభద్రుడు, తెలుగులో వీరభద్రుడు అండ్ తమిళ్లో కరుప్పు. మరి ఆల్రెడీ ఈ మూవీ ఎంతటి సక్సెస్ సాధించిందో తెలుసు కదా. అండ్ ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. అండ్ నేను కూడా చూశానన్నమాట మూవీ. అండ్ కొత్త కాన్సెప్ట్ తో బాగుంది కదా. అండ్ ఈ సినిమా హిట్ తర్వాత ఇప్పుడు సూర్య చేతిలో బోల్డ్ అని స్టోరీస్ తో రెడీగా ఉన్నారు, బోల్డ్ అని సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో ఒక మూవీ అయితే చేయబోతున్నారు, విశ్వనాథ్ అండ్ సన్స్ అనమాట. సో ఈ మూవీ టైటిల్ ఇది 14th రిలీజ్ చేయబోతున్నారట. అలాగే ఇంకొక మూవీ జీతు మాధవ్ దర్శకత్వంలో సూర్య గారు తన 47th మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు.

0: ఆ తర్వాత నెక్స్ట్ పారంజ డైరెక్షన్ లో ఒక మూవీ కూడా ఉంది లైన్ లో. అండ్ ఇంకొకటి ఇక మన సూర్య గారు తన 50వ మూవీ గురించి కూడా మనం న్యూస్ తెలుసుకోవచ్చు అనమాట. ఏంటంటే నెల్సన్ గారు, డైరెక్టర్ నెల్సన్ గారు ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నారట. మరి దీని గురించి మనకి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. అంతా ఓకే అనుకుంటే సో నెల్సన్ గారు రెడీ చేస్తున్న ఆ స్క్రిప్ట్కే మన సూర్య గారి 50th మూవీ అయిపోతుంది. సో దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయని చెప్పి మనం కూడా ఆశిద్దాం. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ మీకోసం ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, తర్వాత సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

BFM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఛాంపియన్స్ ఇన్ మనిషి సాంగ్ వినేశారు కదా. సో నేను మీ ఆర్జే తేజు. 11:41 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే వాల్ తీరు వేరేయక మించిన లెవెల్లో ఒక మూవీ అయితే రాబోతోంది అని డైరెక్టర్ బాబీ అయితే మెన్షన్ చేస్తున్నారు. మరి తెలుసు కదా, ఆల్రెడీ బాబీ గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు నటిస్తున్న మెగా 158 ఫిల్మ్ షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటోంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పొల్లాచిలో కంప్లీట్ చేసేసుకున్నారు. ఇక కొత్త షెడ్యూల్ కోసం ఎక్కడ షూటింగ్ ప్లాన్ చేయాలి అని వెయిటింగ్ అయితే జరుగుతోందన్నమాట. ఇంకా మనకి అభిమానుల్లో హైప్ పెంచడం కోసం ఒక చిన్న అప్డేట్ కూడా ఇచ్చారనమాట డైరెక్టర్ బాబీ గారు. నో నాయిస్ నో డిస్ట్రాక్షన్స్ అంటూ మన మెగాస్టార్ తో సంథింగ్ స్పెషల్ రూపొందించడం మీదనే నేను స్పెషల్ ఫోకస్ పెట్టాను అని ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి వాల్తేర్ వీరయ్యకు మించిన రేంజ్ లో ఈ సినిమా ఉండబోతోంది అని మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్ గా మరి చూద్దాం ఎలా ఉంటుందనేది. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం వాల్తేర్ వీరయ్య నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెళ్ళిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్క.
2: Hey, don't stop dancing.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

0: తీసుకోనంటావా?
1: తీసుకోండి.
0: మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్?
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తూ ఉన్నారు కదా. సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇష్క్ అలాగే గ్యాంగ్ లీడర్స్, 24, మనం లాంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అని మాత్రం న్యూస్ వస్తోంది. మరి ఇందులో హీరో ఎవరో తెలుసా? విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండ హీరోగా విక్రమ్ కే కుమార్ కాంబోలో ఒక మూవీ అయితే రాబోతున్నట్లు.

కొంత న్యూస్ అయితే వచ్చేసింది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది మాత్రం ఇంకా కొంత వెయిట్ చేయాల్సి ఉందన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం. ఇదే నిజమైతే వీళ్ళిద్దరు కాంబోలో కొత్త ప్రాజెక్ట్ కదా, సో సూపర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం గీత గోవింద్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తూ ఇవాళ మన సినిమా కబుర్లకి బై బై చెప్పేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. అక్కడి భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఈరోజు సమావేశమయ్యారు. సింగపూర్ టెక్ అవసరాలు తీర్చేందుకు శిక్షణ కలిగిన రాష్ట యువతరం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ ముందుందని తెలిపారు. రాష్టంలోని 1000 కిలోమీటర్ల సముద్ర తీరం వెంబడి తాటి చెట్లు నాటాలని సంకల్పించినట్లు రాష్ట బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిన్న జరిగిన బీజేవైఎం రాష్ట స్థాయి సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ, తుఫాన్ల నుంచి రక్షణ, సముద్ర తీరం కోతకు అడ్డుకట్ట, తాటి చెట్లను నమ్ముకుని జీవించే వర్గాలకు ఉపాధి అనే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. కొత్తపట్నం మండల పరిధిలోని కే పల్లెపాలెం తీర ప్రాంతంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దాదాపు 700 మందితో యోగ సాధనను ఈరోజు నిర్వహించారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలవరం జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు, లేదా mygov.in వెబ్సైట్కు, లేదా నరేంద్ర మోదీ యాప్కు, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. రుతుపవనాల రాకతో రాష్టంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన 2 పిడుగుపాటుకు మృతి చెందారు. ఇదే జిల్లా డెంకాడ, నెల్లిమర్ల, గంచాడ మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. పార్వతీపురం, మన్యం జిల్లా వీరఘట్టం మండలం చేబీఎం వలస గ్రామానికి చెందిన 7 మహిళలు చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా సమీపంలో పిడుగుపడి అస్వస్థతకు గురయ్యారు. టర్కీలోని ఆంటాలియాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3 టోర్నీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్తో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ ధీరజ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 1 గంటకు వింటారు.

0: Shakti FM 101.3.
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

యూఆర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. 12:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ప్రపంచంలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, మనందరికీ ఇష్టమైన ప్లేసెస్ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటంటే లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లి చూడాల్సిందేనబ్బా, ఈ ప్లేస్ కి మనం వెళ్లాల్సిందే అని అలా ఎప్పటి ఎప్పుడు టైం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండుంటారు. అండ్ మీకు తెలుసా ప్రపంచంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ ఏంటి, ఏ సీజన్ లో వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్ని అందరం ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం. కానీ ప్రపంచంలో మనం వెళ్లే ప్రదేశాలతో పాటుగా వెళ్లకూడని ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి తెలుసా. సో ఆ ప్లేసెస్ ఏంటి, ఆ ప్లేసెస్ లోకి మనం అడుగు పెట్టడానికి కూడా పర్మిషన్ ఉండదు.

సో నిషిద్ధ ప్రదేశాలు అని చెప్పాలి తెలుగులో, అచ్చ తెలుగులో మాట్లాడాలంటే. సో ఈ నిషిద్ధ ప్రదేశాలు ఏమున్నాయబ్బా ఈ ప్రపంచంలో, ఎందుకు అలా నిషేధించారు ఎవరిని వెళ్లనివ్వకుండా, ఆ డీటెయిల్స్ గురించి మనం ఈరోజు మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను రోబో సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: శ్రీమద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తూ ఉన్నారు కదా. మనమైతే మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఉన్నాం. 12 o'clock దాటి 11 minutes అయిపోయింది. క్లాక్ లో టైం చూస్తే సో మన ప్రపంచంలో కొన్ని నిషిద్ధ ప్రదేశాల గురించి, అంటే మనుషులు ఎవరూ అక్కడికి వెళ్లకూడదు అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన కొన్ని ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుందాము అని చెప్పాను. మరి ఫస్ట్ అయితే ప్లేస్ వచ్చేసి ఒక ఐలాండ్ గురించి చెప్తాను, సర్ట్సీ ఐలాండ్ అనమాట. సో ఈ సర్ట్సీ ఐలాండ్ ఏంటంటే భూమి మీద కొత్తగా ఏర్పడిన దీవి అని చెప్పచ్చు. అట్లాంటిక్ సముద్రంలో ఉందన్నమాట ఈ దీవి. 1963లో సముద్ర గర్భంలో సంభవించిన ఒక అగ్నిపర్వతం పేలడం వలన ఈ దీవి అనేది ఏర్పడింది. సో అగ్నిపర్వతం పేలడం వల్ల ఏర్పడిన దీవి అనమాట ఇది. ఐస్లాండ్ కి దగ్గరలో 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పడింది అనమాట ఈ దీవి. ఇక ఐస్లాండ్ గవర్నమెంట్ ఏంటంటే దీన్ని ప్రకృతి సంరక్షణ కేంద్రంగా అనౌన్స్ చేశారు. అక్కడ మొక్కలు జంతువుల పెరుగుదలపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. 2008లో అయితే యునెస్కో వారు ఈ ఐలాండ్ ని ప్రపంచ వారసత్వ స్థలంగా కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. కానీ మనుషులెవరూ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదనమాట, సో నిషేధించేశారు. కొన్ని రకాల రీసెర్చ్లు అయితే జరుగుతున్నాయి, కానీ ఇప్పట్లో అయితే మాత్రం అసలు ఈ దీవి మనుషులు ఉండడానికే కరెక్ట్ గా కంఫర్ట్ గా ఉంటుందో లేదో దాని మీద కూడా స్టడీస్ జరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే అగ్నిపర్వతం పేలడం వలన ఏర్పడింది కాబట్టి అంత కంఫర్ట్ గా ఉండదు మనుషులు వెళ్ళి అక్కడ ఉండడానికి కూడా. సో అందుకే ఎవరిని కూడా అలో చేయరనమాట, స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో ఈ సర్ట్సీ ఐలాండ్ లో పర్యాటకులకు అస్సలు ప్రవేశమే లేదు, అట్లీస్ట్ చూసి వస్తాము అని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరనమాట. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, దాని తర్వాత మన ప్రపంచంలో ఉన్న ఈ ఫోర్బిడెన్ ఐలాండ్స్, అంటే ఈ చూడని నిషేధించిన ఐలాండ్స్ అనమాట, ఎవరు పర్యాటకులు వెళ్ళకూడదు అలాంటి ప్లేసెస్ ఏమున్నాయో చూసుకున్నాం. మరి తెలుసుకునే ముందు ఇంకొక సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల, దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
7: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
8: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
7: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
9: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
10: చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:23 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఒకవేళ ఏదైనా ప్రకృతి భీభత్సాల వలన కానివ్వండి, యుద్ధాల వలన, అలాగే ప్రపంచంలో ప్రళయాలు ఉండండి, మనం 2012 ఎప్పుడైతే చిన్నప్పుడు మనకి ఉన్న ఒక పెద్ద భయం ఏదన్నా ఉంది, 2012 లో ఏదో అయిపోతుంది అని అలా అనుకునే వాళ్ళం కదా, యుగాంతం అని. సో సక్సెస్ఫుల్ గా దాన్ని దాటేసాం. ఒకవేళ ఏదైనా యుద్ధాల వలన కానివ్వండి, ప్రకృతి భీభత్సాల వలన కానివ్వండి, ప్రపంచంలో ప్రళయాలు ఏమన్నా వచ్చాయనుకోండి, మళ్లీ కొత్తగా ఏర్పడిన ప్రపంచంలో బ్రతకడానికి కావాల్సినవి, తినడానికి కావాల్సినవి కొన్ని ఉండాలి కదా. సో ఏం చేయాలి దీనికి అని చెప్పేసి, అందుకే ముందు ఆలోచనతో ఒక ఐలాండ్ లో అతి పెద్ద విత్తనాల ఖజానాని ఏర్పాటు చేశారు తెలుసా. మరి ఇది ప్రపంచ దేశాల విత్తనాల ఖజానా. నార్వే దేశానికి దగ్గరలో మంచు కొండలతో నిండి ఉండే స్వాల్బర్డ్ ఐలాండ్ లో ఉందన్నమాట ఈ ఖజానా. సో స్పెషల్ గా ఈ విత్తనాలని, కావాల్సిన ఐటమ్స్ ని, అంటే ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మళ్లీ కొత్తగా ఏర్పడిన ప్రపంచంలో మనం బ్రతకడానికి కొన్ని విత్తనాలు ఇవన్నీ కావాలి కాబట్టి, సో వృక్ష జాతులకు సంబంధించిన విత్తనాలు కానివ్వండి, కొన్ని పంటలకు చెందిన విత్తనాలు, అలాగే మనం తినడానికి కావాల్సిన గింజలు, ఇవన్నీ కూడా ఈ ఐలాండ్ లో, ఈ స్వాల్బర్డ్ ఐలాండ్ లో భద్రంగా దాచిపెట్టారనమాట కొంతమంది శాస్త్రవేత్తలు. సో ఆ కొంతమంది శాస్త్రవేత్తలు అలాగే రక్షణాధికారులకు తప్ప ఇంకెవ్వరికి ఈ స్వాల్బర్డ్ ఐలాండ్ లోకి అస్సలు ఎంట్రీనే లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో వెళ్ళి చూస్తాము ఏం దాచిపెట్టారో ఏంటి అనేది అని మనం వెళ్ళి

అడిగినా కూడా నో వే అనమాట, అస్సలు పర్మిషన్ ఇవ్వరు. సో కొంతమంది శాస్త్రవేత్తలకి ఆ రక్షణాధికారులకి మాత్రమే ఆ ఐలాండ్ లోకి వెళ్లే అవకాశం మాత్రమే ఉంటుంది. సో అది మ్యాటర్, ఎంత ముందు ఆలోచన కదా. సో ఇది ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మళ్ళీ మాట్లాడుకునేలోపు మీ అందరి కోసం మీకు ఒక సాంగ్ మీకు ప్లే చేస్తున్నాను, పందెం కోడి సినిమా నుంచి ప్లే చేస్తాను. తర్వాత తెలుగులో వార్తలు కూడా వింటాము ఎగ్జాక్ట్లీ 12:30 అనమాట. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఏవియన్ నగరంలో ఇవాళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్దమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్దానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుమురు సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్ బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యతనిచ్చుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలో ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు, పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియన్ లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ది చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సులో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు, అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్టపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్దతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 కావస్తుంది. మన కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్ లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: Of course, we have enough buffer stocks. Since last year, we have maintained, so there shouldn't be a food shortage. But for farmers, it will have an impact because this year, his income will be stressed out.
0: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవార్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ది చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీ ఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్బాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌటైంది. ఫీఫా ప్రపంచ కప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈ రోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈ రోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలో భారత్ పాకిస్తాన్ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Red Bharti FM 101.3.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:41 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను ఒక ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి, అంటే మనుషులు ఎవరూ కూడా ఆ ప్లేసెస్ లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, మన ప్రపంచంలో ఉన్న అలాంటి ప్లేసెస్ ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ అయితే ప్లేస్ వచ్చేసి స్నేక్ ఐలాండ్. సో బ్రెజిల్ కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఈ స్నేక్ ఐలాండ్. పేరు వింటుంటేనే తెలిసిపోతుంది ఆ ఐలాండ్ లో ఎక్కువగా స్నేక్స్ ఉంటాయి కాబట్టి ఆ పేరుతోనే పిలుస్తారు. అండ్ అసలు ఆ ఐలాండ్ లో అత్యంత ప్రమాదకరమైన పాయిజనస్ స్నేక్స్ ఉంటాయన్నమాట. అడుగడుగున ఏవో ఒక పాము కనబడుతుంది. సో ఆ కారణంతోనే అసలు ఆ ఐలాండ్ లో మనుషులు ఎవ్వరికి కూడా నో ఎంట్రీ, అలా అంత స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారు. సో ఎటు అటువైపు ఎవ్వరు కూడా వెళ్లరన్నమాట ఆ భయంతో. సో అది ఆ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇంకా ఇలాంటి ప్రమాదకరమైన ప్లేసెస్ ఉన్నాయండి. నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇది వరకు ఒకసారి నేను చెప్పాను, ఇది నార్త్ సెంటినల్ ఐలాండ్ అని చెప్పేసి ఒక తెగకి సంబంధించిన ప్రజలు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళేంటంటే బయట మనుషులు, అంటే మనం ఆది మానవుల కాలంలో చూసినటువంటి అలాంటి కల్చర్ ని ఫాలో అవుతూ ఉంటారు. మనలాంటి వాళ్ళని చూశారు అంటే ఏదో ప్రమాదం ఉంది అని చెప్పేసి చంపేస్తారు కూడా మనల్ని. సో నార్మల్ పీపుల్ ఎవ్వరు కూడా అక్కడికి ధైర్యం చేయరన్నమాట వెళ్ళడానికి. సో వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మాత్రం చాలా అడ్వెంచరస్ చేసే పీపుల్, కొంతమంది డ్రోన్ కెమెరాస్తో అలా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా నివసిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అయినా ఆ కెమెరాస్ మీద దాడి చేయడం, సో ఇలా చాలా డేంజరస్ పీపుల్ అనమాట నార్త్ సెంటినల్ ఐలాండ్ పీపుల్. సో కాబట్టి అక్కడికి కూడా మనుషులు ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు, నిషిద్ధ ప్రదేశం అది కూడా. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయండి మరి చెప్పుకుంటూ వెళ్తే. కొన్ని మాత్రం మన టైం సరిపోయినంత వరకు కొన్ని ఈ షోలో నేను చెప్తాను, ఇంకా మిగతావి నెక్స్ట్ షోలో కూడా మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాను. ఒక సాంగ్ విన్న తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి సాంగ్ వినేశారు. 12:54 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మనం విన్నాం. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు కదా, నేను మీ ఆర్జే తేజు. అయితే ఫ్రాన్స్ దేశానికి ఈశాన్య ప్రాంతంలో దాదాపు 1200 చదరపు కిలోమీటర్స్ లో కొన్ని ప్రదేశాలున్నాయి. ఆ ప్రదేశాలని మొత్తం కూడా ఫ్రాన్స్ ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించేసింది. మరి కొంతమంది సైనిక సిబ్బంది తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఆ ఏరియాలోకి అడుగు పెట్టకూడదు తెలుసా. సో ఆ ఏరియాలో ఇదివరకు బానే ఉండేది అంతా. ఆ ప్రాంతంలో గ్రామాలు ఉండేవి, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఉండేదన్నమాట. అయితే ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందో ఆ యుద్ధం వలన ఆ ప్రాంతంలో బాంబుల దాడులు, ఫిరంగి దాడులు ఇవన్నీ జరిగాయి. దాంతో చెట్లు, జంతువులు అసలు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇక అక్కడ పడిన బాంబుల్లో కొన్ని పేలనవి కూడా ఉన్నాయంట.

సో ఇవి డేంజర్ ఎప్పటికైనా సరే అని చెప్పేసి అక్కడ నివసించే గ్రామస్తులు అందరినీ కూడా ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు పంపించేశారు. ఇక ఆ ప్రాంతాన్ని కూడా మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించేశారు. సో ఎవ్వరికి కూడా ఎంట్రీ లేకుండా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారనమాట ఫ్రాన్స్ ప్రభుత్వం వారు. సో ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయని ఇందాక చెప్పాను కదా. సో మనం నివసించలేము, అట్ ద సేమ్ టైం కనీసం చూసి రావడానికి కూడా వెళ్ళి చూసి రావడానికి కూడా ఛాన్స్ లేదనమాట, పర్మిషన్ ఇవ్వరు. సో ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా ఈ డీటెయిల్స్ అయితే మీకోసం తీసుకొచ్చి షేర్ చేసేసాను కాబట్టి మరిన్ని విషయాలు నెక్స్ట్ షోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈలోపు మీకోసం వెంకయ్య సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నానండి, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ అతిపెద్ద మానవ వనరులను కలిగి ఉన్న దేశమని, ఆంధ్రప్రదేశ్ లో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు జల్ జీవన్ పథకం ద్వారా స్వచ్చమైన గోదావరి జలాలు అందించే పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీరు సరఫరాకు సంబంధించి 100 కోట్ల విజయేశ్వరం మంచినీరు పథకం పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో గడిచిన 2 ఏళ్ల నుండి సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయరాణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ 11,000 మందికి తమ శాఖ నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ఈ రోజు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విజయనగరం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైంది. జిల్లాలోని 1,847 పోలింగ్ బూత్ల పరిధిలోని సుమారు 15.79 లక్షల మంది ఓటర్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు తెలిపారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. జ్యేష్ఠాభిషేకాన్ని పురస్కరించుకుని ఈ నెల 28 తేదీన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్లు తెలిపింది. ఫీఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ ఈలో భాగంగా ఈ రోజు ఈక్విడార్తో జరిగిన మ్యాచ్లో ఐవరీ కోస్ట్ 1-0 తేడాతో విజయం సాధించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న పిడుగులు, ఈదురుగాలితో వర్షాలు కురిశాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని మక్కువ, సీతంపేట, వీరఘట్టం, గురుగుబిల్లి తదితర మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలం నగరికటకం గ్రామంలో నిన్న మధ్యాహ్నం పిడుగుపడి 5 మేకలు, 3 గొర్రెలు చనిపోయాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 3 గంటలకు వింటారు.

0: TFM 101.3.
1: ఫైవ్ థౌజండ్?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

ఎస్ యూఆర్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాము. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్రేమలేఖ నుంచి వినేశారు కదా, మరి ధీరాలో ఏం మాట్లాడుకుందాం? చాలా మంది లేడీస్ ఏంటంటే స్టడీస్ అయిపోగానే వెంటనే మ్యారేజ్, నెక్స్ట్ పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇలా వాళ్ళు

ఎప్పుడు కూడా బిజీగా ఉంటూ తమ ఇంట్రెస్ట్ ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. కానీ ఎంతటి బాధ్యతలతో ఎంత బిజీగా ఉంటున్నా సరే కొంచెం తమ కోసం కూడా టైం కేటాయించుకుని అనుకున్నది సాధించాలి అనే పట్టుదలతో ప్రెజెంట్ అయితే చాలా మంది మహిళలు ఇన్స్పైరింగ్ గా కూడా నిలుస్తున్నారు సాధించేసి. సో అలాంటి ఒక మహిళ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. పంజాబ్ కి చెందిన మహిళ అనమాట, ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ గా టైటిల్ కూడా అందుకున్నారు. మరి ఒక సామాన్య గృహిణి, సో ఒక సామాన్య గృహిణి ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ ఎలా గెలుచుకున్నారు, అసలు ఆవిడ ఏం చేశారు, ఈ విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

Shakti FM 101.3. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఖైదీ నెంబర్ 150 నుంచి మిమ్మీ సాంగ్ వినేశాం కదా. నెక్స్ట్ అయితే మనం మాట్లాడుకుంటాం.

0: ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ అందుకున్న ఒక సామాన్య గృహిణి గురించి తెలుసుకుందాం అన్నాను కదా. మరి నీతి బన్సల్ అని చెప్పేసి ఒక గృహిణి, పంజాబ్ కి చెందిన తను 22 ఇయర్స్ గా మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత తీరిక లేని కుటుంబ బాధ్యతలు, ఇక అందరూ మిడిల్ క్లాస్ మహిళల్లాగానే ఆవిడకు కూడా భర్త పిల్లలే తన ప్రపంచం. అయితే తనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది, తను కూడా ఏదో ఒకటి సాధిస్తుంది అని ఆవిడ కూడా ఎప్పుడు అనుకోలేదన్నమాట. కానీ సడన్ గా ఏం జరిగిందో తెలుసా, 2015లో అనమాట నీతి బన్సల్ గారికి ఒక యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల తన లైఫే చేంజ్ అయిపోయింది. ఈ ప్రమాదంలో వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయన్నమాట. మళ్లీ మామూలుగా నడుస్తానో లేదో, మామూలు స్టేజ్ కి వస్తానో లేదో అని ఆవిడ కూడా డౌట్ ఉంది. ఇక డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారంటే ఆవిడకి సైక్లింగ్ ని ఒక ఎక్సర్సైజ్ లాగా, ఇక ఫిజియోథెరపీలో భాగంగా అడ్వైస్ చేశారనమాట. సో మీరు సైక్లింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఇంకా అని చెప్పేసి. దెన్ ఇంకా ఆవిడ స్లోగా సైక్లింగ్ పై దృష్టి పెట్టారు. ఇక స్లోగా ఆ సైక్లింగ్ అనేది తనకి ప్యాషన్ లాగా మారిపోయింది. దాంతో ఒక సంవత్సరంలోనే 2015లో యాక్సిడెంట్ అయింది, దెన్ సైక్లింగ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1 ఇయర్లోనే 2016లో తను హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని, ఆ వెన్నెముక ప్రాబ్లం కానీ అంతా కూడా క్యూర్ అయిపోవడం, వెంటనే సైక్లింగ్ కాంపిటీషన్స్ లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది తెలుసా. సో ఎందుకు అనిపించిందో తనకి ఆ సైక్లింగ్ మీద అంత ఇంట్రెస్ట్ రావడం, నేను కూడా ఏదైనా సాధించాలి అనిపించడం, సో పార్టిసిపేట్ చేయడం, దానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందన్నమాట బాగా. దెన్ ఆవిడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా సైక్లింగ్ లో గెలిచి ఎన్నో మెడల్స్ కూడా అందుకున్నారు. అలా ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్ అనే టైటిల్ ని కూడా సాధించడం జరిగింది. సూపర్బ్ కదా. సో ఏదైనా సాధించడానికి ఏజ్ తో సంబంధం లేదు అనే దానికి ఈ నీతి బన్సల్ గారి స్టోరీ నిజంగా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది తెలుసుకుంటే. ఇంకా ఇప్పుడైతే ప్రెజెంట్ బిజినెస్ రంగంలో కూడా రావాలి అని ఆలోచిస్తున్నారనమాట. సూపర్బ్. అసలు ఇలా చాలా మంది మహిళలు కెరీర్ గ్యాప్ రావడం, లేకపోతే ఒక వయసులో ఉన్నప్పుడే మనం జాబ్స్ చేయగలుగుతాం, తర్వాత మన వల్ల కాదు అని ఫీల్ అయిపోతూ అలా ఖాళీగా ఉండకుండా ఏ ఏజ్ లో అయినా సరే మీకు అనుకున్నది సాధించడానికి ఏ మాత్రం అవకాశాలు తక్కువ అయితే ఏమి ఉండవు. సో ఏదో ఒకటి మీరు సాధించవచ్చు ఖచ్చితంగా అనే దానికి ఈ స్టోరీ మనకి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అండ్ మన గవర్నమెంట్ కూడా ఖేలో ఇండియా ప్రోగ్రామ్స్ ద్వారా మహిళలకి చాలా రకాలుగా చేయూతను అందిస్తున్నారు కదా. సో మన భారతదేశంలో సాధారణంగానే చాలా వరకు మహిళల కోసం క్రీడల్ని ప్రోత్సహించే విషయంలో చాలా రకాల మహిళల కోసం ఖేలో ఇండియా పథకాన్ని కూడా తీసుకొచ్చారు. యంగ్స్టర్స్ తో పాటుగా ఉమెన్కి కూడా చాలా దీంట్లో అవకాశాలు ఉన్నాయి కదా. అండ్ ఆర్థికంగా కూడా సహాయం కూడా అందిస్తారు. మనం ఎంచుకున్న స్పోర్ట్స్ కెరీర్ని బట్టి మనకి ఎంత వరకు ఆర్థిక సహాయం లభించవచ్చో అంతవరకు మన ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ విషయాలు కూడా అవేర్నెస్ తో ఉంటూ మీరు ఏదైనా స్పోర్ట్స్ లో రాణించాలి అనుకుంటే డెఫినెట్ గా రాణించవచ్చు, ఏజ్ తో సంబంధం లేకుండా. అండ్ ఫిట్ గా ఉంటే చాలు. అండ్ ఆడపిల్లలు మెయిన్ గా ఫిట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ అనే దాని మీద, అంటే ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కి సంబంధించిందే, చాలా వరకు ఆడపిల్లల్ని ప్రోత్సహించడానికి చాలా రకాల ఫిట్నెస్ గురించి కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. సో అది మ్యాటర్. ఇక కాసేపట్లో మనమైతే ఒక 2 మినిట్స్ లో ప్రాంతీయ వార్తలు కూడా వింటాము. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఆకాశవాణి కన్నుల కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం వివిధ భారతి ముంబై కార్యక్రమాలు రిలే వింటారు. ఇక 2 గంటలకు జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. సింగపూర్ పర్యటనలో భాగంగా అంకుర సంస్థల పెట్టుబడిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్క అంబులే, రాష్ట మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, భూ సమీకరణ విధానాల ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్టంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరుతూ,
1: ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏబుల్ టు ప్రొక్యూర్ ల్యాండ్ వెరీ ఇన్నోవేటివ్ వే. ఐ అక్వైర్డ్ నియర్లీ 33,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఫర్ క్యాపిటల్ అండర్ ల్యాండ్ పూలింగ్. ఎవ్రీ ప్రాజెక్ట్ I'm able to procure land with a stipulated time. Now Google has come, $15 billion. We are able to acquire land within 3-4 months. Like that, so much of investment is coming. We are very strong in green energy. Because of all these things, now you are seeing geopolitical situation. We wanted to make it self-sufficient on energy front. That is one more thing we are working.
0: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. వికసిత భారత లక్ష్య సాధనలో దేశం మరింత వేగంగా ముందుకు సాగుతుందని తెలుపుతూ,
2: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఈస్ కంటిన్యూస్లీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ సర్వింగ్ ఆల్మోస్ట్ 4,405th day టుడే ఈస్ కంటిన్యూయింగ్ 12th year అచీవ్మెంట్స్ ద పీపుల్ ఆర్ వెరీ వేర్ దే ఆర్ ప్రేయింగ్ ద డివోటీస్ ద జనరల్ పీపుల్ దే ఆర్ ఆల్ గోయింగ్ టు ద టెంపుల్స్ దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ద నేషన్స్ ప్రాస్పరిటీ ఫర్ ద స్వర్ణ ఇండియా అండ్ ఫర్ ద విక్సిత్ భారత్ దట్ ఐ ప్రే టు లార్డ్ బాలాజీ ఫర్ ది విక్సిత్ భారత్ అండ్ స్వర్ణ భారత్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే రంగం గణనీయంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో రైల్వే ప్రగతిపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, వందే భారత్ అమృత్ భారత్ రైళ్ల ప్రవేశం, ఆధునిక రైల్వే స్టేషన్ల అభివృద్ది, కొత్త రైల్వే కారిడార్ల నిర్మాణం, రాజధాని అమరావతికి మెరుగైన రైల్వే అనుసంధానం వంటి కార్యక్రమాలు రాష్ట రైల్వే రంగానికి కొత్త రూపునిచ్చాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. నిధుల కేటాయింపులతో రైల్వే మౌలిక వసతులు బలోపేతం కావడంతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన సురక్షితమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తుర్కియా దేశంలోని అంటాల్యాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరస్ మెన్ సింగిల్స్, మిక్స్డ్, డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పతకాలు గెలుచుకుని రాష్ట క్రీడా రంగానికి మరింత గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అందిస్తూ రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత రెండేళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, సమగ్ర రక్షణ భరోసా కల్పించామని పేర్కొన్నారు.

0: తెలియజేస్తూ
1: 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఫుడ్ అందిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఈ 2 సంవత్సరాలు 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్ కి అన్ని రకాల వసతులతో చేయటం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మత్స్యగుండంలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలం కె పల్లెప్ప పాలం తీర ప్రాంతంలో సుమారు 700 మందితో యోగా సాధన నిర్వహించగా, పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులు ప్రజలతో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత జీవన శైలిలో యోగా అత్యంత అవసరమని, దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా పెంపొందుతాయని తెలిపారు. యోగా సాధనకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని మంత్రి సూచిస్తూ,
2: ఘనమైన వారసత్వ సంపద యోగా. యోగా కారణంగా శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఏకాగ్రత ఉంటుంది, తద్వారా జీవితం సుఖమయంగా సాగుతుంది. యోగాని ఆచరిస్తే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు, సంతోషంగా కూడా ఉంటారు. యోగాని మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తర్వాత జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసింది. ప్రతిరోజు మనం యోగా చేయడం ద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని, ఒక ఆరోగ్య భారత్ ని కూడా నిర్మించడానికి అవకాశం ఉంది.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా, దేవస్థానం అధికారులు స్వామివారి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలను కేంద్ర మంత్రికి అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీటి సరఫరా కోసం 100 కోట్ల రూపాయలతో చేపట్టిన విజ్జేశ్వరం మంచినీటి పథకం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎస్వీటి గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి కిక్ సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, మరి 2:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సందడి సందడిలోకి మనం వచ్చేసాం. నేను మీ ఆర్జే తేజు. మరి ఈ రోజు సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను అడగబోయేది, మీరు ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అయితే మీకు కూడా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు మాత్రం ఎగ్జామ్ రాయలేరు, ఎందుకు? ఎందుకు? మీ ఆన్సర్ ఏంటో నాకు గెస్ చేసి వాట్సాప్ లో పంపించవచ్చు 8664-3884 నెంబర్కి. మరి విన్నారు కదా, మీరు ఎగ్జామ్ లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు, ఎందుకు? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ ఆన్సర్స్ ని వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మల్లన్న, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చిబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్న.
0: పెద్దలు అన్నారబ్బా, కామిగాక మోక్షగామి మనిషి కాలేడబ్బా.
1: డబ్బా డబ్బా డబ్బా, పోవే పొప్పుల డబ్బా, రోజు

0: ఏంటి తెగ ఓవర్ చేసినావు?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్నదానివి కదా,
2: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో,
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు,
1: మంచి మూడ్.
0: అయ్యో
3: చేదా చేదా చేదా, నా మాట అంటేనే చేదా, నన్నే కాదు అంటే రేపు నీకే కాదా బాధ.
4: పోదా పోదా పోదా, నా పైన ఆశ పో.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

Shakti FM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు కదా. మరి సందేశ నదిలో మనం ఉన్నాం. మీరు ఎగ్జామ్ లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎందుకు? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా. మరి నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజి వెంకటాచారి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాలా. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ లక్ష్మీ గారు, సత్యనారాయణ గారు, భానుప్రకాష్ అండ్ నందిని గంట్రావపల్లి విలేజ్ నుంచి పంపించారండి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అనమాట. మీరు కూడా మెసేజ్ పంపించలేదు ఆన్సర్. ఇక సందర్శ నడికి స్వాగతం అండి అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల కావ్య సియోనా మెసేజ్ పంపించారు, మీరు కూడా ఆన్సర్ పెట్టల. ఇక కరెక్ట్ ఆన్సర్తో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ కాళి లక్ష్మి గారు గొల్లపూడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి గారు సందర్శ నిధికి స్వాగతం అండి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారండి మీరు, వెంకటగిరి సాలి కాలనీ నుంచి అనమాట. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాలేదు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు నాగులమీరా అమీదా బేగం కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి పంపించారు మెసేజ్ మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ కరెక్ట్ ఆన్సర్. ఏదైనా డౌట్ ఉంటే రాయలేదేమో అని చెప్పేసి దమ్మోజి వెంకటాచారి గారు అంటున్నారు, కానీ కాదండి. తేజు గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇది అని చెప్పేస్తూ నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు కరెక్ట్ ఆన్సర్. కుమ్మర్ వీధి రాజోలి గ్రామం నుంచి బసోది ఈరన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఎగ్జామ్ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ వల్ల రాయలేకపోవచ్చు అంటూ వైవి రావు అండ్ జయలక్ష్మి గారు సికింద్రాబాద్ నుంచి పంపించారు, కానీ రెండూ కాదండి, చాలా సింపుల్ ఆన్సర్. నాగన్న గారు కళావతి నాగలక్ష్మి పావని అండ్ భావన అనంతపురం నుంచి పంపించారు, అసలు ఎగ్జామ్ హాల్కే వెళ్ళలేదు అంట, కాదు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మా దగ్గర పెన్ను లేదండి అంటూ గణేష్ గారు రాజు గారు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు. ఫస్ట్ అయితే ఆన్సర్ అది రాంగ్, పెన్ను కాదు, కానీ ఇంకా సెకండ్ టైం మళ్ళీ పంపించారు కదా, ఓకే అది అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి జయజ్యోతి గారు ఐ థింక్ ఇట్ వాజ్ వాల్ క్లాక్ అంటున్నారు. అసలు వాల్ క్లాక్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎగ్జామ్లో కూర్చున్నాము, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా తెలుసు అంటే వాల్ క్లాక్ అనుకుంటున్నారా? నో నో కాదండి. అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఏం ముర్హరి యశోద జానకిరాజు గారు అతనికి ప్రశ్న పత్రం ఇవ్వలేదండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి గారు పంపిస్తున్నారు, కానీ కాదు. విశాఖపట్నం నుంచి శ్రీ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అసలు నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేదండి అంటూ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు. మీరు ఎగ్జామ్ సెంటర్లోనే ఉన్నారు, క్లాస్ రూమ్లో ఉన్నారని చెప్తున్నాను కదా, కానీ రాయలేదు ఎగ్జామ్ ఎందుకు. నెక్స్ట్ ముజఫర్నగర్ నుంచి కర్నూలు రామకార్తిక వెన్నెలవల్లి అనురాధ మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. పాలెం బోలయ్య గారు వాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి రాయలేకపోతున్నాను అంటున్నారు ఎవరు. విశాఖపట్నం నుంచి పంపించారు మెసేజ్, బట్ మీ ఆన్సర్ మీ పేరు అయితే మెన్షన్ చేయలేదు, కానీ కాదండి ఆన్లైన్ ఎగ్జామ్ అని కాదు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో కాళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి పంపించారు. తర్వాత సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. హాల్ టికెట్ తీసుకెళ్లడం మర్చిపోయాడు అంటున్నారు, కాదు రకరకాల ఆన్సర్స్ వస్తున్నాయి మొత్తానికి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎం రంగారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా ఓకే శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి
కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి స్నేహబాను జైనుద్దీన్ మొహమ్మద్ జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కుంచునపల్లి నుంచి శ్రీనివాసరావు గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఓకే ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అయితే. దమ్మోజ్ వెంకటాచారి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో మొత్తానికి ఆన్సర్స్ వేరే క్లాస్ పేపర్ వచ్చి ఉంటుందండి అంటున్నారు. ఫణి సత్యశ్రీ తెనాలి నుంచి మెసేజ్ పంపించారు వాటి క్రియేటివిటీ ఆన్సర్కి. క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు అని, పెన్ను లేదు అని, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేదు అని, ఎన్ని ఆన్సర్స్ అసలు. కానీ ఇవేవి కాదు, వేరే క్లాస్ పేపర్ కాదు. ఇక నెక్స్ట్ ఇంకొకటి మెసేజ్ వచ్చింది. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల నుంచి పంపించారు. ఇంకా కొన్ని మెసేజ్లు వస్తున్నాయి. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తాను. మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు, మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ రాయలేరు. ఎందుకు? చాలా సింపుల్, ఇన్విజిలేటర్ కాబట్టి. సో టీచర్ కాబట్టి మీరు ఎగ్జామ్ రాయలేరు అంతే కదా. టీచర్ అని చెప్పేస్తూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఇన్విజిలేటర్ ఆర్ టీచర్ ఏదైనా సరే. సో అందుకోసం మీరు ఎగ్జామ్ రాయలేరు అంతే, ఇంకా సింపుల్ ఆన్సర్ అన్నమాట.

ఇక నెక్స్ట్ ఇంకొక జీకే క్వశ్చన్ లాంటిది. ఇప్పుడు ఏంటంటే చాలా ఊరు పేర్లు కొన్ని పాత రోజుల్లో ఉండే పేరు వేరు, తర్వాత కొన్ని కారణాల చేత పేర్లు మారినాయి కదా. మన హైదరాబాద్ అవ్వనివ్వండి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, పాత రోజుల్లో పేరు వేరేగా ఉండేది. అలాంటి ఒక పేరు గురించి నేను మిమ్మల్ని అడుగుతాను, అది ఒరిజినల్ నేమ్ ఏంటో మీరు చెప్పాలి. ఒరిజినల్ కాదు, ఇప్పుడు ఏమని పిలుస్తున్నారో చెప్పాలి. సో ఒకప్పుడు రుక్మమ్మపేట అని చెప్పేసి పిలిచేవాళ్ళం ఒక నగరాన్ని. ఇప్పుడు ఆ నగరం ఏ పేరుతో పిలుస్తున్నాం మీకు తెలుసా?

ఒకప్పుడు రుక్మమ్మపేట అని పిలిచే ఒక నగరం ఇప్పుడు మనం ఏ పేరుతో పిలుస్తున్నాము? ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక ప్లేస్ అయి ఉండొచ్చు. సో మీరు ఆలోచించి నాకు ఆన్సర్స్ పంపించవచ్చు 8662438114 నెంబర్కి. వింటున్నారా? సో రుక్మమ్మపేట ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ. సో తెలిస్తే నాకు ఆన్సర్ పంపిస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 కింగ్ సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. 2:56 అయిపోయింది క్లాక్ లో టైం. చూస్తే నేను మిమ్మల్ని అడిగాను రుక్మమ్మపేట ఈజ్ ద వరల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ అని చెప్పేసి. మరి రుక్మమ్మపేట ఒకప్పుడు ఏ నగరానికి ఇది ఓల్డ్ పేరు, పాత పేరుగా ఉండేది. నాకైతే ఆన్సర్స్ కరెక్ట్ గానే వస్తున్నాయి. మరి మంచిర్యాల నుంచి చంద్రమొగలి గారు, పద్మారాణి గారు అండ్ అక్షర కృప కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కరెక్ట్ ఆన్సర్. నాకు మీ ఆన్సర్ అండ్ నేను అడిగిన, ఐ మీన్ మీ ఊరు పేరు నేను అడిగిన ఆన్సర్ కాస్త క్లారిటీగా పంపిస్తే బాగుంటుంది, ఎందుకంటే మీ ఊరు పేరు అదేనేమో నేను చదివేస్తాను. ఇంకా అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, రాజేశం, సరోజిని అండ్ మాయా పంపించారండి. ఆన్సర్ అయితే బట్ రాంగ్ అండి. చిలుక నారాయణ గారు, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వైవి రావు గారు, జయలక్ష్మి గారు, త్రిమూల్చెర్రి, సికింద్రాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. మహబూబ్ బాషా గారు పంపించారు. మీ ఊరు పేరు అర్థం కాలేదు. ఓకే కరెక్ట్ ఆన్సర్ ఇంతకీ ఆన్సర్ అయితే. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. సాయి గారు మంగళగిరి నుంచి పంపించారు. ఖమ్మం లాగా ఉంది మేడం అంటున్నారు. రుక్మమ్మమ్మ పేట అంటారు. సో అది ఖమ్మం లాగా అనిపిస్తుందా, కానీ కాదు. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నాగన్న గారు, కళావతి, నాగలక్ష్మి, పావని, భావన, ఇంద్రానగర్, ఇంద్రగాంధీ నగర్, అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి పంపించారు నిజామాబాద్ కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రజనీకాంత్ వెలుగొండ నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియ్యూరు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గణేష్, రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఉన్నాయి, చాలా మంది మెసేజ్లు ఉన్నాయి, చదువుతాను. సో కాసేపట్లో ఇప్పుడు 3 గంటలు కావస్తుంది కాబట్టి న్యూస్ హెడ్లైన్స్ అయితే వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఉద్రిక్త పరిస్థితులను ముగించేందుకు ఇరు దేశాలు ఓ అంగీకారానికి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్ 2026లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని, దీర్ఘకాలిక వృద్ధికి నిరంతర ఆవిష్కరణలు సంస్కరణలు వ్యవస్థల బలోపేతం అవసరమని ఆమె స్పష్టం చేశారు. సింగపూర్కు చెందిన వివిధ ప్రముఖుల సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సందర్శించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలసీలు అనుకూలతలు చూసి పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కంకిపాడు మండలంలోని ఉప్పులూరు వద్ద రైవస్ కాలువపై ఉన్న వంతెనకు మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17 వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని రోడ్లు భవనాల శాఖ ఏఈ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొమిటిపల్లి గ్రామంలో స్వచ్ఛ

ద్వారా అధికారులు గ్రామ వీధుల్లో పర్యటించి పరిశుభ్రతపై, పారిశుద్ధ్య నియమాలు పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కొయ్యూరు మండలంలో ఖాళీగా ఉన్న 37 అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 17 ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సీడీపీఓ దేవమణి తెలిపారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 27.05 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రాయదుర్గం పట్టణంలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పుష్కరాల సందర్భంగా పలు అభివృద్ది పనులకు ఎండోమెంట్స్ శాఖ ద్వారా 9.10 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభం అయ్యాయని, తాజాగా మరో 2.36 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలంలోని పందలపరు గ్రామంలో ఈరోజు ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు పీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫార్ములా పంపిణీ చేశారు. హెల్త్ ఫర్ యోగా ఏజింగ్ థీమ్లో భాగంగా ఎల్లుండి చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పోర్బే డ్యాం వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ డి కె దినేష్ కుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ మరియు సంస్థాగత సమన్వయంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఈ జ్యేష్ఠాభిషేకం కారణంగా జూన్ 28 కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దు చేసినట్లు టిటిడి ప్రకటించింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలకు www.isro.gov.in ను సందర్శించవచ్చు. ముక్కోడప సిరీస్లో శ్రీలంక ఏ జట్టుకు భారత ఏ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆల్అవుట్ అయింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సందరేసినది ప్రోగ్రామ్ లో. 3:05 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను, రుక్మమ్మపేట ఇస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ విచ్ సిటీ అని చెప్పేసి. ఇంకా చాలా మంది మెసేజ్లు ఉన్నాయి, చదివేస్తాను. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారండి కరెక్ట్ ఆన్సర్. రబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా అమీదా బేగం కరెక్ట్ ఆన్సర్. చందానగర్ నుంచి పంపించారు, చందానగర్ హఫీజ్ పేట నుంచి పంపించారు సుభద్ర గారు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కర్నూలు మధుర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామభరంగరం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి, ముజఫర్నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెనెలవల్లి కరెక్ట్ ఆన్సర్.

కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రం వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు, కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, తిరుపతి అంటున్నారా ఆన్సర్ని, కానీ కాదండి. నెక్స్ట్ తేజు గారు ముందు ప్రశ్న జవాబు మొత్తానికి భలే ఉందండి, ఇన్విజిలేటర్ అని అంట. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఇందా క్వశ్చన్లోనే నేను ఆన్సర్ ఉంది అంటే మీరు కానీ ఎగ్జామ్ రాయలేరు అని అన్నా. మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు కానీ అసలు ఎగ్జామే రాయలేరు అన్నాను. సో ఆన్సర్ ఎగ్జామ్లో, ఐ మీన్ క్వశ్చన్లోనే ఉంది కదా. ఇప్పటి ప్రశ్నకు ఆన్సర్ ఇది అని చెప్పేస్తూ కరెక్ట్గా గెస్ చేశారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అనమాట. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల, శివాన్వి, స్వీటీ వీళ్ళందరూ పంపించారు మెసేజ్. కరెక్ట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత మళ్ళీ వచ్చిందా మెసేజ్, ఇందాకే చదివాను కదా. సో పెట్టిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెట్టద్దు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై ప్రీవియస్ క్వశ్చన్కి పంపించారు, ఎగ్జామినర్ ఆర్ ఇన్విజిలేటర్ అని చెప్పేస్తూ కరెక్ట్గా. సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారండి, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట క్రమం కామారెడ్డి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా 5 మెసేజెస్ ఉన్నాయి. పుట్టుపాక నుండి మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కరెక్ట్ ఆన్సర్. సుభద్ర ఫ్రమ్ హైదరాబాద్, చందానగర్ ఓర్ హఫీస్ పేడ్ అని అంటున్నారా, కానీ కాదండి, ఆ రెండు కాదు. నెక్స్ట్ ప్రశ్న ఇంకొకసారి ప్లీజ్ అండి అంటూ దేవసేనగర్ మెసేజ్ పంపించారు, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు. రుక్మమ్మపేట అనేది ఒకప్పటి ఒక నగరానికి ఉన్న పాత పేరు అనమాట. ఇప్పుడు ఆ నగరాన్ని ఏ పేరుతో పిలుస్తున్నాం? పాత పేరు వచ్చేసి రుక్మమ్మపేట. అయితే కొత్త పేరు ఏంటి అని అడిగాను కదా, మన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు, మహబూబ్ నగర్ విన్నారు కదా. సో మహబూబ్ నగర్ అనేది నిజాముల కాలంలో ఉన్నప్పుడు అంతకుముందు పేరు రుక్మమ్మపేట. సో ఆఫ్టర్ నిజాం రూల్స్ తర్వాత రూలర్స్ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్గా పేరు కన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట. అది మ్యాటర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్

ఇప్పుడు ఒక సింపుల్ చిన్న లాజిక్ క్వశ్చన్ అనమాట, చాలా ఈజీ. మరి ఆన్సర్ ఏంటో గెస్ చేసి నాకు వాట్సాప్ చేసేయచ్చు. మీకు 10 సంవత్సరాలు అప్పుడు, మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, ఇప్పుడు మీకు 50 ఏళ్ళు, అప్పుడు మీ బ్రదర్ ఏజ్ ఎంత? విన్నారు కదా, మీకు 10 ఏళ్ళు అప్పుడు, మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, ఇప్పుడు మీకు 50 ఏళ్ళు, మరి మీ బ్రదర్ ఏజ్ ఎంత? సో చాలా సింపుల్ అనమాట. సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ ఆన్సర్స్ ని వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: Jyoti FM 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సందర్శ నదిలో మనం ఉన్నాం. అండ్ చింతకాయల రవి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా. అండ్ ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు. సో స్పెషల్ గా ఈ సాంగ్ లో ఆయన స్టెప్స్ వేయడం అబ్బా ఏం బాగుంటుందో. నెక్స్ట్ అయితే నెక్స్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేను మిమ్మల్ని అడిగాను, మీకు 10 ఇయర్స్ అప్పుడు, మీ బ్రదర్ ఏజ్ మీలో సగం, ఇప్పుడు మీకు 50 ఇయర్స్ అయితే మీ బ్రదర్ ఏజ్ ఎంత అని అడిగాను కదా. చాలా మంది కరెక్ట్ గా పెట్టేశారు. కొంతమంది ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయి నేను అనుకున్న అట్టుగా రాంగ్ ఆన్సర్ పంపించారు. కానీ మళ్ళీ ఏంటో, ఈ సాంగ్ అయిపోయేదాకా టైం ఉంది కదా, ఆలోచించుకున్నారు, ఆన్సర్లు ఎడిట్ కూడా చేసుకున్నారు. మొత్తానికి 53 మెసేజ్లు అయితే వచ్చేసాయి కాబట్టి అందరూ కూడా కరెక్ట్ గానే గెస్ చేశారు. రాంగ్ పంపించిన వాళ్ల పేర్లు మాత్రం నేను చదువుతాను ఫస్ట్. ఇప్పుడు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి గారు చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ పెట్టారండి మీరు. ఇక నెక్స్ట్ అందరూ కూడా కరెక్ట్ గా పెట్టేశారు కాబట్టి మీ పేర్లు అయితే వరుసగా చదివేస్తారు. ఫస్ట్ కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ కి మహబూబ్ నగర్ అని చెప్తూ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత, కప్పల్దొడ్డి నుంచి పంపించారనమాట కరెక్ట్ గా. నెక్స్ట్ కనకారావు గారు ఫ్రమ్ పెడనా కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ. భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా. సిహెచ్ వేణు ఫ్రమ్ జయంపు గ్రామం. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం. అనుపమ ఫ్రమ్ ఖమ్మం. నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్. సాయి ఫ్రమ్ మంగళగిరి. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం ఫ్రమ్ కడప జిల్లా. 25 అంటున్నారు మీరు కూడా, కానీ కాదుగా. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై కరెక్ట్ గా పెట్టారు. ఇక పెడన జోగనేంద్ర కాలనీ నుంచి ఫ్రమ్ అప్పలరాజు గారు. తర్వాత ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్. కరెక్టా రాంగ్ చెప్పలేదు ఏంటండి అని అనుకోవద్దు, మీకు తెలుసు కదా మీరు కరెక్టే పెట్టారని. ఓకేనా? సో మనకి టైం సేవ్ కోసం నేను ఓన్లీ నేమ్స్ చదివేస్తున్నాను. ఇక హాయ్ అండి, నా

పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. ఓకే, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తాను నేను. ఇక ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి పెట్టారు. రాజులు నుంచి జయన్న బోరెల్లి జయన్న గారు. ఓకే, మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. రామాలకోట నుంచి దుబాయ్ బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి. నెక్స్ట్ మెసేజ్, కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద, జానకిరాజు. అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూర్. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దనూర్ కడప జిల్లా. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం. చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు. తర్వాత ఆర్ శృతి, ఆర్ అఖిల బేతంచెర్ల నుంచి. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల. పుట్టుపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ పెట్టారు మీరు. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీరా అమిత బేగం కరెక్ట్ ఆన్సర్. ఇక కడప నుంచి మనకి మానస్ కుమార్, శ్రీలతాదేవి, మహంత్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆన్సర్ 20 అంటున్నారండి, కానీ కాదు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్. నెక్స్ట్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం, నంద్యాల జిల్లా. ఓల్డ్ సత్యనారాయణ గారు, భానుప్రకాష్, నందిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి పంపించారు. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. నాగన్న, కళావతి, నాగలక్ష్మి, పావని అండ్ భావన, నరేష్ బాబు ఫ్రమ్ అనంతపూర్. చీరాల నుంచి, రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి, జగన్నాథం గారు. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారు. తర్వాత మై నేమ్ ఇస్ స్వరూప్ అండి అంటూ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి మా ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఇక రాంగ్ ఆన్సర్తో ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ కర్నూలు నుంచి పంపించారు. శ్రీను గారు ఐరాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రాంగ్ ఆన్సర్ అండి. తరాలపల్లి గ్రామం నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక రాంగ్ ఆన్సర్తో సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. రాజోల నుంచి బోరెల్లి సంధ్య కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ మెసేజ్, కుర్నూతల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సో కొంతమంది అయితే రాంగ్ అయితే పెట్టారు, కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు. ఓకే, మీకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మీ బ్రదర్ ఏజ్ మీలో సగం అంటే 5 సంవత్సరాలు. సో మీకు మీ బ్రదర్కి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 ఇయర్స్. అదే మీకు 50 ఇయర్స్ ఉన్నప్పుడు 45 ఇయర్స్. అంతేకాని 25 అయితే కాదు. ఓకేనా? సో కొంతమంది 25, 30 ఇలా పెట్టారు. ఎనీహౌ చాలా ఈజీ అనమాట. సో 45 ఇస్ ద ఆన్సర్. అండ్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ వీళ్ళందరూ అయితే 5 అని పెట్టారు ఏంటో, అమృత కప్పల దొడ్డి నుంచి. ఓకే, అది కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా 24 అంటే ఇంకొక ఆన్సర్ వచ్చింది. ఇప్పుడే నేను మెసేజ్ అలా ఆన్సర్ రివీల్ చేశానో లేదో. లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి, మండూరు మధుకుమార్ వీళ్ళనమాట, కానీ కాదు 24 కూడా కాదు. ఓకే దెన్ నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్ మీకోసం అడుగుతాను.

సో ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి జయంతి, శ్రీశ్రీ గారు. మరికి ఎంతగానో మనకి ఆయన ఆయన కథల గురించి బాగా తెలుసు, ఎన్నో కావ్యాలు కథలు రచించారు కదా. మరి శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం ఒకటి ఉంది. సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని 8662438114 నెంబర్కి. కథల పుస్తకం అనొచ్చు, కథల సంపుటి అనొచ్చు, అచ్చ తెలుగులో చెప్పాలంటే. ఓకేనా? సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల సంపుటి పేరు ఏంటి?

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 3:26 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే సందరేశ నదిలో మనమున్నాం. అండ్ ఈ రోజు శ్రీశ్రీ గారి వర్ధంతి అనమాట. మరి శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన ఒక క్వశ్చన్ అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఆయన రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటో మీరు గెస్ చేసి పంపించండి అన్నాను కదా. మరి శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరు ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పాను.

మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు. మండూరు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలికాల నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అందరికీ తెలిసిన పేరైతే కాదండి ఇది, చాలా రేర్గా మనం విన్నాము ఇది. ఇది మరి చూద్దాం కరెక్ట్గా పంపిస్తున్న వాళ్ళు ఎవరో అనేది చూస్తే. కరెక్ట్ ఆన్సర్తో కేదర్ వీరేష్ గారు రాజులీ మండలి నుంచి పంపించారు.

ఎం కొండవట్టి ఎం కొండారెడ్డి గారు సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సాయి తేజ ఫ్రమ్ చిత్తూర్. రాంగ్ ఆన్సర్ అండి. సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నాగన్న కళావతి నాగలక్ష్మి పావని భావన నరేష్ బాబు అనంతపురం నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. కరెక్ట్ ఆన్సర్ కాదు. తేజు గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్తూ కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జాన్గంపేట నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కొండ రాము గారు రెడ్డిగూడ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు. కరెక్ట్ ఆన్సర్. వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు హైమా గారు పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, కానీ ఒక ఆన్సర్ అయితే కరెక్ట్. ఓకే, నెక్స్ట్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ పంపించారు. ఏది ఆన్సర్? ఎక్కడ ఆన్సర్ లేదు. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల పంపించారు. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. నందిని ప్రవళిక ఫ్రమ్ గంట్రావుపల్లి విలేజ్ నాగర్ కర్నూలు డిస్టిక్. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్. ముద్దునూర్ కడప జిల్లా నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సిరిగిరి హరికృష్ణ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. హైదరాబాద్ నుంచి సూర్యరమ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ పాపంపేట నుంచి బాలరాజు అనురాధ లిఖిత అండ్ రక్షిత. రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు వరలక్ష్మి కృష్ణమ్మ. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గణేష్ అండ్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారు. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్ రామకార్తిక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కానీ ఆన్సర్ ఎక్కడ ఆన్సర్ పెట్టలేదు మీరు. చైతన్య శ్రవంతి అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కానీ కాదండి. ఇక శృతి అండ్ అఖిల బేతంచెల్ల నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ఎం మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీరా అమిత బేగం. కరెక్ట్ ఆన్సర్. పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య గారు ఆండాల్ గారు. కరెక్ట్ ఆన్సర్. అనుపమ గారు ఖమ్మం నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. కడప నుంచి మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ అనువాద కథలు అంటున్నారు, కానీ కాదు. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. కరెక్ట్ ఆన్సర్. మండూరు మదన్ కుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మళ్ళీ ఫస్ట్ మెసేజ్ మీదే అనుకుంటే నేను చదివాను ఇవాళ ఇందాక, కానీ రాంగ్. కర్ణాటక స్టేట్ నుంచి చిన్న తిరుపతి. కర్ణాటక స్టేట్ ఏంటి? శ్యామలా ప్రకాష్ గారు మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ ఏంటో మ్యాచ్ అవ్వలేదు. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారండి, రాంగ్ ఆన్సర్. జయప్రద అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కానీ కాదు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి చిత్రాల గ్రామం నుంచి పంపిస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి గారు కామాక్షి జగన్నాథం పంపించారు, అనువాద కథలు అంటున్నారు, కానీ కాదండి. తరాలపల్లి జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి మనకి జరుపుతుల బుచ్చయ్య గారు పంపించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. కరెక్ట్ ఆన్సర్. అఖిల్ శ్రీనివాసులు రాంగ్ ఆన్సర్ అండి. రాజుల నుంచి బోరెలి జయన్న గారు పంపించారు. కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు కర్నూలు జిల్లా నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప కర్ణాటక నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. వీరంపల్లి నెల్లూరు నుంచి రామ్ గారు పంపించారు, కరెక్ట్ కాదు. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు. కరెక్ట్ ఆన్సర్. కేవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. రాంగ్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ నంద్యాల జిల్లా. రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు ఫ్రమ్ ఓకే కరెక్ట్ ఆన్సర్. నీలా ఫ్రమ్ మార్కాపురం శ్రీశ్రీ కథలు అంటున్నారు, కానీ కాదు. అనంతపూర్ నుంచి నాగన్న కళావతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. సాయి తేజ ఫ్రమ్ చిత్తూరు. కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం. రాంగ్ ఆన్సర్. అండ్ ఎంఎం నివాస్ ఫ్రమ్ నల్లపాడు గుంటూరు. రాంగ్ ఆన్సర్.
ఇంతకీ

ఆన్సర్ ఏంటంటే, మనందరికీ తెలుసు శ్రీశ్రీ గారు అనగానే మనకి మహాప్రస్థానం గుర్తొస్తుంది. కానీ అది కాకుండా ఇది కథల పుస్తకం అనమాట. అది వేరు, ఇది వేరు. సో శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల సంపుటి అనొచ్చు, కథల పుస్తకం అనొచ్చు. ఆ పేరు ఏంటి అంటే చరమరాత్రి. సో చరమరాత్రి ఆన్సర్ ని చాలా మంది గెస్ట్ చేశారు, కానీ ఇంకొంతమంది ఎక్కువగా మహాప్రస్థానం అనే పంపించారు. సో విన్నారు కదా, శ్రీశ్రీ గారు రాసిన ఏకైక కథల పుస్తకం పేరేంటి అంటే చరమరాత్రి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక ఫిలిం రిలేటెడ్ అడిగేస్తాను. ఇంకా టైం చూస్తే 3:33 అయిపోయింది కదా. మనము ఎక్కువసార్లు, అతడు ఫిలిం ఎన్నోసార్లు చూసాం కదా. సో ఎక్కువగా టీవీలో కూడా వేస్తూ ఉంటారు. మరి అతడు సినిమాలో హీరో మహేష్ బాబు ఒరిజినల్ నేమ్ ఏంటండి, గుర్తుందా? యాక్చువల్ పేరేంటో మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి 8662488 నెంబర్కి. సో విన్నారు కదా, అతడు సినిమాలో హీరో మహేష్ బాబు గారి ఒరిజినల్ నేమ్ ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

0: 5000 రా.
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చాలా మంది పెట్టేశారు. ఎంతైనా ఫిల్మ్ రిలేటెడ్ అడిగేస్తే ఇంక అంతే, అసలు తగ్గట్లేదుగా మెసేజ్లు. ఎక్కడ కూడా 70 మెసేజ్లు వచ్చేసాయి. సో నేను చదివినండి, ఇప్పుడు చదువుతాను, తర్వాత ఒక సాంగ్ వేస్తాను, మళ్ళీ అనౌన్స్ చేస్తాను మీ పేర్లన్నీ, ఓకేనా? ఎందుకంటే ఒకేసారి 70 అంటే కష్టం, 70 ఇంకా కౌంట్ పెరిగిపోతుంది. ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు, ఇంతకీ ఆన్సర్ ఎక్కడ పెట్టలేదు. సో చూద్దాం, నేను అడిగాను మహేష్ బాబు గారు నటించిన అతడు ఫిల్మ్లో ఆయన ఒరిజినల్ పేరు ఏంటి, ఒరిజినల్ పేరు. సో విన్నారు కదా, మరి ఆన్సర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి చూసేస్తే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. షార్ట్ కట్లు వద్దు, పేరు ఫుల్ నేమ్ కావాలి నాకు, ఓకేనా? చాలా మంది షార్ట్ నేమ్ పంపిస్తున్నారు. కేదర్ వీరేష్ గారు రాజులమండ్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకవరావు గారు ఫ్రమ్ బెడన. రెండు పేర్లు ఎందుకండి మాకు, ఒకటి చాలు కదా, రెండిట్లో నన్నే చూస్ చేసుకోమంటారు అయితే. సో ఒక నేమ్ అయితే కరెక్టే. రాజుల నుంచి బోరెల జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ జీవీఆర్ ఫ్రమ్ విజయవాడ. జీవీఆర్ విజయవాడ, ప్రసాద్ గారు ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ, ఓకే. జాండ్రపేట నుంచి సజ్జాల లీలారాణి గారు, విశ్వనాథ్ ఫ్రమ్ ఖమ్మం, సిరిగిరి హరికృష్ణ ఫ్రమ్ నంద్యాల జిల్లా, అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దునూరు కడప జిల్లా, సాయితేజ ఫ్రమ్ చిత్తూర్, ధర్మరాజు లక్ష్మీబాయి బాలాజీ లక్ష్మీనారాయణ ఫ్రమ్ కర్నూల్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. పెడన జోగనందన కాలనీ నుంచి అప్పలరాజు గారు, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్, కారూర్ నుంచి తాతారావు గారు, కుర్నూతల సునీల్ ఫ్రమ్ లక్కిరెడ్డిపల్లి మండలం అనమయ్య జిల్లా. మీ పేరు ఎక్కడ? అఖిల్ శ్రీనివాసులు ఫ్రమ్ ప్రొద్దుటూర్, పైన ఎక్కడో ఉంది. నెక్స్ట్ తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్, గోనెగండ్ల గ్రామం కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, తర్వాత పాలం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ నంద్యాల జిల్లా, సుకన్నపండు భూదేవి, పునీత్ నాగార్జున, హర్షవర్ధన్ కర్నూలు జిల్లా నుంచి పంపించారు, నాగరాజు ఫ్రమ్ పెడన, అనంతపూర్ నుంచి అనురాధ గారు, శ్రీను గారు ఐరాల నుంచి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, అశోక్ ఫ్రమ్ గన్నవరం, రేణుక గోపరాజు ఫ్రమ్ కడప, బి నాగేశ్వరరావు గారు ఫ్రమ్ భోపాల్, రామ్ వీరంపల్లి నెల్లూరు నుంచి, దుర్గాప్రీతి ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక, ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, నాగన్న కళావతి నాగలక్ష్మి పావని భావన నరేష్ బాబు ఫ్రమ్ అనంతపూర్, చిత్రాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి అండ్ కృష్ణమ్మ, నందికొట్కూరు మండలం నాగటూర్ విలేజ్ నుంచి షాహిదా. నెక్స్ట్ రామకార్తిక, వెన్నెలవల్లి, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర ఫ్రమ్ అండ్ అనురాధ గారు కర్నూలు నుంచి, తర్వాత జ్యోతి గారు ఫ్రమ్ కర్నూల్, వైవీరావు, జయలక్ష్మి, తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి, ఘట్టమనేని ఏంటి ఒరిజినల్ పేరేంటి అంటే ఘట్టమనేని మహేష్ బాబు అని పెడతారా? అతడు సినిమాలో కదా నేను అడిగాను. రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారనమాట. వెరీ నైస్ ఆన్సర్ అండి. అసలు మీరు ఒరిజినల్ నేమ్ అంటే ఇంకా అసలైన పేరు ఇది అని చెప్పేసి పెట్టేశారు. చాలా చక్కగా విన్నారు క్వశ్చన్ అయితే. సో ఇక్కడ

నేను చదివిన మెసేజ్లు అందరూ కూడా కరెక్ట్ గానే గెస్ట్ చేసి పంపించారు. అండ్ మిగతా ఇంకా 38 మెసేజ్లు ఉన్నాయి. ఒక సాంగ్ తర్వాత మిగతా మెసేజ్ కూడా చదివి వినిపిస్తాను. సో విన్నారు కదా, అతడు సినిమాలో మహేష్ బాబు గారి ఒరిజినల్ పేరండి. అసలు యాక్చువల్ పేరు ఒకటి, అండ్ ఆయన అనుకోకుండా రాజీవ్ కనకాల గారి ప్లేస్ లో వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత ఆ రాజీవ్ కనకాల పేరునే అతను కూడా పెట్టుకొని ఆ ఊర్లో వాళ్ళ తాతగారు ఇంట్లో అందరితో కలిసి ఉంటారు కదా. సో అసలు ఆ పేరు వేరు, ఆయన ఒరిజినల్ పేరు వేరు. చాలాసార్లు మూవీ చూసాం, సో గుర్తుండే ఉంటుంది కానీ ఎక్కడో మర్చిపోయి ఉంటారు. గుర్తు తెచ్చుకోండి. అండ్ మిగతా మెసేజెస్ తర్వాత చదువుతాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఈ సాంగ్ కరెక్ట్ గా విని ఉంటే గనక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈ పాటలోనే ఉంది తెలుసా. ఆ పేరు

సాంగ్ లోనే ఉంది స్టార్టింగ్ లోనే, అండ్ సినిమా పేరులోనే ఉంది, ఆ పాట స్టార్టింగ్ లోనే కూడా ఉంది. సో అలా మీరు గెస్ చేస్తారేమో అనుకుంటున్నాను, మరి చూద్దాం. ఇంకా ఇంతకీ క్వశ్చన్ ఏంటి, ఇంకొకసారి అడగనా, అతడు మూవీలో హీరో మహేష్ బాబు గారి ఒరిజినల్ పేరు ఏంటని అడిగాను కదా, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించేశారు. ఇంకా ఇందాక మీద కౌంట్ ఇంకా పెరిగిపోయిందండి. చూద్దాం, గణేష్, రాజు, శ్రీవత్స ఫ్రమ్ కోనాపూర్, తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, కుసుమ ఫ్రమ్ అంబటి నగర్, తర్వాత లత ఫ్రమ్ ఉయ్యూరు, బిజిలీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి, నాగేంద్రప్ప గారు కర్ణాటక నుంచి, చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి, జగన్నాథం, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ వెంకట సుబ్బయ్య కందకాయపల్లి గ్రామం నుంచి, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, నాగనాథ్ గుప్తా గారు ఫ్రమ్ నిజామాబాద్, మానస్ కుమార్ అండ్ శ్రీలతాదేవి మహంత్ ఫ్రమ్ కడప, బేదం చల్ల గౌరీపేట నుంచి మురారి అండ్ మహేష్, కర్నూలు నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, మార్కాపురం డిస్టిక్ నుంచి నీల, మేనక, వర్ష, సూర్య ఫ్రమ్ హైదరాబాద్, ఓకే, నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి నందిని అండ్ ప్రవళిక, ఆర్ శృతి అండ్ ఆర్ అఖిల ఫ్రమ్ బేతంచెర్ల, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, నవ్య ఫ్రమ్ గుంటూరు, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కొంకల గ్రామం నుంచి గురు, లహరి అండ్ అరవింద, తులసి, బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మనకి అంకయ్య గారు, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, శరత్ బాబు రవి పెనమలూరు నుంచి విజయవాడ పెనమలూరు, ఇక కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, తర్వాత స్నేహభాను జైనుద్దీన్ మొహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, శ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, ఆనంద్ ఫ్రమ్ హైదరాబాద్, దుబాయ్ అండ్ దుబాయ్ భాషా గారు ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి, మెసేజ్ వచ్చింది కానీ మీ పేరు అయితే మెన్షన్ చేయలేదండి, మొత్తానికి మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో. ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా గారు, జానకిరాజు గారు, రాజోలి బోరెల్లి సంధ్య గారు రాజోలి నుంచి పంపించారు, చిలుక నారాయణ అనసూయ ఫ్రమ్ జాన్కంపేట నిజామాబాద్, రబ్బవరం విలేజ్ నుంచి నాగులమీర అమీదా బేగం, జై బాబునా, ఇంతకు ఒక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కానీ మీ పేరు మెన్షన్ చేయలేదు మీరు. తర్వాత తరాలపల్లి గ్రామం హన్మకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు, రుద్విక కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అడవిలో అన్న ఫ్రమ్ చిత్తూర్, మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ, సుభద్ర ఫ్రమ్ హైదరాబాద్, టైలర్ ఆచారి కిరణ్ కుమారి, ఆదిలక్ష్మి సింధూజ ముళ్ళదిన్నె నుంచి పంపించారు, వల్లపల్లె నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు, రామకృష్ణారెడ్డి గనగలూరు రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక, చెరుకుపల్లి నుంచి భాస్కర్ గారు, శ్రీనివాస వర్మ ఫ్రమ్ బెంగళూరు, కోనేరు విష్ణు గారు ఫ్రమ్ అయ్యప్పనగర్, రాజు గారు ఫ్రమ్ విశాఖపట్నం, రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని. ఇప్పుడు ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిట్లోనూ దీనికే హైయెస్ట్ మెసేజెస్ అనమాట, 100 దాటి ఉంటాయి. సో సెంచరీ చేసేసాం మొత్తానికి. రవిశంకర్ గారు పెబ్బేర్ చెలిమిల విలేజ్ అంటున్నారు, ఓకే. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. చాలా మంది ఆన్సర్స్ కరెక్ట్గానే పంపించారు కానీ ఒకళ్ళిద్దరు మాత్రం పార్థసారథి అని పెట్టారు. అలాగే పార్థసారథి ఒక ఆప్షన్ అండ్ ఇంకొక ఆప్షన్ ఇంకొక పేరు. సో ఇలా పెట్టారు. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే నందగోపాల్. సో నందగోపాల్ లాస్ట్లో క్లైమాక్స్లో మన ప్రకాష్ రాజు గారు ఇంకేంటి నందు కబుర్లు అని అంటారు కదా, సో అలా తెలుస్తుంది. సో మొత్తానికి అతడు మూవీలో మహేష్ బాబు ఒరిజినల్ పేరేంటి, పార్థసారథి కాదు కానీ నందగోపాల్, అది విషయం. ఇక ఇది వాళ్ళకి మన సందరేసినది. టైం సరిపోతే ఇంకొక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఓకే దెన్. సో 3:52 అయిపోయింది కదా, సందడిగా ఎంజాయ్ చేసుంటారు సందడిసినట్లు అని అనుకుంటున్నాను. సో ఒక సాంగ్తో ఇవాళ మన షోని అలా టాటా బాబే చెప్పేద్దాం. నెక్స్ట్ వివిధాలో కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: विविध भारती एफएम 101.3
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
1: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
6: 5,000?
4: ఏంట్రా 5,000?
6: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
4: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
6: అవునా, అదెలాగా?
4: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
6: హే, సూపర్ ఐడియా రా.
7: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
8: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
7: ఓ పాట కనులు తుడిస్తే
8: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
7: ఓ పాట మనసుకి హత్తుకుంటే
8: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
7: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
8: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
7: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యకులు కరణ్ బజ్వాతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్టంని ఏఐ డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. విజయనగరం జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం, డ్రగ్స్ రహిత రాష్టం థీమ్తో రాష్ట ప్రభుత్వ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈగల వ్యవస్థ ద్వారా గంజాయి రవాణా చేసినా, సాగు చేసినా, గంజాయి సేవించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ హయాంలో మైనారిటీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి ఎనిమిది ఫరూక్ విమర్శించారు. మైనార్టీల కోసం కూటమి ప్రభుత్వంలో 5,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని మంత్రి ఫరూక్ ఈరోజు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ, కృష్ణా జిల్లా బీజేపీ అధ్యకులు తాతినేని శ్రీరాములు జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం నందు ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల విజయోత్సవ వేడుక సందర్బంగా పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. పాపికొండలు పర్యాటకుల భద్రత కోసం రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని బోట్ల ఫిట్నెస్ ను తనిఖీ చేసి సరిగా ఉన్నాకే నదిలో విహారానికి అనుమతి ఇవ్వాలని, ప్రతి బోటుకు ఫిట్నెస్ ధ్రువపత్రం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ స్వాతి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు బజార్లను బలోపేతం చేయడంతో పాటు కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలోని జనతా వారధి జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి ఈరోజు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు గ్రామీణ, తోటపల్లి, గూడూరు, పిట్రకుంట ప్రాంతాల మత్స్యకారులు 2 నెలల విరామం తర్వాత మళ్లీ సముద్ర వేటకు సిద్దమయ్యారు. నిన్నటితో వేట నిషేధకాలం ముగియడంతో ఈ రోజు నుంచి పడవలు సముద్రంలోకి వెళ్లనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్బంగా నమ్మకం, అభివృద్ది, సంక్షేమం అనే నినాదంతో చేపట్టిన పథకాల విజయాలను ప్రతిబింబించేలా పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రేపు విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్

షాపింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బాధితులు వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ .gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు. గ్రీన్ వైజాగ్ హెల్దీ వైజాగ్ లక్ష్యంతో జీవీఎంసీ పరిధిలో ప్రతి సోమవారాన్ని సైక్లింగ్ డేగా ఆచరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ నిర్ణయించారు. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 4:03 అయిపోయింది. క్లాక్ టైం చూస్తే మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో ఏంటి థీమ్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ థీమ్ అనమాట. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ ఎవరిది విందాం? ఇంకెవరిది? ఎంఎం కీరవాణి గారిది. సో ఎంఎం కీరవాణి గారి పాటలు ఎన్నెన్ని మంచి మంచి సాంగ్స్ ఉన్నాయండి. సో స్టార్ట్ చేస్తాను మగధీర సినిమా నుంచి, తర్వాత పల్లకిలో పెళ్లి కూతురు, పెళ్లి సందడి, ఒకటో నెంబర్ కుర్రాడు, నేనున్నాను, ఒకరికొకరు, ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో బ్యూటిఫుల్ సాంగ్స్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కాంపొజిషన్ లో వచ్చినవి ఈ రోజు మనం వివిధాల్లో వినబోతున్నాం. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను మీ ఆర్జే తేజు అండ్ ఎఫ్ఎం వివిధ భారతి వింటున్నారు 101.3 మెగాహెర్ట్స్ పై.

ఇదంతరిల్లేల బొట్టిలో నిరగటమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా

FM 101.3. మ్యూజిక్ లో ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్ అయితే వినేశారు కదా. సో ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కాంపిటీషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ మీకోసం అయితే ఒకటో నెంబర్ కుర్రాడు నేనున్నాను, ఒకరికొకరు, ఈ మూవీస్ నుంచి కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ రెడీగా ఉన్నాయి. స్టే ట్యూన్డ్.

0: Bharati FM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50 అనమాట. సో మనమైతే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల వింటాము.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్యరహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు, పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉండదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి

నీటి, గాలి వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి వాతావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలుండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం, ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం, ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. వందేళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి, ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి, ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే 100,000 సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు. అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిపై అంతకంతకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు, మనమే. మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు అంటారా? భూతాపం తగ్గించడం మన వల్లే సాధ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సింపుల్ గా కొన్ని పద్ధతులు చెప్పేస్తాను, ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో పాటించేయండి. తక్షణం చేయండి లేదా పెనుముప్పు ఎదుర్కోండి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ పర్యావరణవేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కారుచిచ్చు, వరదల్లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో
పౌరులు వినియోగదారులు చాలా

0: చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మనం వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడిచి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతో పాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆధార చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి, రాబోతున్న తరాలకు మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, with this information about climate change and environmental conservation, this is Chetan signing off in today's program. I'll get back to you in our next segment of Venela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం సాయంత్రం 5 గంటలు. ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు విందాం ఊహల పల్లకి నాటికా.

0: ఏమేమో వచ్చింది వచ్చింది
1: ఏమిటండి ఆ భరతనాట్యం ఏమొచ్చింది ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా ఇంతలో ఏం ఉపద్రవం వచ్చిందండి ఆగండి ఆగండి మహానుభావ కాస్త భూమి మీద కాళ్ళు ఆంచండి
0: ఆగను చస్తే ఆగను అయిపోయాను స్టార్ అయిపోయాను సినిమా స్టార్ అయిపోయాను ఓహో పూల దండలు సన్మానాలు విమానంలో కాశ్మీర్ ప్రయాణం
1: ఏమిటండి ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా ఇంతలో ఇంత ముంచుకొచ్చింది ఆవిడ చెప్పమా ఏమిటండి ఏం జరిగిందండి
0: ఏం జరిగిందా ఇదిగో మీ అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది
1: ఉత్తరం రాశాడా ఏం రాశాడు
0: విను చదువుతాను చదివే ముందు చిన్న విషయ సూచిక మీ అన్నయ్య సినిమాల్లో పేరు మోసండి

0: డైరెక్టర్ కదా బావా, నన్ను కూడా సినిమా స్టార్ని చేయబోయ్ అన్ని చిన్న రిజిస్టర్డ్ లెటర్ ఎక్నాలెడ్జ్మెంట్తో సహా రాశాను. అవునా? దానికి రిప్లై ఇది, కథాక్రమం పెట్టిదని ఉండ చెప్తానా. పూజ్యులైన చిదంబరం బాబు గారికి పాదాభివందనములు. వింటున్నావా? ఏమే, అంత పెద్ద డైరెక్టర్ నా కాళ్ళ మీద ఇప్పుడు దండం పెడుతున్నాడే.
1: మధ్యలో మీ పిడకల వేడు దేనికండి, చదవండి.
0: చదువుతున్నా చదువుతున్నా. పూజ్యులైన,
1: అబ్బాబా ఎన్నిసార్లు చదువుతారు పూజ్యులు పూజ్యులు అంటూ, తర్వాత చదవండి.
0: పూజ్యులే కొన్ని వదిలే బావగారు, మీరు మీ ఊళ్ళో సీతారామాంజనేయ సమాజంతో కలిసి దవ్వారికుడు జాంబవంతుడు మొదలైన వేషాలు వేసి కీర్తి గడించినట్లు, కాబట్టి మిమ్మల్ని సినిమాల్లో కూడా వేషాలు వేయించి పైకి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ మీరు రాసిన ఉత్తరం అందింది. మీకు ఈ ఉత్సాహం ఉన్నట్లు నాకు ఇంతవరకు తెలియదు. మీరు ఈ ఉత్తరం అందగానే బయలుదేరి రాగలరు. ఇప్పుడు తీస్తున్న సినిమాలోనే మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఏర్పాటు చేయగలరు. ఏ సంగతి అంటేనే తెలియవరచండి. ఇట్లు మీ బావ మరిది హ్యామ్.
1: హ్యామ్ ఏమిటండి, మన టామిని పిలిచినట్టు. వాడి పేరు నందివాహనం నరసింహంగా.
0: నందివాహనం పందివాహనం నాకు తెలియదే, నరసింహాన్ని నరికేసి ఒక హ్యామ్ మాత్రమే మిగుల్చు కూర్చున్నాడు వాడు.
1: ఏ కాలం పిదప కాలం. ఇంతకీ మీరు సినిమాల్లో చేరతానంటారు అంతేనా? నాకెన్ని కష్టాలు వచ్చాయను.
0: అయ్యో
1: ఓరన్నాయో,
0: అయ్యో
1: నా బొమ్మ తీసావు.
0: ఏమిటి శుభమాని నా కవలు పండబోతుంటే మధ్యలో నీ ఏడిపోయి నాకు.
1: ఏమండి, సినిమాల్లో చేరిన వాళ్లకు చిన్నిళ్ళు పెద్దిళ్ళు అని రెండు ఉంటాయటగా, మంచి నీళ్ళ బదులు సారాయే తాగుతట్టుగా.
0: చూడవే, ఇగో ఉండు ఉండు, నేను అటువంటి వాడిని కాదే. నా పిండాకుడు ఈ వయసులో నా బొమ్మ నాకు ఇంకా చిన్న ఏమిటి, హీరోయిన్ పక్కన హీరోగా యాక్ట్ చేశానే అనుకో, అదంతా ఉరుదే పుట్టినాయి నటన అంతే. వారానికి నాలుగు సినిమాల్లో నటించి నలుగురు హీరోయిన్లతో నటించినంత మాత్రాన నాలుగు చిన్నిళ్ళు ఏర్పడతాయటే పిచ్చిదనా? బేరా భయమందకము, ఈ ఇల్లు నీది, ఈ ఇంటిని తేరిపార చూడ నమ్మకైనా శక్యమే.
1: ఏమైనా చెప్పండి, ఈ సినిమాలు మీ వంటికి పడవండి. ఈ వయసులో ఇదేం బుద్ధండి, మా అన్నయ్యకు ఉత్తరం రాస్తాను రండి మీరు రావడం లేదని. మీరు దుప్పటి కప్పు పడుకోండి సార్.
0: అంటే దుప్పటి కప్పు పడుకోనా, నీవే నా ప్రాణానికి. కావాలంటే నీకే అన్యాయము చేయను అని సగ నీళ్ళలో నిలబడి ప్రమాణం చేస్తా, కానీ నా ఇన్స్పిరేషన్ మాత్రం చంపకు. నిటలక్షుండి పుడెత్తి వచ్చి నన్ను రాని, మీ బాబే వచ్చి వద్దనని.
2: బాబుగారు, నా జీతం నాకిచ్చి మరీ వెళ్ళండి, ఆ రక్క మీరే ఏమైనా నాకేం బాధ.
0: నీ దుప్పదేగా, నేనేదో అయిపోతున్నట్టు ఏమిటా మీ అందరి సోకానాలను. ఇదిగో నన్ను వెళ్ళి నా పెట్టే బేడా సద్దు, తెల్లారగట్టే ప్రయాణం.

0: ఓహో చిదంబరం గారు, ఈ బిట్టి మీరు ఎంత బాగా యాక్ట్ చేశారు. మై హార్టీ కంగ్రాచులేషన్.
1: థ్యాంక్ యూ.
2: బావ గారు, మీరు ఇంత గొప్ప ఆర్టిస్టులు అని తెలియదండి. లేకపోతే ఇది వరకటి మా చిత్రాలన్నింట్లోనూ మిమ్మల్నే బుక్ చేసుకుని
1: ఉండేవాళ్ళం.
3: ఇంతమంది హీరోలతో యాక్ట్ చేశాదని ఈ థ్రిల్ నాకు ఎప్పుడు కలగలేదు. అసలు ఆ డైలాగ్ మాడ్యులేషనే వేరు. ఇక ముందు మీరు లేకుండా ఏ పిక్చర్ లోనూ యాక్ట్ చేయనండి.
1: యాపిల్ జ్యూస్ తీసుకురా.
0: అలాగే సార్.
1: ఏమండి డైరెక్టర్ గారు, నెక్స్ట్ కాల్ షీట్ ఎక్కడ? ఊటీలోనా కొడైకెనాల్లోనా? చూడండి, ప్లేన్ టికెట్లు బుక్ చేసే ముందు నాతో ముందు చెప్పండి. ఎందుకంటే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా కాల్ షీట్లు అడ్జస్ట్ చేయాలి. పోతే 24, 25, 26 కాశ్మీరు, 27, 28 సింగపూరు. ఓ మై గుడ్ గాడ్, క్షణం తీరుబడలేక చచ్చిపోతున్నాను.
0: సార్ షార్ట్ అడి సార్. ఏ మేకప్ మ్యాన్, ఐ గారికి టచ్అప్ చేయి.
1: ఏమయ్యా డైరెక్టర్?
4: అయ్యే
1: ఇప్పుడేమిటి షార్ట్?
4: ఏం లేదు సార్, హీరోయిన్ని చూసి విలన్ వికటాటహాసం చేస్తాడు. పరాగ్గా ఉన్న హీరోయిన్ భయపడిపోయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. మీరు వరే అని ఒక్క అరుపు అరిచి విలన్ తో కలేబడి చావగొట్టేస్తారు వాడిని. హీరోయిన్ ను కావలించుకుని ఆవిడతో పాటు పైనుంచి కిందికి దొర్లుతారు. అలా అలా అలా కౌగిల్లో ఉండగానే ఆవిడ ప్రియా అంటుంది అరమూడుపు కన్నులతో. మీరు కూడా ప్రియా అంటూ హృదయానికి హత్తుకుంటారు. ఇది సీక్వెన్స్.
1: ఓ సింతేనా, రెడీ టేక్
0: సార్. వీరు

0: அந்தர்தான மேக்ஜின் சீனியர் எடிட்டர் சார்.
1: வீரா
0: நான் சார்.
1: தராது கலவமன. டோன்ட் டிஸ்டர்ப் மீ.
0: சார் வாரி பத்திரிக்கைக்கு ஒரு ஸ்டில் తీసుకుంటాం சார்.
1: ஒரு ஸ்டில்லா
0: சார்?
1: எஸ்
0: எஸ் தேங்க் யூ சார்.
2: ஆல் லைட்ஸ் ஃபேன்ஸ் ஆஃப். கேமரா ரெடி?
3: ரெடி சார்.
2: அம்மா மீர் கொஞ்சம் இந்த ஆங்கிள்ல நிலபடండి. ஆ வில்லன் గారు మీరు ముళ్ళడంకల పక్కన నిలబడండి. అలాగా బిటు అప్ అప్ అప్ అలా ఓకే అలా ఉంచండి. సైలెన్స్. జ్ఞాపకం ఉందా విలన్ గారు, కెమెరా స్టార్ట్ అవగానే మీరు నవ్వాలన్నమాట. ఏది ఒకసారి నవ్వండి ఒకసారి.
1: అదే నవ్వండి, ఒక్కబడి నవ్వులాగా ఉంది. మంచి విలన్ లాగా నవ్వాలండి.
4: అలాగే షార్ట్ రెడీ చేయండి.
2: యాక్షన్. నవ్వండి నవ్వండి.
5: రేయ్ వస్తున్నా.

0: Priya.
1: Priya.
0: Priya. Priya. Priya.
1: ఇంకా ఇల్లు కదలలేదు, అప్పుడే మొదలెట్టారు. ప్రియురాలు కలవరిందరు. యాండి యాండి యాండోయ్ యాండి.
0: ఇంకా విమానం ఎక్కలేదు, అప్పుడే మెళుకు వచ్చేసింది. ఏమే
1: విమానం సంగతి దేవుడు ఎరుగు. లేవండి లేవండి, రైలుకు టైం అవుతుంది. మీ ధోరణి చూస్తూ ఉంటే ఇదే ఆఖరి చూపలేవు.
0: అవేం మాటలే, శుభం అంటూ సాగనప్పక ఆఖరి చూపు అంటావు.
1: అది కాదండి, అక్కడ చిన్నిల్లు.
0: క్షణమే, చిన్నిల్లు లేదు, పెద్ద ఇల్లు లేదు. మరీ క్లోజప్ లో ముఖాలు రాగంలో మొహం పెట్టకు, వెళ్ళు. ఒరే నరసింహ, ఇంతకేమిటి నా వేషం? హీరో వేషమేనా? కాశ్మీర్ గట్రా వెళ్ళవలసి ఉంటుందే.
2: కాశ్మీర్ కాదు, కాల ఒడ్డున ఈ సినిమా తీసేది.
0: అట్టాక
2: ఇవాళ ఇండోర్ షూటింగ్. ఎవరయ్యా మేకప్ మ్యాను? అదేమిటి మరి ఈయన మొహం పాము కోడి మొహంలాగా చేసామేమిటి? కొంచెం ఆ ముఖం సరిచేయవయ్యా.
3: ఏం చేయమంటారండి, ఉన్న మొహం అది. అక్కడికే అరకేకు ఆయన మొహానికే పట్టించారు మేకప్ మ్యాన్.
0: ఇదేమిటయ్యా, అందంగా మొహం కనపడకుండా ఈ గడ్డాలు మీసాలు తగిలిచ్చారు నాకు. మీ అక్కయ్య నా సినిమా చూస్తే నన్ను గుర్తుపట్టద్దు. ఇంతకీ ఇవాళ నా వేషం ఏమిటి?
2: ఏమీ లేదు, నువ్వు బావా వృద్ధ మహారాజు. నువ్వు పూజ చేసుకుని హారతి ఇస్తూ ఉండగా నీ కొడుకు వస్తాడు. హారతి ఇస్తూని వచ్చావా నా బాబు, వచ్చావా అంటూ హారతి ఇచ్చి పళ్ళెం కింద పెడతారు. అది సీను, దాంతో మీ క్యారెక్టర్ అయిపోతుంది.
0: ఇదే నా వేషం, నాకు హీరో అయినట్టు ఎవరు ఉంటారా?
2: ఈసారికి ఇది కానివ్వండి బాబుగారు, ఇది బాగా చేస్తే వచ్చే సినిమాలో చూద్దాం.
0: సరే,
2: ఇది ఫోటోజెనిక్ మొహం కాదరి. అరుగు, మా ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు.
4: యా డైరెక్టర్, ఆ ముసలిరాజు వచ్చాడా? ఎవడా వేషం వేసేది?
2: వీరేనండి మా బావగారు, వీరి చేత వేయిస్తున్నాను ఆ వేషం.
4: ఎవడైతే నాకేం కానీ, ఏమయ్యా నన్ను తింటావా?
0: నిన్ను తింటానా? ఏం మిమ్మల్ని నేనే తింటాను సార్.
4: ఏమోలే, వచ్చిన వాళ్ళు అంతా యథాశక్తి తింటూనే ఉండరు. ఆ హీరో 100 అడుగులు తిన్నాడు, హీరోయిన్ 200 అడుగులు తింది, ఇంకోడు 300 తిన్నాడు. మరి నువ్వెంత తింటావు? నేను పోయిస్తే కానీ జాగ్రత్త, నన్ను నమ్మలేదు.
0: ఏమిట్రా బావా, ఈయన భాష ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అడుగుల్లో తింటాం ఏమిట్రా
2: అంటే తప్పులు చెప్పి 100 లెక్కల్లో ఫిల్ము ఖర్చు చేస్తున్నారులే. అడుగు ఫిల్ము ఖరీదు 1 రూపాయలు బావా, ఖర్చు అయిపోతుంది అని ఆయన గోళ.
3: సార్ షార్ట్ అడి సార్.
2: పదండి బావగారు, పదండి.
0: వస్తా కానీ బావగారు, అన్ని లైట్లు అలా వెలుగుతూనే ఉన్నాయి కదా, వాటి ముందు నిలబడాలా?
2: నిలబడ్డం కాదు, యాక్ట్ చేయాలి.
0: ఏమిటో నాకు తడగా ఉంది, వీళ్ళంతా నా చుట్టూనే ఉంటారా?
2: ఉంటే ఏమిటండి, ఉండకుండా ఎట్లాగా? అసలు మీరు వెళ్ళి కెమెరా ముందు నిలబడండి.
0: ఏటో గడ్డం బిగుసుకుపోయింది, నోరు తరగనట్లేదు. ఎట్టా
2: అబ్బే, అదంతా మీ భయం అండి. మీకెందుకు, మీరు నిలబడండి. రెడీ, ఫ్యాన్స్ ఆఫ్, ఆల్ లైట్స్. బావగారు డైలాగ్ గుర్తుంది కదా, వచ్చావా నా తండ్రి, వచ్చావా అంటూ హారతి పళ్ళిని తిప్పి.
0: పోనీ, నేను మానేస్తే ఏమవుతుంది? ఇన్ని లైట్ల మధ్య నాకేమిటో కళ్ళు పైర్లు కమ్ముతున్నాయి.
2: మరేం పర్వాలేదండి, మీరు అక్కడికి వెళ్ళి నిలబడండి ముందు.

0: తిదకు ఇచ్చాను, సరే పెడతా తప్పుతుందా?
1: అయ్యా ఆయన ఫ్రేమ్లో వచ్చి దాటిపోతున్నాడు.
0: అది ఎక్కడ అయ్యా, నేను ఎందుకు దాటాను?
2: ఇదిగో బావగారు, కెమెరా పనిచేసేది ఇదిగో చూడండి, ఇంతవరకు అన్నమాట ఇక్కడ గీత గీస్తున్నాను చూడండి, అంతవరకు దీన్నే ఫ్రేమ్ అంటారు.
0: ఫ్రేమ్
2: మీరు ఎలా దాటిపోకండి.
0: అలాగే
2: ఏమండి?
0: సరే
2: హారతి కర్పూరం వెలిగించి ఆయన చేతికి ఇవ్వండి. రెడీ, ఆన్ లైట్స్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. డైలాగ్ చెప్పండి.
0: వచ్చావా నా తండ్రి, వచ్చావా?
1: కట్ కట్. అబ్బో తిన్నాడు బాబు, 10 అడుగులు తిన్నాడు.
2: అది కాదు బాబు గారు, వచ్చావా నా తండ్రి, వచ్చావా? అలా అనండి.
0: అలాగే
1: స్టార్ట్ కెమెరా రన్నింగ్ సార్, కట్ నెంబర్ 2, యాక్షన్.
2: అనండి అనండి, డైలాగ్ అనండి.
0: అలాగే వచ్చావా నా తండ్రి, వచ్చావా?
1: కట్ కట్. 50 అడుగులు తిన్నాడు నన్ను.
0: ఉండండి బాబు, నేను ఎక్కడ తిన్నాను? డైలాగ్ రాక నేసి వస్తుంటే మంచి తిన్నావో తిన్నావో నా ప్రాణం తీస్తున్నారు.
1: డైలాగ్ రానివాడు ఎందుకు వచ్చావో ఏమో ప్రాణం తీయడానికి. బకాసు గల్లేనా నవ్వులు మింగేస్తున్నాడు. 150.
2: ఏమిటి బాబు గారు, ఎందుకు అలా ఉణికిపోతారు? ఏమిటి?
0: అబ్బే నేను ఎక్కడ ఉణుకుతున్నాను?
2: పోనీ మీ పక్కన రాణి వేషం కూడా పెట్టమంటారా, హీరోయిన్ గా ఉంటుంది.
0: పైగా అది కూడా ఎందుకు, హీరోయిన్ వద్దు, నా పిండా కూడా వద్దు. ఈ కెమెరాలు ఆ లైట్లు నాకేమిటో కంగారుగా ఉంది, కళ్ళు బయలు నమ్ముతున్నాయి.
2: చూసారా మీ మూలంగా ఇవాళ ఎంత ఖర్చు చూసారా బావ గారు, స్టూడియో రెంట్, ఇంతమంది పని వాళ్ళు, వాళ్ళ జీతాలు, రాఫీలు నష్టం. చూడండి బావ గారు, నటన అన్నది వరప్రసాదం లాంటిది, దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలండి. ప్రతి వాళ్ళు నటులు కాలేరు, ఏదో గాలిగా పేరు తెచ్చుకుందామంటే ఎలా చెప్పండి, దానికి కొంత తపస్సు ఉండాలి.
0: బావా డైరెక్టర్ బావా, ఇలా రా నా వల్ల కాదు, ఇదేదో మహా తేలిక అనుకున్నాను, దీనికి ఇంత సాధక బాధకాలు ఉంటాయని చెప్పేసి నాకు తెలియదు. చూడు నేను ఈ సాయంకాలం బండికే మనం వెళ్ళిపోతాను.
2: సరే సరే,
0: నన్ను క్షమించి మీ అందరూ వదిలిపెట్టండి.
2: అలాగే
0: ఈ జన్మలో సినిమా పేరు కాదు కదా, నాటకం పేరు కూడా ఎత్తను. అర్హత తెలియకుండా ఊహా సౌదాలు కట్టుకోవటం నాదే పొరపాటు. వస్తాను బాబు, మీ అందరికీ నమస్కారం, సెలవు.

మీరింతవరకు ఊహల పల్లకి నాటిక విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సంధ్యారాగం.

తెలుగు సినీ సంగీత సాగరంలో ఓ సుమధుర తరంగం అతను. సంగీతమే శ్వాసగా పెరిగి జగమంత కుటుంబాన్ని తన సొంతం చేసుకున్న స్వరకారుడు, ప్రసిద్ధ మేటి సంగీత దర్శకుడు ది గ్రేట్ చక్రీ. ఎలాంటి పాటనైనా అవలీలగా కంపోజ్ చేయగల అరుదైన సంగీత దర్శకుడిగా పేరు పొందిన చక్రీ అతి చిన్న వయసులోనే అవని వీడి దివికేగారు. ఆయన గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకుంటూ ఆయన స్వరపర్చిన మేటి గీతాలను ఈ సంధ్యా సమయంలో ఆలకిద్దామా?

గొప్ప సినీ సంగీత దర్శకుడు అయినటువంటి చక్రి పుట్టినరోజు ఈరోజు. చక్రి ఈ జూన్ నెల 15వ తేదీ 1974 సంవత్సరంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించారు. ఈయన అసలు పేరు చక్రధర్. ఉపాధ్యాయుడైన అతని తండ్రి వెంకటనారాయణ కళాకారుడు కూడా. బుర్రకథలు స్వయంగా రాసుకుని ప్రదర్శించేవారు వారు. చక్రి తల్లి విద్యావతి గాయని. చక్రికి సంగీత జ్ఞానం అవ్వడానికి కారణం తన తల్లిదండ్రులే అని చెప్పుకోవాలి. చిన్నప్పటి నుండి చక్రి బాగా పాడేవాడు. కొడుకు మనోభీష్టాన్ని గౌరవించి తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించారు. కంబాలపల్లిలో 10వ తరగతి వరకు చదువుకున్న చక్రి అక్కడే ఫ్లూట్ నేర్చుకున్నాడు. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మహబూబాబాద్లో చదువుతూ అక్కడే వయోలిన్, కర్ణాటక సంగీతం అభ్యసించాడు. అప్పట్లో మహబూబాబాద్ చుట్టుపక్కల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా చక్రి సంగీత విభావరి ఉండాల్సిందే.

చక్రి ట్రూ పేరు సాహితీ కళాభారతి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఒకే జాతి మనదిరా ఒకే బాట మనదిరా అనే పాటను చక్రి స్వయంగా రాసి స్వరపరిచి ఆలపిస్తే కాలేజ్ ఆడిటోరియం అంతా కరతాళ ధ్వన్లతో మారుమోగిపోయింది. చక్రి ప్రతిభను ఆ సందర్భంలో గమనించిన స్నేహితులందరూ, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, నీ పాట కేవలం ఊర్లో జరిగే శుభకార్యాలకు పరిమితం కాకూడదు, తెలుగు సినీ సంగీతాన్ని శాసించే సత్తా నీలో ఉంది, నువ్వు హైదరాబాద్ వెళ్ళు అంటూ చెప్పారు. కానీ చక్రి ఫ్రెండ్స్ మాటలు పెడచెవిన పెట్టేవాడు. తన తండ్రికి చక్రిని ఉపాధ్యాయునిగా చూడాలని కోరిక, కానీ చక్రికి మాత్రం ఉద్యోగాలు చేయటం అస్సలు ఇష్టముండేది కాదు. ఏదైనా వ్యాపారం పెడితే 10 మందికి పని కల్పించవచ్చు అని భావించేవాడు. కానీ తన ఫ్రెండ్స్కి మాత్రం చక్రి ఆలోచన నచ్చేది కాదు. వాళ్ళు మాత్రం హైదరాబాద్ వెళ్ళమని మొత్తుకుంటూనే ఉన్నారు. ఎట్టకేలకు స్నేహితుల మాటలు విని హైదరాబాద్ చేరుకున్నారు చక్రి.

చిన్న టౌన్ నుంచి హైదరాబాద్ వచ్చిన చక్రికి ఏం చేయాలో తెలియక ఫిల్మ్ నగర్ అంతా తిరిగారు. చివరకు ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి పండు వెన్నెల అనే మ్యూజిక్ ఆల్బమ్ పెట్టారు, కానీ డబ్బులు మాత్రం రాలేదు. చేసేదేం లేక ఇష్టం లేకపోయినా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేశారు. అయితే పండు వెన్నెల స్ఫూర్తితో ఖాళీ సమయంలో ఏదో ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తూ ఉండేవారు చక్రి. అలా 3 ఏళ్లలో 30 మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. ఆ ప్రయాణంలో చక్రి మేలిమలుపు చిరునవ్వు మ్యూజిక్ ఆల్బమ్. సనా ఆడియో వారు చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేకంగా ఒక ఆల్బమ్ చేయాలి అనుకుని చక్రిని సంప్రదించారు. స్వతహాగానే చిరంజీవి వీరాభిమాని అయిన చక్రి ఆల్బమ్ చేయటానికి అంగీకరించారు. చిరు పాత పాటల్ని రీమిక్స్ చేసి ఆల్బమ్స్ చేయాలని సనా ఆడియో వారి ఆలోచన. అయితే చక్రి మాత్రం అందుకు ససేమిరా అన్నారు. తానే స్వయంగా రాసి స్వరపరుస్తానని చెప్పి 8 పాటలతో చిరునవ్వు ఆల్బమ్ను రూపొందించారు. ఆల్బమ్ విన్న చిరంజీవి చక్రిని ఎంతో మెచ్చుకున్నారట. చక్రి ఆ ఆల్బంలోని పాటలను చల్లగాలి అనే కలం పేరుతో రాశారు. చక్రి మంచి గీతరచయిత కూడా.

చిరునవ్వు పుణ్యమాని చక్రికి సినిమా అవకాశాలు రావటం మొదలయ్యాయి. అరంగేట్రం పెద్ద సినిమాతో చేయాలనుకున్న చక్రి చిన్న సినిమా అవకాశాలను తోసిపుచ్చేవారు. తప్పక ఒప్పుకున్న చిన్న సినిమాలు విడుదలకు నోచుకోలేదు. చివరకు పూరి జగన్నాథ్ బాచి చిత్రంతో సంగీత దర్శకునిగా చక్రి సంగీత ప్రస్థానం మొదలైంది. ఏ సంగీత దర్శకుని వద్ద సహాయకునిగా పనిచేయకుండానే సంగీత దర్శకుడైన ఘనత చక్రిని వరించింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ వహించిన అనేక చిత్రాలకు చక్రి సంగీతం అందించారు. పిల్లలు కాదు పిడుగులు చిత్రంలోని ఒక పాటకు సంగీతం అందించారు. దేనికైనా రెడీ చిత్రంలోనూ మూడు పాటలకు సంగీతం అందించారు. సత్యం సినిమాకు ఉత్తమ గాయకునిగా చక్రి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. 85 చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. సింహ సినిమాకు చక్రి నంది అవార్డు అందుకున్నారు. అందులోని ఒక పాట

ఇక చక్రి సంగీతం అందించిన చివరి చిత్రం ఎర్రబస్సు. ఇడియట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, సత్యం శివమణి, దేశముదురు, గోపి గోపిక గోదావరి, నేనింతే, మస్కా, సరదాగా కాసేపు, చక్రం, ఆంధ్రవాళ, ఇట్లు, శ్రావణి సుబ్రహ్మణ్యం, భగీరథ, రంగా దిదొంగ చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. చిన్న వయసులోనే చక్రి పలు హిట్ సాంగ్స్ అందించారు. ఈయన కొత్త గాయని గాయకులు ఎంతోమందిని టాలీవుడ్కు పరిచయం చేశారు. శ్రీమన్నారాయణ, జై బోలో తెలంగాణ సినిమాలకు చక్రి సంగీతం అందించారు. అయితే చక్రి కెరియర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాచి సినిమా ఫ్లాప్ అవటంతో పూరి జగన్నాథ్ మినహా ఆ సినిమా ప్రభావం ఆ చిత్ర సాంకేతిక నిపుణులందరిపైన పడింది. దాంతో పూరి తదుపరి చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి సంగీత దర్శకుడిగా చక్రిని తీసుకోవద్దని నిర్మాత పట్టుపట్టినా పూరి నిర్మాతను వదిలాడు, కానీ చక్రిని వదలలేదు. అదే కథతో మరో సినిమాతో సినిమా చేసి పెట్టారు. అందుకే చివరి శ్వాస విడిచే వరకు పూరి జగన్నాథ్ను దైవంగా భావించారు చక్రి. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే.

ఇక వంశీ ఇళయరాజా కాంబినేషన్ ఇష్టపడిని శ్రోతలంటూ ఉండరు. వంశీ అభిరుచికి తగినట్టుగా ఇళయరాజా మాత్రమే సంగీతం అందించగలరు అని చాలామంది అభిప్రాయం.

అభిప్రాయం. అయితే అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ సినిమాతో ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించారు చక్రి. వెన్నెల్లో హాయ్ హాయ్ అంటూ సంగీత ప్రియులను వెన్నెల్లో ఊలలుడించారు.

వంశీ చక్రి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు మ్యూజికల్గా బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ముఖ్యంగా గోపి గోపిక గోదావరి చిత్రంలోని నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల అనే పాట అయితే మొబైల్స్లో కాలర్ ట్యూన్గా మారుమోగిపోయింది.

గాయకునిగా కూడా దాదాపు 150 పాటలు పాడారు చక్రి. ముందుగానే చెప్పుకున్నట్టుగా సత్యం సినిమా కోసం ఆయన పాడిన ఓ మగువ నీతో స్నేహం కోసం పాటకు గాయకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు చక్రి.

0: నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
1: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
2: సంగీత దర్శకుడు చక్రి గురించి మాట్లాడుకుంటున్నాం. సత్యం, ఎవడైతే, నాకేంటి, రంగా ది దొంగ తదితర చిత్రాల్లో నటించారు ఈయన. సంగీత దర్శకుడిగా బిజీగా ఉంటూనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు చక్రి. చక్రి తండ్రి వెంకటనారాయణకు దేశభక్తి, దైవభక్తి మెండు. ఆ విషయంలో కూడా తండ్రికి ఏమాత్రం తగ్గేదిలే అంటూ తండ్రిని అనుసరించారు చక్రి. తన పుట్టినరోజైన జూన్ 15వ తేదీని వివిధ కార్యక్రమాలతో జరుపుకునేవారు. రక్తదానాలు, అన్నదానాలు, పండ్ల పంపిణీలతో అభిమానుల హడావిడి ఆ రోజున అంతా ఇంత ఉండదు.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించిన చక్రి శ్రావణిని వివాహం చేసుకున్నారు. వారి జీవితం సాఫీగా సాగుతూ సంగీత దర్శకునిగా ఉన్నతంగా ఎదుగుతున్న తరుణంలోనే డిసెంబర్ 14 రాత్రి చక్రికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతూ 2014 డిసెంబర్ 15 తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సినీ అభిమానులను కలచివేసింది. జగమంత కుటుంబాన్ని సంపాదించుకుని ఏకాకిలా వెళ్లిపోయాడు చక్రి.

తను దూరమైనా తన పాట మాత్రం ఎప్పుడూ అభిమానుల గుండెల్లో బతికి ఉంటుంది. స్వయం కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనటానికి సంగీత దర్శకుడు చక్రి జీవితం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

ఇది ఈనాటి సంధ్యారాగం ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6 గంటలు. ఇప్పుడు ప్రసార వివరాలు. ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.

0: ஜா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: ఈ ప్రసారంలో ప్రసార వివరాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు ఉంటాయి విజయవాడ కేంద్రం నుండి. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. అనంతరం అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు. ఇక 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి కడప కేంద్రం వారి సౌజన్యంతో కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 8:00 మహిళా ప్రభ కార్యక్రమంలో కౌమార దశలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సి జ్యోతిర్మయ్య గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఇక రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో దేశముద్రు చిత్రం నుంచి పాటలుంటాయి. ఇక 10:30 అలనాటి మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో. 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది.
5: న్యాయ విభాగ్ భారత్ సర్కార్ నే గరీబ్ ఔర్ జరూరత్ మందో కో న్యాయ దిలానే కీ ప్రక్రియా

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: This is Akashwani, the news read by Nishit Kumar. Prime Minister Narendra Modi and his Slovak counterpart Robert Fico held delegation-level talks in Bratislava today. Addressing a joint press conference after the talks, Mr. Modi said India and Slovakia have decided to elevate ties to the status of comprehensive partnership.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है यह हमारे साझा विश्वास साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की ऑटोमोबाइल रेलवे एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए
0: Prime Minister Modi said both the countries have signed a letter of intent in the field of defense sector. He said an MOU has also been signed on digital technology to open new avenues of cooperation between the two countries. Speaking on this occasion, Slovak Prime Minister lauded India's rapid economic growth, digital transformation and advances in artificial intelligence, saying the country has outpaced many advanced nations in key sectors. Later in a social media post, Prime Minister Modi said his meeting with Prime Minister Fico is a very special moment for the India-Slovakia friendship. In a social media post, Mr. Modi said that the talks between both leaders covered cooperation in sectors like automobiles, railways, advanced manufacturing and green technology. The Prime Minister noted that the India-EU Free Trade Agreement will also add momentum to the India-Slovakia partnership. The French city of Avignon is all set to host the 52nd G7 summit beginning tonight. French President Emmanuel Macron will formally welcome leaders of the G7 countries. India, Brazil, South Korea, Kenya and Egypt have been invited to the summit as partner countries. Prime Minister Narendra Modi will arrive in Avignon tomorrow to participate in the summit. India has welcomed the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia and opened the Strait of Hormuz, the narrow waterway used to ferry one-fifth of the global oil supplies. In a social media post, Prime Minister Narendra Modi said, India hopes that the implementation of this understanding will help restore peace and stability in the region and ensure the freedom of navigation and commerce. The peace agreement will be signed on the 19th of June in Switzerland. The benchmark domestic equity indices ended today's trading session with strong gains of nearly 1%. Investor sentiment improved following the announcement of a peace agreement between the United States and Iran. The Sensex surged 736 points to close at 76,264, while the Nifty jumped 231 points to settle at 23,854. The government has said that all refineries are operating at high capacity with adequate crude inventories and maintaining sufficient stocks of petrol and diesel. Joint Secretary in the Ministry of Petroleum and Natural Gas, Sujata Sharma, was addressing the interministerial briefing in New Delhi today on recent developments in West Asia. Director in the Ministry of Ports, Shipping and Waterways, Upesh Kumar Sharma, said that the LNG carrier Disha, with 62,370 metric tons of cargo, has safely transited the Strait of Hormuz and is expected to reach Dahej port in Gujarat on Thursday. The Noida International Airport at Jewar in Uttar Pradesh commenced commercial flight operations today, marking a significant milestone in the country's civil aviation sector. Addressing the inaugural ceremony, Union Civil Aviation Minister K. Ramamohan Naidu said that the airport will serve as a hub for both domestic and international operations. Railways has approved a 201 crore rupee Kavach project for the Ambala division of Northern Railway. Kavach is an indigenously developed automatic train protection system designed to enhance operational safety. Railways has also approved 140 crore rupee Kavach project for the Ahmedabad division in Gujarat. Union Finance Minister Nirmala Sitharaman has said that the country has adequate buffer stock of food grains and there will be no shortage despite the impact of El Nino conditions. Speaking at the Mid-Mine Summit in New Delhi today, the Finance Minister stated that though the southwest monsoon rainfall this year is expected to be below normal, however, sufficient quantity of fertilizers is available for the Kharif crop season. In the FIFA World Cup 2026, Sweden thrashed Tunisia 5-1 in the Group F match in Mexico today. And with that, we end this news bulletin.
2: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in
3: సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
5: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
6: అంటే మోసాలకి చెప్పై బై బై.
4: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సహా ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్, ఏఐ, యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని సింగపూర్ ప్రధానిని కోరారు. రాష్ట్రంలోని ఉద్యాన ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టాన్ యంగ్ చేయితో సమావేశమైన చంద్రబాబు నాయుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సాంకేతిక పరిశోధనా సహకారాన్ని అందించాలని కోరారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యకులు కరణ్ బజ్వాతో సమావేశమై రాష్ట్రాన్ని దేశంలోని అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ వివిన్ బాలకృష్ణంతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. విజయనగరంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ది కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసైతే జీవితం నాశనం అవుతుందన్నారు. క్షణికావేశానికి లోను కాకుండా యువత తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుని క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందని పేర్కొంటూ
9: రాబోయే భవిత యువతది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదు, వెనుకుండి నడిపించే జిల్లాలుగా ఈ రోజు తీర్చిదిద్దే క్రమంలో ఈ రెండేళ్ల పరిపాలన

0: వల్ల ఒక నిదర్శనం కాబోతుంది.
1: రిలయన్స్ డేటా సెంటర్ ఈ రోజు అలాంటివే కాకుండా ఎన్నో కొన్ని పరిశ్రమలు ఈ రోజు రావటం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఆర్సిలార్ మెటల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఈ రోజు ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా పెట్టుకుని ఈ రోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. దాంతో పాటు సంక్షేమము, అదే విధంగా అభివృద్ధి.
2: వర్షాకాల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు ఉన్న 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ టాబ్లెట్లను అందజేస్తామన్నారు. ఇదే సమయంలో అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. డయేరియా లక్షణాలతో వచ్చిన వారికి కూడా ORS ప్యాకెట్లు, జింక్ మాత్రలు ఇచ్చేందుకు అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలు, యువతలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, కుటుంబాలు, విద్యా సంస్థల పాత్రపై నిపుణులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గణేష్ దత్ లోహాని మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాక సమాజానికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తుందన్నారు. నాసిన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డ్రగ్స్ పుట్టుకను కూకటి వేళ్లతో సహా నిర్మూలించాలి అనే పిలుపు దిశగా నాసిన్ అకాడమీ పనిచేస్తోందని తెలియజేస్తూ,
3: Drug abuse today is increasingly linked with issues of vulnerability, mental health and social influences, particularly among young adults. Enforcement to prevention awareness, resilience and early intervention. This dialogue is a key step in that direction. It brings together enforcement agencies, educators, mental health professionals and community stakeholders on a common platform, something that is essential for understanding and addressing the challenges in the full spectrum.
2: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించి నరసారావుపేటలో జరిగిన కూటమి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, డ్రిప్ సిస్టమ్, వ్యవసాయ పరికరాలను డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో సబ్సిడీపై ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కరోజులో 10,000 కోట్ల రూపాయలు జమ చేశామని, డిఎస్సీ ద్వారా 16,000కు పైగా పోస్టులను భర్తీ చేశామని, అలాగే మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈరోజు ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది రాష్టంలోని ప్రతి ఇంటికి వెళతారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఆన్లైన్ విధానాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చామని, తొలి రోజు నుంచే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని వివేక్ యాదవ్ పేర్కొంటూ,
4: డోర్ టు డోర్ వెళ్లేటప్పటికి కొన్ని డోర్ లాక్ కేసెస్ కూడా ఉండొచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి మనం ఖచ్చితంగా 3 సార్లు వెళ్లాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్ పోర్టల్ లో కూడా ఓటర్స్ వాళ్ళ తాలూకా డీటెయిల్స్, ఎన్యూమరేషన్ ఫార్మ్ రిలేటెడ్ డీటెయిల్స్ voters.eci.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చు. దాంతో పాటు బుక్ ఎ కాల్ విత్ ఏలో కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఏలో తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. ఎవరైనా 18 ఇయర్స్ నిండు వాళ్ళు ఉంటే కొత్త ఓటర్స్ కి ఫార్మ్ 6 కూడా తీసుకోవడం జరుగుతుంది.
2: గడిచిన 2 ఏళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ రంగ పునరుద్దరణకు అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించామని తెలిపారు. సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టి పారదర్శకత, సాంకేతికత, వినియోగదారుల స్వేచ్ఛ, నాణ్యత నియంత్రణ, ఆదాయ వృద్ధి అనే 5 అంశాలపై ఆధారపడి కొత్త

ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్టాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్టంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రసార వివరాలు. రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల్లో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 6:10 భక్తిరంజని కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించిన శ్రీ భద్రాచల రామదాస్ కీర్తనలుంటాయి. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో ధనం గురించి శతావధాని శ్రీ మద్దూరి రామ్మూర్తి గారి హితోక్తులు వింటారు. ఇక 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6:55 ప్రసార వివరాలుంటాయి. 7:00 లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం నిత్య జీవితంలో యోగా ఉపయోగాల గురించి శ్రీ పి సాయి ప్రసాద్ గారి ప్రసంగం ఉంటుంది.
2: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
3: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
4: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: ఇక రేపు ఉదయం ప్రసారంలో 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35 అభిరుచి, 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో సమతా పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబం ఉంటుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు, 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటలకు ప్రసార వివరాలు ఉంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార వివరాలు ఉంటాయి. అనంతరం 6:25 అభిరుచి, 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో భాగంగా నేలతల్లి ఆరోగ్యం పరిరక్షణ ప్రత్యేక కార్యక్రమం వింటారు. సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, మార్కెట్ ధరల వివరాలు, జానపద గీతాలు ప్రసారమవుతాయి కిసాన్ వాణి కార్యక్రమంలో. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీమ్ విధులు లక్ష్యాల గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 తుంగభద్ర కథలు కార్యక్రమంలో అంతరంగం కథానిక శ్రీ ఎస్టివి అజీజ్ గారు రచించిన అంతరంగం కథానిక ప్రసారమవుతుంది. ఇక 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరి సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలో. ఇక 10:00 రేపు రాత్రి ఏకచిత్రగానం కార్యక్రమంలో రారన్ రోయ్ వేడుక చూద్దాం చిత్రం నుంచి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు వింటారు. ఇక రేపు రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమంలో ముందుగా సమరసింహారెడ్డి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం ఇది. మణిశర్మ సంగీత సారథ్యంలో పాటను వినిపించమంటూ కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, విజయ్, వినోద్, చంద్రిక, బిట్టు, చార్విక్, విష్ణుప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరంతా కోరు

శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం నుండి అభిరుచి వింటున్నారు. తర్వాత నవోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన శ్రీశ్రీ గీతం ఇది. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, ఈశ్వర్, శివకోటి శేఖర్, భిక్షపతి, పెరుక కుమరయ్య, శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, విఘ్నేష్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం పా

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: తర్వాత నీ స్నేహం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో రాజేష్ ఉష పాడిన పాట ఇది. వినిపించమంటూ జగిత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపు భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, కిషోర్, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, మహశ్రీ, నరేందర్, శ్యామల, భారతి, విష్ణు, శోభ, భావన, భాను, ఆనంద్, శ్యామ్, వర్షిణి, భూదేవి వారి బంధుమిత్రులు అంటూ కోరారు. అలాగే రంగారెడ్డి జిల్లా కడతల నుండి కనుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వీరందరి కోసం ఈ పాట.

0: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్? ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
0: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
0: 4
2: ఇరనా
0: ఉండప్పా వదిలేసు.
1: ఇంకో 2 లక్షలు
0: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
1: ఆ మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
0: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
0: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
0: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
0: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
0: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: శ్రోతలు, అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాత 16 ఏళ్ల వయసు చిత్రం కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్ జానకి ఆలపించిన గీతాన్ని వినిపించమంటూ వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య వారి కుటుంబ సభ్యులు, అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: రైచినా అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో, బెల్లిన పో.
1: అమ్మా బ్యాగే.
2: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
3: ఆర్య 2 చిత్రం కోసం కునాల్ గంజావ్లా మేఘ ఆలపించిన గీతం ఇది. వినిపించమంటూ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుబాయ్ భాష, ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ భాష, మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలంటూ కోరుతున్నారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంభిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా అశోక్ చిత్రం కోసం హరిహరన్ వర్ధిని ఆలపించిన గీతం ఇది. వన్శర్మ సంగీతం వహించారు. పాటను వినిపించమంటూ మిర్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, పన్నపురం దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్, సన్నతుల్లా, సుభాన్, రజాక్ అంటూ కోరారు. అలాగే రాజోల్ నుండి జయన్న, మేఘనాథ్, పాపన్న, సంధ్య వారి మిత్రబృందం అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఈ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు.

0: శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ముందుగా తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవిన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
2: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
1: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
2: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్బంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణ నష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్దరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో

0: వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్బంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటీ మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్దిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
1: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చెయ్యాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారం నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
0: అహ్మదాబాద్, ఉత్తర్ప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఉత్తర్ప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిషా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా

0: సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వ్యవసాయ పాఠశాల
2: ఈనాటి కార్యక్రమంలో ఆరుతడి పద్ధతిలో వరి సాగుకి సూచనలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్.
3: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఆరుతడి పద్ధతిలో వరి సాగుకు సూచనలు అనే అంశంపై చర్చిద్దాం. ముఖ్యంగా ఆరుతడి పద్ధతిలో వరి సాగుని ఏరోబిక్ వరి సాగు అని కూడా అంటారు. ఇది ఇటీవల అభివృద్ధి చెందిన ఆధునిక వరి సాగు పద్ధతి. ఇది నీటి కొరత సమస్యను ఎదుర్కొనేందుకు పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయబడింది. అసలు ప్రపంచవ్యాప్తంగా వరి సాగు అనేది 112 దేశాల్లో చేస్తున్నారు. వరి అనేది ప్రపంచంలోనే అతి ప్రధానమైన ఆహార పంట. పెరుగుతున్న జనాభా దృష్ట్యా దీని యొక్క ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రపంచంలో వరిని అందరూ కూడా నీరు నిలగట్టే పద్ధతి ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారానే సాగు చేస్తూ ఉంటారు. అయితే నీటి కొరత అనేది రానున్న రోజుల్లో వస్తుంది కాబట్టి ఈ నీటి కొరత సమస్యను అధిగమిస్తూ కొత్త వరి సాగు పద్ధతిని కనుక్కోవాలని, నీరు నిల్వ లేకుండా వరి సాగు అనే కొత్త పద్ధతిని శాస్త్రీయబద్ధంగా తయారు చేయడం జరిగింది. అయితే ఈ నీటి కొరత పెరుగుతుండటంతో ఇప్పుడు సాధారణంగా సాగు చేసే వరి సాగు పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఈ ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతుంది. అయితే ఇది నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో ఇది ఆధునిక అండ్ సమర్థవంతమైన వరి సాగు పద్ధతి. ఈ పద్ధతిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉంచకుండా నేరుగా విత్తడం ద్వారా ఎప్పుడూ కూడా పంట కాలం అంతా కూడా నేలలో తేమ ఉండేలా చూస్తూ ఈ పద్ధతి ద్వారా 80 నుంచి 90% దిగుబడులను మాగాని వరిలో సాధించినట్టు సాధించవచ్చు. అయితే ఈ ఆరుతడి పద్ధతిలో వరి సాగు అనేది ఇప్పుడు సాగు చేస్తున్న పద్ధతికి ఏ విధంగా భిన్నంగా ఉంటుందంటే, ఇప్పుడు సాగు చేస్తున్న పద్ధతి మనము నాట్లు పోసుకొని దమ్ము పట్టుకొని ఉడుచుకోవడం ద్వారా సాగు చేస్తాం. దీన్ని ట్రాన్స్ప్లాంటెడ్ రైస్ అంటారు. ఈ మొక్కలు నాటుకోవడం ద్వారా మనం నాటిన రోజు నుంచి కోత వరకు కూడా 2 నుంచి 5 సెంటీమీటర్ల నీటిని పొలంలో ఉంచడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారానే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వరిని సాగు చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కూలీల కొరత రావటం వల్ల ఎదవరి సాగు అనేది ప్రాచుర్యం పొందుతుంది. ఈ ఎదవరి సాగులో మొదట్లో దమ్ము చేయకుండా దుక్కి దున్ని విత్తనాలను డైరెక్ట్గా పొలంలో ఎదజల్లి నీరు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మాగాని వరిలా మార్చుకుంటూ నీటిని నిలగొట్టుకుంటూ కోత వరకు సాగు చేయడం జరుగుతుంది. ఈ రెండు పద్ధతుల్లోనూ కూడా నీటిని అత్యధికంగా వాడడం జరుగుతుంది. ఒక గింజ ధాన్యం తయారవడానికి సుమారుగా 3000 నుంచి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇలాంటి నీటి ఆవశ్యకత ముందు రోజుల్లో ఉండే పరిస్థితి లేదు. నీటి కొరత వస్తుంది, భూగర్భ జలాలు కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీరు నిల్వ లేకుండా వరి సాగు చేసే పద్ధతిని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఫిలిప్పైన్స్ వారు అభివృద్ధి చేయడం జరిగింది. చైనాలోను, ఫిలిప్పైన్స్లోను, ఇండియాలోను కూడా ఈ పద్ధతిని విస్తృత

విధంగా పరిశోధనలు చేసి దానికి అనువైనటువంటి లక్షణాలు కలిగిన రకాలను అనువైన రసాయనాలను కనుగొనడం జరిగింది. ఆరుతడి పద్ధతిలో మన ఎదవరి సాగుకి జస్ట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి మనకి దిగుబడుల్లో తేడా అనేది పెద్దగా ఉండదు. ఇందులో కూడా ఏం చేస్తారంటే ఆరుతడి పద్ధతి వరి సాగులో దమ్ము పట్టడము నాట్లు వేయడము ఉండదు. ఎదవరి సాగులాగే పొలాన్ని బాగా దున్నుకొని బాగా చదును చేసి అందులో పొడి విత్తనాన్ని జల్లుకోవడం ద్వారా కానీ లేక నాగలి చాలులో కానీ గొర్రెతో కానీ లేదా ఫెట్టికమ్ సీడ్ డ్రిల్తో కానీ వేసుకొని అవసరం మేరకు తొలకరు వర్షాలను వినియోగించుకుంటూ ఎక్కడెక్కడైతే వర్షాలు లేవో అలాంటి పరిస్థితుల్లో వారం 10 రోజులకి భూమిలో తేమ ఆరకుండా మధ్య మధ్యలో 4-5 ఇరిగేషన్స్ అంటే నీటిని అందిస్తూ పొలం తేమ ఆరకుండా పొలంలో నీరు నిలబడకుండా సాగు చేసే పద్ధతే ఈ ఆరుతడి వరి సాగు పద్ధతి. ఇప్పుడు మనం సాధారణంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న జొన్నకి దాని యొక్క క్రిటికల్ స్టేజెస్లో అంటే ఏవైతే దిగుబడిని ప్రభావితం చేస్తాయో ఏ దశలు ఆ దశల్లో నీటిని అందజేస్తూ పొలం ఆరకుండా ఎలా సాగు చేస్తున్నామో ఈ వరిని కూడా అలాగే సాగు చేస్తూ మాగాని వరికి సుమారుగా దిగుబడిని సాధించే పద్ధతే ఈ ఆరుతడి వరి సాగు. దీన్ని ఇంగ్లీష్లో ఏరోబిక్ రైస్ అని కూడా అంటారు. ఈ ఏరోబిక్ వరి సాగుకి డైరెక్ట్గా అంటే విత్తనాలను ఎదజల్లుతాం కాబట్టి అన్ని రకాలు అనువైనవి కాదు. సరిపోయినటువంటి రకాలను ఎంచుకోవటం అంటే నీటి ఎద్దడిని తట్టుకొని వర్షాభావ పరిస్థితుల్లో కూడా అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి రకాలని మనము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే వీటిలో కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కలుపుని సమర్థంగా నివారించే చర్యలు దానికి సంబంధించినటువంటి మందులు కనుగొనడం జరిగింది. ఈ మెథడ్లు కనుగొనడం ద్వారా ఆరుతడి వరి సాగును కూడా లాభదాయకంగా మార్చడం జరుగుతుంది. అయితే ఈ ఏరోబిక్ వరిని ముఖ్యంగా మాగాని భూముల్లో సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ మరియు వర్షాధార పంటగా పండించే భూముల్లో అడపాదడప నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో చెరువుల కింద బోర్ల కింద అలాంటి నీటి సదుపాయం 4 నుంచి 5 తడులు ఇచ్చే సదుపాయం గల ప్రదేశాల్లో మాత్రమే ఏరోబిక్ వరిని సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి 5 నుంచి 6 తడుల వరకు నీరు ఇవ్వగలిగితే మనము మంచి దిగుబడులను సాధించవచ్చు. అయితే ఈ ఆరుతడి వరికి సాగుకు సంబంధించి కొన్ని యాజమాన్య పద్ధతులను గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏ వరి వ్యవసాయానికైనా రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యం. అందులో ఈ ఆరుతడి వరికి సంబంధించి నీటి లభ్యత తక్కువ ఉంటుంది కాబట్టి ఇది నీరు తక్కువ ఉండే పరిస్థితుల్లో సాగు చేసుకునే అవకాశాల కోసం చూస్తున్నాం కాబట్టి ఈ రకాలకి కొన్ని ముఖ్య లక్షణాలు అయితే ఉండాలి. ఈ రకాలన్నీ కూడా లోతైన వేరు వ్యవస్థ కలిగి బెట్టను తట్టుకోగలిగి తేమను సమర్థంగా వినియోగించుకునే రకాలై ఉండాలి. ఈ రకాలు స్వల్ప మధ్యకాలిక రకాలుగా ఉండాలి. అంటే స్వల్పకాలిక రకాలు అంటే 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగిన రకాలు, మధ్యకాలిక రకాలంటే 135 రోజుల వరకు కాలపరిమితి కలిగిన రకాలు. ఈ తక్కువ కాలపరిమితి ఉన్నట్లయితే మనకి అందించే నీటి తడులు తక్కువగా ఉంటాయి. వర్షాధారంగా కాబట్టి వర్షం పడని సందర్భాల్లో 4-5 తడులు ఇవ్వడం ద్వారా ఈ స్వల్ప మధ్యకాలిక రకాల్లో తొందరగా చేతికొస్తాయి కాబట్టి ఇలాంటి వ్యవసాయానికి ఈ స్వల్ప మధ్యకాలిక రకాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. మరొకటి ఏంటంటే ఈ రకాలకి ప్రాథమిక దశలో మొక్క ఎదుగుదల వేగంగా ఉండే రకాల వల్ల ఇవి కలుపుని సమర్థంగా అణిచిపెట్టి బలంగా తయారయ్యే ఉంటుంది. దీనివల్ల కలుపు కొంతవరకు తగ్గించబడుతుంది. అలాగే పైరు సాధ్యమైనంత వరకు పొట్టిగా ఉండాలి. పైగా కాండం దృఢంగా ఉండి పడిపోని విధంగా ఉన్నట్లయితే ఇది కోత సమయంలో మిషన్ హార్వెస్టింగ్కి కానీ మన కంబైన్ హార్వెస్టర్లతో హార్వెస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పైగా పిలకలు తొడిగే సామర్థ్యం మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉండాలి. ఇది తక్కువ నీటితో మంచి దిగుబడి ఇచ్చే లక్షణాలు కలిగిన రకాలైతే మంచిది. ఈ రకాలకి వీటితో పాటు ఎరువులను సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం, తేమను సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం ఉండి వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఇవి నిలదొక్కునే రకాలుగా ఉన్నట్లయితే మంచి దిగుబడులు ఆశించవచ్చు. పైగా
ఈ రకాలు ఎంపిక చేసుకునే

అప్పుడు ప్రతి ప్రాంతంలో కొన్ని పురుగులు తెగుళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పురుగులను తెగుళ్ళని తట్టుకునే రకాలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే మనకి దిగుబడి ఆశించినట్టు సాధించగలం. వీటితో పాటు మంచి ధాన్య నాణ్యత, మంచి మిల్లింగ్ శాతం, మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలను గనక ఎంచుకున్నట్లయితే వాటిని తదుపరి మనము సేల్ చేసుకోవడానికి కానీ ఈ మార్కెట్లో ఉంచడానికి కానీ ఉపయోగపడుతుంది. ఈ అనువైన రకాలు వచ్చేసరికి ఈ స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఇది నీటి వసతి యొక్క అనుగుణంగా 4-5 తడులు ఇచ్చుకోగలిగితే స్వల్పకాలిక రకం, 1-2 తడులు ఎక్కువగా ఇవ్వగలిగితే మధ్యకాలిక రకం. అలాగే నీటి వసతిని ఈ చెరువులు బోర్లు ఆధారంగా సాగు చేస్తాం కాబట్టి ఆ క్రిటికల్ స్టేజెస్లో నీరు ఇవ్వగలిగితే దాన్ని బట్టి మనము రకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రకాల పరిశీలనకు వస్తే MTU 1156 తరంగిణి అనే రకం, అలాగే MTU 1153 చంద్ర అనే రకం, MTU 1293 ఈ మూడు రకాలు కూడా మార్టేర్ పరిశోధన స్థానం నుంచి విడుదలైన స్వల్పకాలిక రకాలు, అధిక దిగుబడినిస్తూ ప్రస్తుతం మార్కెట్లో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు. ఈ మూడు రకాలు కూడా 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి అందుతుంది. 125 రోజులు కాలపరిమితి కలిగిన ఈ రకాలు అధిక దిగుబడి సామర్థ్యం కలిగి దోమపోటు తెగుళ్ళను సమర్థంగా తట్టుకుంటాయి. వీటిని ఈ 6-3 వరి సాగుకి ప్రముఖంగా ఉపయోగించవచ్చు. వీటితో పాటు నీటి వసతి కొంచెం అధికంగా ఉన్న వాళ్ళైతే MTU 1121 శ్రీధృతి అనే రకం, MTU 1210 సుజాత అనే రకం, MTU 1224 అంటే మారుటేరు సాంబా అనే రకం. ఈ మూడు రకాలు 135 రోజుల కాలపరిమితి కలిగిన రకాలు. వీటిని కూడా మనము ఈ 6-3 వరిలో ఉపయోగించవచ్చు. వీటితో పాటు పాత రకాలైన MTU 1010 అంటే కాటన్ ధర సన్నాలు, MTU 1001 విజేత అనే రకాలు కూడా మార్టేర్ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన పాత రకాలు. ఎక్కడైతే మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం ఉందో అలాంటి వెరైటీస్ను కూడా రైతులు ఉపయోగించవచ్చు. ఈ రెండు రకాలు కూడా నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకుంటే వర్షాధార ప్రాంతాలకు కూడా అనువైన రకాలు. వీటితో పాటు బాపట్ల నుంచి విడుదలైనటువంటి BPT 5204 అంటే సాంబా మసూరి అనే రకం, BPT 3291 అంటే సోనా మసూరి అనే రకాలు కూడా సాగు చేయొచ్చు. వీటితో పాటు నెల్లూరు పరిశోధన సంస్థ నుంచి వచ్చినటువంటి NLR 3449 నెల్లూరు మసూరి అనే రకం, NLR 145 స్వర్ణముఖి అనే రకం, NLR 3358 అంటే సోమశిల, NLR 3238 అనే రకాలు కూడా ఈ 6-3 వరి సాగుకి అనుకూలమని పరిశోధనలో తేలింది. వీటితో పాటు IR 64 మరియు RGL 2538 వసుంధర అనే రకాలు కూడా స్వల్పకాలిక వర్షాధార ప్రాంతాల్లో నీటి అద్దను తట్టుకొని మన మాగాని వరితో పోల్చుకుంటే 80 నుంచి 90% దిగుబడులను ఇచ్చేటువంటి రకాలు. భూమి తయారీ ఎలా చేసుకోవాలి? మన ఎదవరి సాగుకి ఎలాగైతే భూమి తయారు చేసుకుంటామో అదేవిధంగా 6-3 వరకు కూడా భూమి తయారీ చేసుకోవాలి. ఈ ఏరోబిక్ వరి సాగులో మంచి దిగుబడి రావాలంటే పొలాన్ని సరిగ్గా సిద్ధం చేయడం చాలా ముఖ్యం. నీరు నిలవ ఉండకూడదు. అలాగే సమంగా లెవెల్ చేసి సేంద్రియ ఎరువులు కలిపి మంచి డ్రైనేజ్ ఉండేటట్టు సిద్ధం చేస్తే ఇది మంచి మొలక మరియు అధిక దిగుబడికి ఆస్కారం ఉంటుంది. మనము మొదటగా తొలకరి వర్షాలని సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని మెత్తని దుక్కు చేసుకున్నట్లయితే కలుపు సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎవరైతే 6-3 సాగు చేయాలనుకుంటున్నారో వేసవి దుక్కులు కూడా చేసుకున్నట్లయితే పురుగుకి సంబంధించిన కోశస్థ దశలు కూడా బయటకు వచ్చి పురుగు కలుపు సమర్థంగా నివారించుకోవచ్చు. విత్తన మాత చూసుకున్నట్లయితే ఎకరానికి 16 నుంచి 20 కిలోలు విత్తనాన్ని ఉపయోగించాలి. ముతక రకాలు అయితే 20 కిలోలు, సన్న రకాలు అయితే 15 కిలోలు. అయితే ఒక విత్తనం యొక్క గింజ స్వభావాన్ని బట్టి మనము ఆ విత్తన మోతాదుని వినియోగించుకోవాలి. ఈ విత్తన మోతాదు వినియోగించుకున్నప్పుడు విత్తన శుద్ధి కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విత్తన శుద్ధి అనేది లభ్యమవుతున్నటువంటి ఫంగిసైడ్స్ ద్వారా కానీ లేదా బయో కంట్రోల్ ఏజెంట్స్ ద్వారా కనుక చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి ఈ పురుగు తెగుళ్ళు యొక్క సమస్య అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇది తగ్గడం వల్ల మొలక శాతం పెరిగి మనకి మంచి క్రాప్ అనేది వస్తుంది.

అయితే ఇప్పుడు మనకి ఏదైతే మనం విత్తనంగా వాడాలనుకుంటున్నామో ఆ విత్తనానికి ఫంగిసైడ్ అయితే కార్బండిజం కిలో విత్తనానికి 3 గ్రాములు చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదు బయోకంట్రోల్ పద్ధతిలో చేసుకున్నట్లయితే ట్రైకోడెర్మా విరిడే కానీ సూడోమోనాస్ ఇన్ఫ్లోరసెన్స్ అనే ఈ బయోకంట్రోల్ ఏజెంట్స్ను వాడి విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి అనేది పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుంది, నేల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను సమర్థంగా తట్టుకోవటం వల్ల మనకి మంచి మొలక శాతం వస్తుంది. అయితే ఈ బయో కానీ రసాయనిక శుద్ధి కానీ ఏదో ఒకటి మాత్రమే వాడాలి, రెండూ కలిపి వాడకూడదు. ఒకవేళ సిఫార్సు మేరకు వాడాల్సిన పరిస్థితే వస్తే 2-3 గంటల సమయం ఇచ్చిన తర్వాత కానీ ఒకదానికొకటి కలిపే విత్తన శుద్ధి అనేది చేయకూడదు. ఆరుతడి వరిలో విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా చేస్తారు. కానీ ఇందులో మంచి ఫలితాలు రాబెట్టాలంటే 20 సెంటీమీటర్ దూరంలో నాగలి చాలులో కానీ గొర్రెతో కానీ లేదా ట్రాక్టర్తో నడిపే ఎరువులు మరియు విత్త

విచ్చిన తర్వాత కానీ ఒకదానికొకటి కలిపే విత్తన శుద్ధి అనేది చేయకూడదు. ఆరు తడి వరిలో విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా చేస్తారు. కానీ ఇందులో మంచి ఫలితాలు రాబెట్టాలంటే 20 సెంటీమీటర్ దూరంలో నాగల్ చాలులో కానీ గొర్రెతో కానీ లేదా ట్రాక్టర్తో నడిపే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే ఫెట్టికమ్ సీడ్రిల్తో కనుక వేసుకున్నట్లయితే విత్తనాలన్నీ దూరంగా లైన్లో పడి తరువాత వచ్చేటటువంటి కలుపును సమర్థంగా నివారించడానికి, అలాగే మనకి మొక్కల సాంద్రత కరెక్ట్గా ఉండడానికి దోహదపడుతుంది. అదే కాక ఈ విత్తనాన్ని మరీ లోతులో కాకుండా సుమారు 2.5 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో వేసుకున్నట్టయితే మనకి మంచి మొలక శాతం ఉంటుంది. ఈ విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేరుగా విత్తేటప్పుడు ఈ వెదజల్లడంలో కానీ లేదా ఈ ఫెట్టికమ్ సీడ్రిల్లోతో వేసినప్పుడు ఈ విత్తనం యొక్క లోతు అనేది ముఖ్యంగా గమనించాలి. అలా చేసుకున్నట్లయితే మనకి మంచి మొలక శాతం వస్తుంది. వీటి తర్వాత ఎరువుల యాజమాన్యంకి వచ్చేసరికి ఈ ఎరువుల యాజమాన్యంలో ఎంపీకే సమతులంగా వాడాలి. అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను సిఫార్సు మేరకు వాడాలి. అవసరమైతే సూక్ష్మ పోషకాలు కూడా వాడటం మంచిది. అలాగే మనకి ప్రధాన పోషకాలు అయినటువంటి ఈ నత్రజని ఎరువును 3 దఫాలుగా వేసుకోవాలి. అది ఎక్కడ అంటే విత్తిన 15 రోజులకు ఒకసారి, పిలక దశలో ఒకసారి, అంకురం దశలో ఒకసారి, ఇలా 3 దశల్లో మనకి సిఫార్సు చేసిన నత్రజని ఎరువును వేసుకోవాలి. మాగాని వరకు సిఫార్సు చేసిన నత్రజని ఎరువు కంటే 25% అధిక నత్రజనిని ఆరుతడి వరకు వాడాలి. పైగా ఇది నత్రజని ఎరువు అనేది ఎప్పుడైతే మనం నీటిని పెడతామో, ఈ నీటి తడులు ఇస్తామో, ఆ నీటి తడులు ఇచ్చిన తర్వాత పెట్టుకుంటే ఈ నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ అనేది పెరిగి మొక్కకు బాగా అంది మొక్క యొక్క ఎదుగుదల, పిలకలు పెట్టే సామర్థ్యం, దిగుబడి బాగుంటాయి. అలాగే భాస్వరం ఎరువును సిఫార్సు మేరకు మొత్తం భాస్వరమైన ఆకరుదుక్కులోనే వేసుకోవాలి. అలాగే పొటాష్ ఎరువుని ఆకరుదుక్కులో సగభాగాన్ని, మిగతా సగభాగాన్ని పైపాటుగా అంకురం దశలో నత్రజని ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఇలా మనకి సూచించిన, సిఫార్సు చేసిన ఎరువులను ఈ పద్ధతుల ద్వారా వేసుకోవడం ద్వారా మనకి పోషక లోపాలని నివారించవచ్చు. అయితే ఈ ఏరోబిక్ వరిలో ఇనుపు ధాతు లోపం అనేది ఎక్కువగా వస్తుందనేది మన పరిశోధనలో గమనించడం జరిగింది. ఆకులు తెల్లగా పాలిపోయినట్లు ఉండి ఎదుగుదల కుంటుపడుతుంది. ఈ లోపలక్షణాలు గుర్తించిన వెంటనే మనం 1 లీటర్ నీటికి 20 గ్రాముల అన్నబేదిని 2 గ్రాముల నిమ్మంతో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ ఇనుపు ధాతు లోపలక్షణాలతో పాటు కొన్నిసార్లు జింకు ధాతు లోపలక్షణాలను కూడా గమనించడం జరుగుతుంది. ఈ జింకు ధాతు లోపలక్షణాలు గనక వచ్చినట్లయితే మొక్క మనం వేసిన ఎరువులను సమగ్రంగా తీసుకోక మొక్క యొక్క ఎదుగుదల ఆగుతుంది. కాబట్టి జింకు ధాతు లోపలక్షణాలు గనక గమనించినట్లయితే విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. ఒకసారి జింక్ సల్ఫేట్ పిచికారీ చేసిన తర్వాత దాని యొక్క ఎరువులు తీసుకునే సామర్థ్యం పెరగనట్లయితే 2వ సారి పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సూక్ష్మధాతు లోపాలైనటువంటి ఇనుము, జింక్ లోపంతో పాటు ఏదైనా సరే గమనించినట్లయితే మల్టీ మిక్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి అది మినరల్ మిక్సర్ టైపు, ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ ఈ మైక్రో న్యూట్రియంట్ మిక్సర్స్ దొరుకుతాయి. ఈ వీటిని కూడా స్ప్రే చేసుకోవడం ద్వారా మనము ఈ సూక్ష్మధాతు లోపాలను నివారించవచ్చు. ఆరుతడి వరి సాగులో నీరు మనము నిలవ కట్టము, అవసరం మేరకే నీరు ఇస్తాము. ముఖ్యంగా ఈ నీటి విషయంకి వచ్చేసరికి తేమ ఆరదు, నీరు నిలబడదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని సాగు చేస్తాం. కాబట్టి పొడి సాయిల్ ఉన్నప్పుడు కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము కలుపు నివారించడానికి సమర్థవంతమైన నివారణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా విత్తిన వెంటనే మనం భూమిలో గనక తేమ ఉన్నట్టయితే మనకు సిఫార్సు చేసినటువంటి పెండిమిథలిన్ 1 లీటర్ కానీ లేదా 500 మిల్లీలీటర్ల ప్రటలాక్లోర్ సేఫ్నర్తో కలిపి లేదా 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ అనే ఏదైనా ఒక కలుపు మందును 200 లీటర్ల నీటికి కలిపి భూమిపై విత్తిన 2-3 రోజుల్లో గనక పిచ్చి

చేయాలి. ఇలా చేయడం వల్ల మొదట్లో వచ్చినటువంటి కలుపును కొంతవరకు సమర్థంగా నివారించవచ్చు. అలాగే విత్తిన వెంటనే వేసేటటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పెండిమెథలిన్ అనే మందును చల్లినప్పుడు, వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు పెండిమెథలిన్ మందును స్ప్రే చేయకూడదు. అలాగే ఈ కలుపు మందు స్ప్రే చేసిన వెంటనే నీటి తొడలు అనేవి ఇవ్వకూడదు. తర్వాత 15 నుంచి 20 రోజులకి కలుపు ఉధృతి మనం గమనిస్తాం. కలుపు ఉధృతి ఇంకా ఉన్నట్టయితే బిస్పైర్బాక్ సోడియం అనే మందు, నామినీ గోల్డ్ అనే మందు దొరుకుతుంది. అది 120 మిల్లీలీటర్లు ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి ఆకులన్నీ తడిచినట్టు పిచికారీ చేసుకోవటం వల్ల మనము గడ్డి జాతి కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. ఇంకా కనుక ఏవైనా సరే వెడల్పాకు ఆకుజాతి, విశల ఆకుజాతి కనుక ఉన్నట్టయితే విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు వాటి నివారణకు 2,4-D సోడియం సాల్ట్ అనే పొడి మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ, లేదా 2,4-D అమైన్ సాల్ట్ అనే లిక్విడ్ని అంటే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవటం వల్ల మనము వెడల్పాకు ఆకును సమర్థంగా నివారించవచ్చు. ఇప్పుడు ఈ కలుపు యాజమాన్యంలో ఇంతవరకు తొలకరి వర్షాలకు దున్నడం వల్ల కొంత కలుపుని, విత్తిని పెదప వేయడం వల్ల స్ప్రే చేయటం వల్ల కొంత కలుపుని, 15-20 రోజుల మధ్య జరిగినటువంటి ఒక స్ప్రే, మొత్తం ఇలాంటి 3 స్ప్రేలు ఒక దున్నడం వల్ల కొంతవరకు కలుపుని నివారించవచ్చు. ఇంకా గనక ఏదైనా సరే కలుపుని గనక గమనించినట్లయితే 30-35 రోజుల మధ్యలో ఒక మనిషిని కానీ 2 మనుషులు కానీ ఆ యొక్క కలుపు యొక్క తీవ్రతను బట్టి మనము తీసివేయాల్సి ఉంటుంది. తర్వాత నీటి యాజమాన్యం. ఈ 6 తడి వరి అనేది ఈ నీటి యాజమాన్యం యొక్క ప్రిన్సిపల్ని బేస్ చేసుకునే తయారు చేయడం జరిగింది. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా వరి సాగు అంటేనే 6 తడి వరి సాగుకి మరొక పేరు. కాబట్టి ఇక్కడ నీరు నిలబడదు. అయితే నీరు తేమ ఆరకూడదు, ఎందుకంటే వరి అనేది ఎక్కువ నీటిని ఆశించే మొక్క, ఎక్కువ నీటిలో పెరిగే మొక్క. కాబట్టి అది ఏ పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దడికి గురి కాకూడదు. వరిలో ముఖ్యంగా పిలకలు పెట్టే దశ, చిరుపొట్ట దశ, పూత, గింజ, పాలు పోసుకునే దశ, ఈ 4 దశలు చాలా ఇంపార్టెంట్. ఇవే దిగుబడిని ప్రభావితం చేసే దశలు. ఈ దశల్లో నీటి ఎద్దడి అనేది ఉండకూడదు. ఈ నీటి ఎద్దడి ఉండకూడదు అంటే మనం ఏం చేయాలంటే, ప్రతి 7 నుంచి 10 రోజులకి ఒకసారి నీటిని మొక్కలకు అందిస్తూ ఉండాలి. అందుకే 6 తడి వరి సాగు చేసేటప్పుడు మనకి నీటి సదుపాయం ఉండే బోర్లు కానీ, చెరువులు కానీ, కాలువల కింద కానీ ఇది అనుకూలమని చెప్తాం. అలాంటి పరిస్థితుల్లో మనము ఈ వర్షాకాలంలో వచ్చే వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ, ఎక్కడైతే వర్షాలు ఒక 10-15 రోజులు మధ్యలో పడినట్టయితే మనము తడినిస్తూ నీటిని నిలబడకుండా, తేమ ఆరకుండా ఆ మొక్కల్ని అలాగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ నీటి యాజమాన్యంకి వచ్చేసరికి నీటి యొక్క డెప్త్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇంకో చిన్న మెథడ్ కూడా ఉంది. దీనికి ఒక ప్లాస్టిక్ పైపు ఉంటుంది. 2 అడుగుల ప్లాస్టిక్ పైపు 4 ఇంచుల వ్యాసం కలిగినది తీసుకొని దాన్ని కింద అడుగులో 1 సెంటీమీటర్ దూరంలో కన్నాలు పెడుతూ మీద దాన్ని ప్లెయిన్గా అలాగే ఉంచి పొలం మధ్యలో గనక పాతినట్టయితే, 1 అడుగు గొయ్యి తీసుకొని అందులో ఇది పెట్టినట్టయితే ఈ కన్నాల వరకు ఉంచి దాంట్లో ఈ మనం నీరు పట్టినప్పుడు ఆ వాటర్ టేబుల్ అనేది ఆ గొట్టం ఆ 1 అడుగు పైపులో గనక గమనిస్తూ దానికి అవసరమైన నీటిని మనము ఈ బోర్ల ద్వారా కానీ లేదా చెరువు ద్వారా కానీ అందించడం చేయాలి. అలా చేసినప్పుడు పంట కాలమంతా కూడా దానికి సరైన నీరు అంది మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ మెథడ్ ద్వారా మనము 30-40% మేర నీటిని ఆదా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉండే వ్యవసాయం ఏంటంటే 2.5 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల నీరు ఉంటే కానీ వరి దిగుబడి సాధించలేము అన్నది మన మాగాని వరిలో ప్రపంచం మొత్తం మీద వరి సాగు చేసే రైతులు చేస్తున్నది వింటున్నది, ఈ రోజుకి కూడా చేస్తున్నది అదే. కానీ వరికి కూడా 6 తడిగా అంటే నీరు పొలం ఆరకుండా బురద పొదంలో గనక మనము వరి సాగును మెయింటైన్ చేసినా సరే మనకి దిగుబడులు ఆశించినంత వస్తాయి అనేది ఈ యొక్క సాగు విధానంలో పరిశోధనలు తేల్చినటువంటి నిజం. తర్వాత ఈ పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి ఈ ఏరోబిక్ వరిలో పొలంలో నీరు నిల్వ ఉండదు కాబట్టి
కొన్ని రకాల పురుగులు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది.

ఏదైనప్పటికీ మనము ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా పొలాలను పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా సరే పురుగు తెగులు గమనించినట్టయితే మనము దానికి సమగ్ర పురుగుల యాజమాన్యం కానీ తెగులు యాజమాన్యం కానీ చేయాలి. ఐపీఎం ప్రాక్టీసెస్ అంటారు, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనే పద్ధతి ద్వారా చేయాల్సి ఉంటుంది. పురుగుల విషయానికి వస్తే పీక పురుగు, అలాగే సుడిదోమ, ఆకుముడత పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. వీటి నివారణకు సిఫార్సు చేసిన మందులను వాడుకోవాలి. ఒకవేళ ఈ కాండం తులచి పురుగుకైతే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు, అది సివియర్గా ఉన్నట్టయితే కొరాజన్ అనే మందుని మనము స్ప్రే చేసుకోవాలి. ఈ మందు ఈ మన ఆకుముడతను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ ఆకుముడత అనేది ముఖ్యంగా ఈ నీడలోని నత్రజన ఎరువులు ఎక్కువగా వేసే పొలాల్లో గనక ఎక్కువ ఆశించే అవకాశం ఉంది. ఈ ఆకుముడత అనేది పిలకల దశలో వచ్చినప్పుడు పెద్ద ప్రమాదం కాదు, కానీ నిన్ను పాలు పోసుకుంటున్న దశ అంటే పోత అనంతరం గనక ఆకుముడత వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని వెంటనే కూడా నివారించాలి. ఏదైనా సరే పురుగులు తెగుల నివారణకు ఆ పురుగు తెగులు తట్టుకునేటువంటి రకాలనే మనము సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలాగే తెగులు విషయానికి వచ్చేసరికి అగ్గి తెగులు, అలా పొడ తెగులు, ఆ బ్యాక్టీరియా ఎండు తెగులు అనేవి ప్రధానమైనవి కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటికి సిఫార్సు చేసినటువంటి తెగులు మందును వాడుకోవాలి. అదే అగ్గి తెగులకి ట్రైసైక్లోజాల్ అనే మందును. ఈ షీత్ బ్లైట్ వచ్చినట్టయితే దానికి హెక్సాకొనజోల్ లేదా ప్రొపికొనజోల్ అనే మందును వాడడం ద్వారా సమర్థంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు సమతుల ఎరువుల యాజమాన్యం, ఈ గట్లు వెంబటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవటం, ఇలాంటివంటి పరిశోధన చర్యలు చేపట్టడం ద్వారా కూడా మనము ఈ పురుగుల తెగుళ్లను సమర్థంగా నివారించవచ్చు. ఇక దిగుబడి విషయానికి వస్తే ఈ ఆరుతడి వరిలో కూడా మాగాని వరిల కంటితో పోల్చినప్పుడు 80 నుంచి 90% దిగుబడులను నమోదు చేయడం జరిగింది. 30 నుంచి 40% వరకు నీటి ఆదా చేయడం జరిగింది. కాబట్టి మనము తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించే అవకాశం ఉంది. ఆరుతడి వరి ఉండే లాభాలు ఏంటంటే ఇవి తొలకలు వర్షాలకి సద్వినియోగం చేసుకొని దుక్కి దున్నుకొని చేసుకోవటం వల్ల మనము వెదజల్లే పద్ధతిలో విత్తనాన్ని జల్లుతాం కాబట్టి కూలి ఖర్చులు తగ్గుతాయి, అంటే నాట్లు వేసే ఖర్చు, నారు పెంచే ఖర్చు ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి ఇది ఖర్చును తగ్గించే ఒక మెథడ్. అలాగే నీటిని కూడా 30 నుంచి 40% ఆదా చేసుకోవచ్చు. అదే మనకి నీటి వసతి కలిగినటువంటి చెరువుల కింద, కాలువల కింద, బోర్ల దగ్గర వేసుకునే టైంలో ఈ నాట్లు ఆలస్యంగా కాకుండా సకాలంలో పంటని వేసుకోవడం ద్వారా వచ్చినటువంటి వానాకాలం వర్షాలని సద్వినియోగం చేసుకుంటూ అతి తక్కువ తడులతో మనము దిగుబడులు సాధించవచ్చు. పైగా ఈ ఆరుతడి వరకు తయారు చేసినటువంటి రకాలు, ఈ రకాలు వర్షాభావ పరిస్థితులను, నీటి ఎద్దడిని, పైగా తక్కువ నీటిలో కూడా మంచి దిగుబడులు ఇచ్చే రకాలు కాబట్టి ఇలాంటి రకాలు వాడటం వల్ల మనము ఇక్కడ ఈ వర్షాభావ ప్రాంతాల్లో కూడా అధిక దిగుబడిని సాధించవచ్చు. మాగాని వరితో పోల్చుకుంటే ఈ ఎదజల్లే పద్ధతిలో చేసినటువంటి పంట కారణంగా పంట 7 నుంచి 10 రోజుల ముందు మాగాని వరి కంటే కోతకు వస్తుంది కాబట్టి మనకి నీటి యొక్క అవకాశం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఇది వాతావరణ మార్పులకు అనుకూలమైనటువంటి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ విధానంలో ఒక భాగంగా దీన్ని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది పర్యావరణ దృష్ట్యా ఇది మీథేన్ గ్యాస్ యొక్క ఉద్గారాలని తగ్గిస్తుంది. మాగాని వరిలో మీథేన్ గ్యాస్ ఉద్గారాలు ఎక్కువగా ఉంటాయి, వాటితో పోలిస్తే ఇక్కడ తక్కువగా ఉంటుంది, నీటి వనరులపైన ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే ప్రధాన సమస్యలు ఏంటంటే కలుపు సమస్య. కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి యాజమాన్యము, కలుపుల యాజమాన్యం అనేది చాలా బాగా చెయ్యాలి. రెండోది ఏంటంటే పంట తొలి దశలో దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితి సంభవించినట్లయితే పంట దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఎవరైనా సరే ఆరుతడి వరి సాగు చేయాలనుకున్నప్పుడు బోర్ల కింద కానీ, చెరువుల కింద కానీ, లేదా కాలువల కింద కానీ మనకి నీటి సదుపాయం ఉన్న దగ్గర మాత్రమే చేయాలి. అలా చేస్తేనే మన పంటను కాపాడుకోవచ్చు. ఈ సదుపాయం లేని రైతులు ఈ ఆరుతడి వరి సాగు చేయకూడదు. ఇవి ముఖ్యంగా తీసుకోవాల్సినవి. మరియు రకాల విషయానికి వస్తే అంటే అన్ని దిగుబడినిచ్చే రకాలు ఈ వరి సాగుకి అనుకూలంగా ఉండవు కాబట్టి మనకి సిఫార్సు చేసినటువంటి, మొదట్లో చెప్పినటువంటి ప్రత్యేక రకాలు నీటి ఎద్దడిని తట్టుకొని స్వల్ప

0: కలిక రకాలని మాత్రమే మనం సాగు చేసుకోవడం ద్వారా మనము నికర ఆదాయాన్ని సంపాదించవచ్చు.
1: ఆరు తడి పద్ధతిలో వరి సాగుకి సూచనలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా మారుటే.
2: ఈనాటి కార్యక్రమంలో పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్ గారు.
3: మనము చాలా సందర్భాల్లో రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తుంటాము. అయితే అందరూ చూస్తారు, అందరూ అయ్యయో అంటుంటారు, కానీ వారిని సేవ్ చేసి గభాలను తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేసేటటువంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లోనూ ఉండవు. ఎందుకంటే ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా భయపడతారు. అక్కడికి తీసుకెళ్తే నీకేంటి సంబంధము, ఎవరు చేశారు యాక్సిడెంటు, ఎందుకు, మెడికో లీగల్ కేసు, పోలీసులు రావటం, ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి కేంద్ర ప్రభుత్వం వారు పిఎం రాహత్ స్కీమ్ అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. ఆ వివరాలు మనతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపూర్ వైఎస్ఆర్ కడప ఎం వీర్రాజు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: వారిని అడిగి తెలుసుకుందాం, ఈ పిఎం రాహత్ స్కీమ్ ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్.
4: సార్, పిఎం రాహత్ స్కీమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రోగ్రాము గౌరవ కేంద్ర ప్రభుత్వం 14/2/2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ తలకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము, ఈ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని, గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే గనక అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, 98% అవకాశాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు ముందుగా అమౌంట్ ముందు పే చేయండి, వివరాలు ఏంటి, లీగల్ కేసు మీరు ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఈ వివరాలతో కొంతవరకు కాలహరణం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అమౌంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడము, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పిఎం రాహత్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ వాహన చట్టం 1988లోని 162 సెక్షన్ ప్రకారము కూడాను ఈ పిఎం రాహత్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం 150,000 రూపాయల వరకు, 1.5 lakh rupees వరకు ట్రీట్మెంట్ ఇవ్వడము, అలాగే 7 రోజుల వరకు ఆ వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కలెక్షన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
3: ఈ స్కీమ్ తాలకు ఉద్దేశం అది చాలా బాగుందండి, కానీ ప్రజలకి పూర్తిగా తెలియదు ఒకటి, రెండవది మళ్ళీ బాలారిష్టాలు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే ఏమవుతుంది, నా పేరును ఇంక్లూడ్ చేస్తారేమో, 10 సార్లు కోర్టుకు రమ్మంటారేమో అని ఇలా అనేకమైనటువంటివి ఇంకా స్టిల్ లింగర్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఈ పిఎం రాహత్ స్కీమ్ వాటన్నింటినీ ఎట్లా అధిగమిస్తుంది?
4: యా సార్, యాక్సెప్టెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ని చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనే ఉన్నాను, కామన్ మ్యాన్గా కూర్చున్నాను, తీసుకువెళ్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, భయం అయితే ప్రజలకు ఉంటుంది, అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా 2016 ఇంకో చట్టం ఉంది, దాని గురించి మనం ఇంకోసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిడెంట్ని చూశాను, ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఈ పిఎం రాహత్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్డ్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్తే గనక మన వివరాలు, ఎవరైతే తీసుకువెళ్లారో వాళ్ళ వివరాలు అడగకుండానే, అట్లాగే ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు ఏమి ముందుగా ఇనీషియల్గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆ వ్యక్తిని ముందు స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, స్టెబిలైజ్ చేస్తే గనక అతను డెత్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
3: ఇది ఇక్కడ ముఖ్య మనకి సందేహం ఎక్కడ వస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్లాలి అనేది. అది ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఎన్రోల్డ్ హాస్పిటల్స్కే అని అన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ఎన్రోల్ అయ్యాయి అనేది కామన్ మ్యాన్కి అందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు కదా. అప్పుడు దానిని ఎట్లా అధిగమించవచ్చు సార్?
4: యా సార్, స్కీమ్ కొత్తగా లాంచ్ అవ్వడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఉన్నది అన్నది ప్రజలకు ఇంకా పూర్తిగా కొంతవరకు తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యం ఉన్నది. కాకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలు

0: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే గనక వాళ్ళు ఈ స్కీమ్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది.
1: అక్కడితో తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఈ జాయిన్ చేసిన ఆయన తాలూకా ఆ బాధ్యత అక్కడితో అయిపోతుందా, లేదా కంటిన్యూషన్లో ఆయన ఏమైనా చేయాల్సి ఉంటుందా అండి?
0: యా, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని ఎవరైతే తీసుకువెళ్లారో అతని వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు అతను పిఎం రహవీర్ గుడ్ సమాటన్ కింద వస్తాడు, అది వేరే ఉంటుంది. సో ఇతనికి సంబంధించినట్టు ఎవరైతే తీసుకువెళ్ళినారో అతని పని అక్కడికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారంటే దీన్ని ఈధార్లో, ఈధార్ని ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఆ వ్యక్తికి వివరాలు ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు, లేదా వివరాలు తెలియదని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. సో హాస్పిటల్ ఎప్పుడైతే ఈ టీఎంఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నారో వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతాయి, ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఫార్వర్డ్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విక్టిమ్ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ప్యారల్గా ట్రీట్మెంట్ ఒక పక్కన అవుతుంది, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ రెండో వైపు జరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక, అక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, ఆ వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ ఉండొచ్చు, లేదా ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఉండొచ్చు. ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సూర్ వెహికల్ కానివన్నీ కూడా కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్తాయి. సో ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక ఈ పేమెంట్ అంతా కూడాను అగైన్ MVAF ద్వారా, అంటే ఇది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా, ఈ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ లేని వెహికల్ అయితే గనక అది కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దాన్ని డిస్కస్ చేసి ఈ నెలలో ఎన్నైతే వచ్చినాయో అవన్నీ డిస్కస్ చేసుకొని అందులో అప్రూవల్ చేసుకొని దాని పేమెంట్ మళ్ళీ హాస్పిటల్స్కి అగైన్ MVAF ద్వారానే చేయడం జరుగుతూ ఉంటుంది.
1: ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్లు కాబట్టి కొంచెం వాటి పేమెంట్లు అవి కొంచెం డిలే అవుతుంటాయి కదా సార్. ఇలాంటి నేపథ్యంలో హాస్పిటల్స్ అంతగా పట్టించుకోకుండా కొంచెం ఏదోలే అని అలా చేసేటటువంటి అవకాశం ఉందా, లేదా చాలా సిన్సియర్గానే వాళ్ళు అవన్నీ ఆ పేషెంట్కి అటెండ్ అయ్యి అన్ని ఒక డబ్బులు నిజంగా పూర్తిగా అన్ని వెంటనే కట్టేసేటటువంటి వాళ్ళకి ఎలా చేస్తారా, అలాగే చేస్తారా?
0: ఇప్పటికైతే ఇప్పుడు మన జిల్లాలో ఇంకా ఇప్పటిప్పుడే స్టార్ట్ అవుతుంది, లాంచింగ్ స్టేజ్లో ఉంది. ఇందాక మీరు అన్నట్టు బాలారి స్టాల్ అయితే ఉండడము కరెక్టేను. ఏవైతే ఇప్పుడు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 12 వరకు కేసులు ఈ ప్రోగ్రాంలో లాంచ్ అయినాయి. ఈ 12 కేసులకు కూడాను ఎటువంటి డిలే లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది.
1: మనం ఇందాకలో అనుకున్నట్టుగా ఈ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేటటువంటిది దాన్ని వీలైనంత త్వరలోనే అందరికీ ప్రజలకి అది ఆ డిస్ప్లేలు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తే పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఈ పిఎం రహత్ స్కీమ్లో దాన్ని టేకప్ చేస్తారు అనేటటువంటి అవగాహన జనసామాన్యానికి కూడా వచ్చేటట్లుగా ఏమైనా చేయవచ్చా?
0: యా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉన్నది అనే విషయం ఈ తీసుకువెళ్లే వ్యక్తికి, విక్టిమ్ని తీసుకెళ్లే వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 10 నిమిషాల్లో వీలైనంత తొందరగా ఆ విక్టిమ్ని తీసుకువెళ్తే గనక ఇతను అనుకున్నటువంటి పని సాధన అవుతుంది, గవర్నమెంట్ తాలూకా ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా పర్టికులర్గా సీరియస్గా ఉంది. ఇప్పటికే పేపర్ ద్వారా, పత్రికా దినపత్రికల ద్వారా ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉన్నదన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇవి తెలియజేయడానికి, ఎక్కువ పబ్లిసైజ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
1: అట్లాగే మీరు ఇప్పుడు ఇందాకలు చెప్పారు, వన్స్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, ఈ గోల్డెన్ అవర్లో ఆ పీరియడ్ లాస్ అవ్వకుండా పేషెంట్కి లాభం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారు వచ్చి మిగతా ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరు జాయిన్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఆ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ వారు ఎవరు తీసుకొచ్చారు, మీకేమవుతారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు అక్కడ ఎందుకు ఉన్నారు, జనరల్గా పోలీస్ వారు ఎంక్వైరీ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు పలానా టైంకి రండి, రేపు మా స్టేషన్కి వచ్చి ఒకసారి కలవండి. నిజంగా మనం చాలా ఒక సదుద్దేశంతో మనం తీసుకెళ్ళి అక్కడ చేసిన పోలీస్ వారు ముందు చేసేటటువంటివన్నీ ఇవే. ఆ టైంలో మనకేదో ఇబ్బందిగా ఉంటుంది, లేదండి మిమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రమ్మన్నారు, లేదా పలానా ఆఫీసర్ గారు రమ్మన్నారు అనేసరికి పోలీస్ వారు అనేసరికే వీళ్ళ గుండెల్లో ఒక ఏర్పడుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కలవరు, 1 గంట 2 గంటలు అట్లా పడుతుంది. ఇవన్నీ మనకెందుకులే అని చెప్పే కదా ఇన్నాళ్ళు జనసామాన్యము అవతల వాళ్ళకి

0: న్యాయం చేయాలి, లాభం చేయాలి, సహాయం చేయాలి అని అనుకున్నా కూడా వదిలేస్తున్నారు. దానికి అధిగమించడానికి పీఎం రాహత్ స్కీమ్ అట్లా పెట్టారు కదా. మరి ఈ నేపథ్యంలో దీన్ని కొంచెం, అంటే మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీకు రోజు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి, దాని గురించి చెప్పండి.
1: యా సార్, సో రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఉండే అడ్డంకులు మీరు చెప్పిన ఉన్నాయి, కాకపోతే దానికి సంబంధించి మాత్రమే మనకి గుడ్ సమాటన్ చట్టం 2016 రావడం జరిగింది. అంటే దీని నేపథ్యం ఏంటంటే, సేవ్ లైఫ్ ఫౌండేషన్ వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు 2016 మార్చి 30 తేదీన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లారో అటువంటి వ్యక్తుల పైన ఎటువంటి అరేంజ్మెంట్ కానీ, అటు వివరాలు గోప్యత ఉంచాలనుకున్నట్టే గోప్యత ఉంచుతూ, అలాగే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సేవ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ సమారిటన్ చట్టం 2016 రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నామక్లేచర్ మార్చి రహవీర్ అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తూనే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 134A ప్రకారము ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకువెళ్తున్నారో, హాస్పిటల్కి తీసుకువెళ్లారో, అటువంటి వ్యక్తిని గుడ్ సమారిటన్ లేదా రహవీర్ల కింద గుర్తించి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 25,000 రూపాయలు నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని తీసుకువెళ్ళడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలని గోప్యత ఉంచడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
0: ఇదంతా కూడా పోలీస్ వారే చూసుకుంటారా?
1: ఎస్, ఇదంతా కూడా పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు ఒకటో రెండో జరిగాయి అనుకుందాము, ఒకరు ఇద్దరు విక్టిమ్స్ని తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేశారు అనుకుందాము, అటువంటి వ్యక్తుల తలక పేర్లు ఎక్స్ వై ఇద్దరు పేర్లున్నాయి. ఈ రెండు వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు. ఈ నెలలో ఈ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్లో వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఎక్స్ని వైని డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రపోజ్ చేసినటువంటి వాటిని అక్కడ అంగీకారం చేసి ఆ వివరాలని రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వారు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఎక్స్ వైలు ఉన్నారో, అంటే వాళ్ళని గుడ్ సమారిటన్ కింద గుర్తించి లేదా రహవీర్ల కింద గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంటుంది. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో 25,000 రూపీస్ నగదును కూడా, అంటే అమౌంట్ను కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు భయాన్ని వీడండి, అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫీలు తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికి అక్కడ విడిచిపెట్టకండి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని. వాళ్ళు మన మధ్యలో ఉండే వ్యక్తులు, వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని రోడ్డుపైన విడిచిపెట్టేయకుండా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలను నిలిపే రహవీర్ల కింద మీరు గుర్తింపబడండి. అలాగే నగదు కూడా మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది, కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. మనం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని కాపాడదాం, బాధ్యత గల పౌరులుగా మనం మారాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున నేను కోరుకుంటూ ఉన్నా.
0: చాలా బాగుంది సార్. దానికంటే ఈ పీఎం రాహత్ స్కీము దానికి సపోర్ట్ చేస్తూ ఈ గుడ్ సమారిటన్ లా 2016 ఈ రెండు కలిసి నిజంగా అవసరంలో ఉండేటటువంటి అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కింద స్థాయి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసుకుని చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రజలకి, ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు. వీర్రాజు గారు చాలా ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పీఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మహిళా ప్రభా.

0: ఈనాటి మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో కౌమార దశలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సి జ్యోతిర్మయ్య గారి ప్రసంగం వింటారు.
1: చాలా ఇళ్లలో పిల్లలు చిన్నప్పుడు లేని సమస్యలు వాళ్ళు కౌమార దశలోకి అడాలసెన్స్లోకి రాగానే రకరకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నామన్న సమస్యను చాలా మంది తల్లిదండ్రులు వ్యక్తపరుస్తున్నారండి. మనం గూగుల్లో చూస్తే కూడా ఎక్కువగా శోధించబడిన అంశం ఇదే. మరి ఎందుకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి, మనం వాటిని వివరంగా తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. ప్రతి మనిషికి లేదా ప్రతి జీవికి తమ లాంటి ఇంకొక జీవి భూమి మీదకి రావడం అనేది ఒక అద్భుతమైన అంశం అండి, చాలా ఆనందకరమైన అంశం. సో ఏ జీవి చూడండి తమ పిల్లల్ని చాలా బాధ్యతగా సంరక్షించుకుంటూ వస్తాయి, కానీ ఏ జీవి చూసినా పిల్లలకు కనీస అవసరాలను తమకు తాముగా చేసుకునే వరకు వాటిని ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వదిలేస్తాయి. కానీ మనిషే ఒక పరిణితి చెందిన జీవిగా మనిషి కొన్ని సంఘజీవి అని కొన్ని కట్టుబాట్లను సాంప్రదాయాలని చాలా ఏర్పరచుకున్నాడు. వీటి వల్ల బాల్యం తర్వాత తమ పిల్లల్ని వదిలేయడం లేదు మనుషులు, వాళ్ళని అలాగే కట్టి పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ కౌమారం కావచ్చు యవ్వనం కావచ్చు అంతవరకు తల్లిదండ్రులు ఉన్నంత వరకు పిల్లల యొక్క బాధ్యత తీసుకుంటారు. పిల్లల వచ్చి తల్లిదండ్రుల యొక్క వృద్ధాప్యంలో వాళ్ళ బాధ్యతను తీసుకుంటున్నారు. ఈ విధంగా మానవ జీవన విధానం ఉంది. ఇక్కడ ఏ జీవికి లేని కొత్త సమస్య మానవుడు చూస్తున్నాడు. ఎందుకు అంటే అడాలసెన్స్ కౌమార దశలోకి వచ్చిందంగానే, అంటే 11 నుంచి 19 వయసు మధ్యలో, అంటే 13 నుంచి 19 వరకు టీనేజ్ అని రావచ్చు, 13, 14, 15 ఇవి. 11, 12 ని మనం ప్రీ టీన్స్ గా కూడా అభివర్ణించవచ్చండి. కానీ ఈ మార్పులు అనేవి ఆ వయసు నుంచే మొదలవుతాయి. ఎందుకు, కారణాలు చూద్దాం. బాల్యావస్థ నుంచి కౌమార దశలోకి వచ్చినప్పుడు వాళ్లలో సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయండి. అంటే ప్రత్యుత్పత్తికి సంబంధించిన ఆర్గాన్స్ ఆడపిల్లల్లో గాని మగపిల్లల్లో గాని తయారయ్యే వయసు అది. అప్పుడు ఆ వ్యవస్థకు తగ్గట్టుగా వాళ్లలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఆండ్రోజిన్స్ రిలీజ్ అవుతాయి, థైరాయిడ్ హార్మోన్స్ వస్తాయి, గ్రోత్ హార్మోన్స్ వస్తాయి. ఇలాంటి మార్పులు చేర్పుల వల్ల వాళ్లలో శారీరకంగా కూడా కొన్ని చిరాకులు ఉంటాయి, ఒక విధంగా మానసికంగా కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు పిల్లలు. అంతేకాకుండా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ లో కూడా ఏదైతే ఫ్రంటల్ లోబ్ ఉందో అక్కడ వాళ్లలో విచక్షణ శక్తికి సంబంధించిన వాటిలో కాస్త ఆలస్యం అవుతుంది. కానీ విచక్షణ రిస్క్ ఫ్యాక్టరే అనేది ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ రక్తంలో కలిసే హార్మోన్ వలన కొత్త కొత్త వాటిని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది, కొన్ని ప్రయోగాలు చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఇవి నేచురల్ గానే వాళ్ళ శరీరం వాటిని ఉద్రేకపరుస్తూ ఉంటుంది చేయాలని. కానీ ఫ్రంటల్ లోబులో ఏదైతే ఒక ఆలోచనాన్ని నిర్ణయాధికారం అనేది కొంచెం లేట్ అవుతుంది. ఇది వచ్చే లోపలే శరీరం వాటిని ప్రేరేపిస్తుందండి ఈ పని చేసేయమని. కాబట్టి టీనేజ్ లో పిల్లలు చాలా విపరీతంగా కొన్ని కొన్ని పనులు చేసేస్తుంటారు. బాల్యావస్థలో అప్పటి వరకు తల్లిదండ్రుల మాటని చాలా చక్కగా వింటుంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ చేయడం మొదలవుతుంది, ఎందుకు ఎందుకు అలా చేయాలి అని. లేకుంటే ఇలా చెయ్యొద్దు అని తల్లిదండ్రులు చెప్పిన తర్వాత దాన్ని అలా చేయటానికి ప్రయత్నిస్తారు. ఎందుకు చేయకూడదు, ఈ దారిలో వెళ్ళొద్దు, ఆ దారిలో వెళ్ళటానికి స్పీడ్గా వెళ్ళొద్దు, స్పీడ్గా వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా రకరకాలండి, ఏదైతే వద్దు అంటారో ఎందుకు వద్దు అనే క్వశ్చన్ వీళ్ళలో మొదలవుతుంది. దాన్ని ట్రై చేయడానికి పిల్లలు ఆసక్తి చూపుతారు. అప్పుడు సహజంగానే తల్లిదండ్రులు కోపం వచ్చేస్తుంది, వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళు హ్యాండిల్ చేసే విధానంలో తేడా వచ్చేస్తుంది తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళ మధ్యలో. పిల్లల్లో కూడా కొన్ని అప్పటి వరకు కనరాని కొన్ని యాటిట్యూడ్స్ కనిపిస్తాయండి. వీటిని సింపుల్గా అందరికి అర్థమయ్యే రీతిలో 4 A's చెప్పుకోవచ్చు అండి. ఫస్ట్ ఏ ఏంటంటే వాళ్లలో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది, ఎందుకు నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు మాట వినాలి, నేను ఇలా ఎందుకు చేయకూడదు, నువ్వు అలానే ఎందుకు చెప్తున్నావు, ఇలా మొదలవుతుందండి ఈ క్వశ్చన్స్. సో తర్వాత ఏమవుతుందంటే వాదోపవాదాలు వస్తాయి కదా, అప్పుడు వాళ్ళలో ఆటోమేటిక్గా యాంగర్ని చూస్తాం. అంతవరకు భయపడే పిల్లలు ఒక్కసారిగా వాళ్ళలో కోపాన్ని తల్లిదండ్రులు చూస్తారు, కోపడుతుంటారు, అలుగుతుంటారు కొంతమంది.

పిల్లలు అలుగుతారు, కానీ కొంతమంది కోపం చూపిస్తారు. తర్వాత దాని నెక్స్ట్ వచ్చి అరగెన్స్ని చూస్తారండి. అంటే చేతిలో ఉన్నది విసిరి కొట్టడం, ఏ వస్తువునైనా పాడు చేయడం, వాళ్ళ కోపాన్ని వస్తువుల మీద చూయించడం, ఈ అరగెన్స్ని చూస్తారు. ఆ తర్వాత అలోన్నెస్, అంటే ముందు తల్లి కొంగు పట్టుకొని తిరిగిన పిల్లలు, తండ్రి చేయి పట్టుకొని తిరిగిన పిల్లలు ఒక విధంగా వాళ్ళ నుంచి దూరం అయిపోయి వాళ్ళొక్కరే ఒక రూమ్లో ఉండడానికో, బంధువులు వస్తే దగ్గరకు పిలిచినా కూడా బయటికి రాకపోవడము, ఎక్కువగా కలవకపోవడము, స్కూల్ నుంచి రాగానే వెంటనే తమ రూమ్లోకి పోయి తలుపులు వేసుకోవడము, ఒంటరిగా గడపడము, ఇలాంటివన్నీ మనం గమనిస్తుంటాం. సో 4 A's వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క చైల్డ్కి ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఎన్నో సమస్యలు చెప్తుంటారు, వందల కొద్ది వేల కొద్ది సమస్యలు చెప్పినా అవన్నిటిని క్రోడీకరిస్తే ఈ 4 A కిందనే వచ్చేస్తాయి. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా పిల్లలు సొంత విషయాలు దాచేయడము, ఇలా అలోన్గా ఉండడము, ఇలాంటిటప్పుడు ఎందుకు అసలు వాళ్ళు ఎందుకు చేస్తారో మనం కనుక్కుందాం. ఇంతకుముందు మనం చెప్పాం హార్మోన్ల డెవలప్మెంట్ వలన వాళ్ళలో కలిగే చేంజెస్, వాళ్ళు ఏ పనులు చేయడానికి ఆసక్తి చూపుతారు అని. బాల్యావస్థలో పిల్లలు వచ్చి చెప్తుంటారు, నాకు ఆ మేడం అంటే చాలా ఇష్టం, చాలా బాగా చెప్తారు లెసన్, నన్ను మెచ్చుకున్నారు, నాకు ఇది బాగా అర్థమయ్యేటట్టు, ఇలాంటివన్నీ చెప్తుంటారు పిల్లలు ఇంటికి వచ్చి. అవి చాలా సంతోషంగా తల్లిదండ్రులు వింటారండి. ఈ ఏజ్లోకి వచ్చిన తర్వాత పిల్లలు సడన్గా క్లాస్లో ఉండే ఒక అమ్మాయో ఒక అబ్బాయి అదే రాపోతున్నాయి, ఇలా వాళ్ళంటే నాకు ఎక్కువ ఇష్టం కలిగింది, లేకుంటే వాళ్ళని చూడబుద్ధి అవుతుంది, వాళ్ళతో ఆడుకోవాలనిపిస్తుంది, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామని చెప్పారే అనుకోండి, తల్లిదండ్రులు మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం? ఇది ఫస్ట్ క్వశ్చన్ మనలో మనం చేసుకోవాలి. పిల్లల్లో మార్పులు వస్తున్నాయి, వాళ్ళలో మనతో ప్రవర్తించే విధానంలో తేడా వస్తుంది అనే దానికంటే ముందుగా మనము పిల్లలతో ప్రవర్తించే విధానంలో ఏవైనా తేడాలు వచ్చాయా అనేది ప్రతి తల్లిదండ్రులు ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం యాక్సెప్ట్ చేస్తామా? వెంటనే యాక్సెప్ట్ చేసాం. ఎందుకు నీకు ఇంత పెద్ద మాటలు? ఓహో ఇంత పెద్దోడు అయిపోయావా? ఆహా ఇంత పెద్దగా అయిపోయినావు నువ్వు, అప్పుడే ఇంతవరకు చిన్నపిల్ల అనుకున్నాను, నీకు ఇంత పెద్ద మాటలన్నీ ఎందుకు? లేకుంటే కొన్ని అర్థం కాని విషయాలన్నీ అడగడం మొదలు పెడతారండి పిల్లలు. తల్లిదండ్రులు అక్కడ కట్ చేస్తారు, లేకుంటే వాళ్ళ మీద కోపడతారు, వాళ్ళ కళ్ళల్లో తేడా వచ్చేస్తుంది, మాటల్లో తేడా వస్తుంది, ప్రవర్తనలో తేడా వచ్చేస్తుంది, తల్లిదండ్రులు ఒక్కసారిగా రిసీవ్ చేసుకోవడం మానేస్తారు, లేకుంటే దాన్ని అక్కడ కట్ చేస్తారు. సో ఎప్పుడైతే మనం బాగా విన్నాము, శాంతంగా విన్నాము, వాళ్ళ మాటలను పట్టించుకున్నాము, మన వ్యక్తీకరణలో తేడా అప్పటిదాకా చెప్తూ వచ్చిన పిల్లలు మన వ్యక్తీకరణలో తేడా రాగానే తల్లిదండ్రులతో అన్ని విషయాలు చెప్పడం అనే ఫస్ట్ ఆ యాటిట్యూడ్ని తగ్గించుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పీర్ గ్రూప్ మొదలవుతుందండి. అంటే వాళ్ళలాంటి ఆలోచన విధానం ఉండే పిల్లలకి వీళ్ళకో చెప్పడం మొదలవుతారు, ఫస్ట్ గ్యాప్ అక్కడ స్టార్ట్ అవుతారు. కొంతమంది పిల్లలు జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి సంఘటనలు, తల్లి షాపింగ్కి వెళ్ళింటుంది, పిల్లలు స్కూల్ టైంలోనో కాలేజీ టైంలోనో బయట ఎక్కడ ఫ్రెండ్స్తో కనిపిస్తారు, దాన్ని చూడంగానే తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి? వయలెన్స్, ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది, ఎక్కడున్నామో మర్చిపోతారు, పిల్లలు వాళ్ళ గ్రూప్ ఏంటో మర్చిపోతారు, వెంటనే వాళ్ళని అక్కడి నుంచి లాక్కపోవడమో తీసుకెళ్ళడమో 4 దెబ్బలేయడమో ఇట్లాంటివన్నీ చేస్తారు. దాని బదులు ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళి, ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నావు, ఓహో నీకు రావాలనిపించిందా, రెస్టారెంట్ రావాలనిపించిందా, మరి నాకు చెప్తే నేను తీసుకొచ్చేదాన్ని కదా, రెస్టారెంట్కి మనం ఎప్పుడైనా పోవచ్చు, క్లాస్ బంక్ చేస్తే ఆ లెసన్లు మళ్ళీ నీకు ఎలా తెలుస్తాయి నాన్న, నాతో ఎందుకు చెప్పలేదా అని శాంతంగా ఒక్కసారి డీల్ చేశారనుకోండి పేరెంట్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? నెక్స్ట్ ఒక థియేటర్లోనే కనిపించినారు, మనం కలిసి వెళ్ళేవాళ్ళం కదా సినిమా అని వాళ్ళు రిసీవ్ చేసుకుని, ఇప్పుడు ఆ సంఘటన జరిగిపోయిందండి. అంటే ఏం, మేము తల్లిదండ్రులు తగ్గి ఉండాలా, పిల్లలు చెప్పినట్టే వినాలా, ఇక్కడ ఎగో ప్రాబ్లమ్స్ రాకూడదు. మీకు ముందుగానే చెప్పాను, ఎందుకు పిల్లలు ఇలాంటివి చేయడానికి ఉత్సుకత చేయిస్తారంటే వాళ్ళలో న్యాచురల్గా కలిగే హార్మోనల్ చేంజెస్. సో దీనికి ఆ కొంతకాలంలో తల్లిదండ్రులు సమయాన్ని పాటించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ హ్యాండిల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేశారనుకోండి, పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య ఇంత పెద్ద గ్యాప్ అనేది రాదు. తర్వాత ఇలా కాకుండా వేరే ఆపోజిట్ సెక్స్తో కనిపించారు, ఒక పార్కులో కనిపించారు, లేకుంటే తిరుగుతున్నారని ఎవరి ద్వారానో మీకు తెలిసింది, దాన్ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. వాళ్ళని ఏమి తీసుకొని వచ్చేసేలా, పెళ్లి చేయాలా, ఇవన్నీ కూడా అడుగుతుంటారు పేరెంట్స్ మా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు. ఇది కాదండి,
మనము జస్ట్ దాన్ని ఎక్కువ ఫోకస్ చేయకుండా, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, క్యాజువల్గానే ఒక అబ్బాయి అబ్బాయితో ఉంటే ఎలాగో, అమ్మాయి అమ్మాయితో ఉంటే ఎలాగ చూసామో, వాళ్ళిద్దరు ఆపోజిట్ సెక్స్తో ఉన్నప్పుడు కూడా అంత క్యాజువల్గానే మీరు చూడగలగాలి. కానీ దాని పర్యవసానాలు వేరే విధంగా ఉండవచ్చు. మీరు దాన్ని హ్యాండిల్ చేసే విధానం

0: విషయంలో సమస్య లేకుండా చేసుకోవచ్చు. ఎలా అంటారా, పిల్లలకి ఓహో నీ ఫ్రెండా, ఓకే పర్సనల్గా ఉన్నప్పుడు చెప్పాలి, ఇంకా చాలా జీవితం ఉంది కదా, ఇది ఇప్పుడు 12 ఏళ్ళనో 13 ఏళ్ళలో చేయాల్సిన విషయం కాదు, అంతవరకు నీ ఫ్రెండ్ని నువ్వు అబ్జర్వ్ చేయి, బాగా చదువుకో, మాకు ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత నీ ఇష్టం ఎలా ఉందో అలాగే చేద్దాం గాని, కానీ నీ చదువు మీద నుంచి కాన్సన్ట్రేషన్ తీసేయొద్దు అని తల్లిదండ్రులు చక్కగా నచ్చ చెప్పగలిగారు. ఏదైతే మనం వద్దని దూరంగా పెట్టామో దాని పట్ల ఆకర్షణ పెరుగుతుందండి. క్యాజువల్గా మీరు దాన్ని డీల్ చేసినారు, ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, పిల్లలకు కూడా దాని మీద న్యాచురల్గానే ఆసక్తి అనేది తగ్గిపోతుంది, న్యాచురల్గానే కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, అయిపోతుంది. కానీ తల్లిదండ్రులు కొంతమంది ఏం చేస్తారు, ఫోన్ లాక్కుంటారు, చాటింగ్ చేస్తున్నావా, వాళ్ళ మీద స్పయింగ్ చేస్తారు, హెలికాప్టరింగ్ పేరెంటింగ్ చేస్తారు, ఇంకా వాళ్ళకి వాళ్ళ ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఎంక్వైరీలు చేస్తారు, స్కూల్కి వచ్చి గొడవలు చేస్తారు, లేదా కాలేజీలకు వెళ్ళి గొడవలు చేస్తారు. వాళ్ళ మీద ఈ ఆపోజిట్ పేరెంట్స్తోనో కానీ ఆ పిల్లలతో కానీ వీళ్ళు ప్రవర్తించే విధానం మారిపోతుంది, గొడవలు చేసుకుని. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఇంకా పట్టుదల ఎక్కువ. 4 రోజులు కలిస్తేనే వాళ్ళకే తెలిసిపోతుంది వీళ్ళు మనకు సరైన వాళ్ళు కాదనో, లేకుంటే వాళ్లకు మాకు సూట్ కారు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ లేదు, అది అలాగే అలాగే కట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది. సో దాన్ని ఎక్కువ ఆసక్తి చూపించి దానికి లేని ఇంపార్టెన్స్ కలిగించొద్దండి. చాలా క్యాజువల్ గా అంశాన్ని తీసుకుని మీ పిల్లలు మీ చేయి దాటిపోకుండా, చదువు మీద ఏకాగ్రత దెబ్బతినకుండా హ్యాండిల్ చేయగలగాలి. సో ఇక్కడ ఈ ఎదుర్కొనే ఇటువంటి సమస్యల్ని జాగ్రత్తగా తల్లిదండ్రులు డీల్ చేసుకోగలిగారు, అప్పుడు తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య చాలా మంచి సమన్వయం ఉంటుంది. ఇంకా ఈ సమస్యలు కాకుండా ఇంకా కొన్ని ఉంటాయండి. ఆర్థిక విషయాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఎంతవరకు స్వేచ్ఛనివ్వాలి పిల్లలకి, కొత్త కోరికలన్నీ, అమ్మాయిలు అయితే వాళ్ళ కాస్మెటిక్స్ కానీ వీటికి కానీ వాళ్ళ డ్రెస్సెస్ గురించి కానీ స్టైల్స్ కానీ వీటిని అడుగుతుంటారు, స్మార్ట్ ఫోన్స్ గురించి, అబ్బాయిలు బైకులని ఇవన్నీ. ఇక్కడ ఖచ్చితంగా తల్లిదండ్రులు తమ శక్తికి మించి చేయడమో, లేకుంటే పిల్లలకు వాళ్ళ మధ్య తరచు వివాదాలు చేయడమో కాకుండా ఖచ్చితంగా తెలియచేయండి వాళ్ళ యొక్క అవసరం ఏంటి. అవసరానికి మించి ఏదైనా కూడా వాళ్ళకి ఎంత హామ్ చేస్తుందో తెలియపరచగలిగారు. 10వ క్లాస్లో ఉన్న పిల్లవాడు బైక్ అడిగాడు, వెంటనే బైక్ తీ, ఎంతమంది కుటుంబాల్లో చూస్తున్నామండి బైక్ తీసించడము. ఆ పిల్లలకి మనం ఇందాక చెప్పాం, పెరేటల్ లోబ్లో వాళ్ళకి నిర్ణయాధికారం సరిగా ఉండదు, ఎదురుగా ఎవరో వచ్చారు వెంటనే రైస్ చేయడము, లేకుంటే సడన్ బ్రేక్ వేయడము, యాక్సిడెంట్లలో ఎంతమంది పిల్లల జీవితాలు దెబ్బతింటున్నాయి. ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. 18 దాటేంత వరకు వాళ్ళకి గేర్ ఉండే వెహికల్ అసలు ఇవ్వకూడదు. మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తును బాగా కోరుకున్నప్పుడు మీ పిల్లలు ఎంత మంచి స్థితిలో ఉండాలంటే వాళ్ళకి నచ్చిన అంశం ఏదైనా కానీ ఎవరైనా పిల్లలు చక్కగా ఎక్స్ప్లోర్ చేయగలరండి, వాటిని బాగా ఆ రంగంలో వాళ్ళు రాణించగలరు. ఖచ్చితంగా మీ పిల్లలకి ఇష్టమైన రంగాన్ని తెలుసుకోండి, లేదు వాళ్ళకి తెలియ మీకు కూడా అవగాహన లేదు, ఎక్స్పర్ట్స్ దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళండి. ఈ విధంగా చేయడం వలన పిల్లలకు వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా మీరు చక్కగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్లీగా ఫ్రెండ్గా ఉండాలి అని అని చెప్తుంటారు తల్లిదండ్రులకి. ఫ్రెండ్గా ఉండడం కంటే ఫ్రెండ్లీగా ఉండడం చాలా బాగుంటుందండి. అంటే మీరు వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళ అన్ని విషయాలు మీతో చర్చించేలాగా చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులను మీరు సరిదిద్దేలాగా ఒక గైడ్ లాగా కూడా ఉండాలి. గోల్స్ నిర్ణయించుకోవడంలో వీటన్నిటిలోనూ తల్లిదండ్రులు పిల్లలు చక్కటి అట్మాస్ఫియర్లో కూర్చొని నిర్ణయించుకోగలిగి అక్కడ మన శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఎకనామికల్ సపోర్ట్ కూడా ఇస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్లాన్ చేసుకోగలిగినారో, తెలియని అంశాలు వాళ్ళు కూడా ఎవరినైనా అడిగి తెలుసుకోగలుగుతారో, అటువంటప్పుడు ప్రతి ఇల్లు చక్కగా ఆనందకరమైన వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి. ఎందుకంటే ఇల్లు అనేది ఈ సమాజంలో ఒక ఇటుక లాంటిది, ఒక పెద్ద భవంతికి ఉన్న ఇటుక లాంటిది. ఇల్లు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ సొసైటీ మీద కూడా ఉంటుంది. ఒక డిస్టర్బ్ చైల్డ్ సొసైటీ లేకపోతే అక్కడ కూడా డిస్టర్బెన్స్ చేస్తారు. కాబట్టి పిల్లల్ని పెంచడం అనేది ఒక సామాజిక బాధ్యత. అందులోనూ ఈ టీనేజ్ మేనేజ్మెంట్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన దశ అండి, అది ఒక కీలకమైన మలుపు తిప్పే దశ. ఈ దశలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి, మంచిగా తమ పిల్లల్ని పెంచుకోవాలి, వాళ్ళు ఒక మంచి పౌరులుగా ఈ సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దే బాధ్యత కూడా తల్లిదండ్రులది.
1: మీరింతవరకు

కౌమార దశలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సి జ్యోతిర్మయ్య గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళా ప్రభా కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూల్ కేంద్రం చిత్రసీమ. ఈ కార్యక్రమంలో ముందుగా అస్త్రం చిత్రం నుంచి ఒక పాట.

స్నేహితుడ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు. శివరామ్ శంకర్ సంగీత నిర్వహణలో చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా శ్రీరామ్ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ఎస్పి చరణ్ ఉష ఆలపించిన ఈ గీతం.

మీరు వింటున్న ఈ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ యూరోపియన్ యూనియన్ల

0: జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ యూరోపియన్ యూనియన్ల ఆర్థిక సంబంధాల్లో కీలక ఘట్టంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావ్లాలో స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి డిజిటల్ టెక్నాలజీ కీలకంగా ఉంటుందని, డిజిటల్ టెక్నాలజీపై కుదిరిన ఒప్పందం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల ఆధారిత సహకారంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని నరేంద్ర మోదీ వివరిస్తూ,
1: भारत और स्लोवाकिया करीब ही सामंजस्य से आगे बढ़ रहे हैं. दोनों देशों के उद्योग, स्टार्टअप्स और ट्रेडर इसका अधिकतम लाभ उठा सके. टेक्नोलॉजी हमारी भावी साझेदारी का महत्वपूर्ण स्तंभ है. डिजिटल टेक्नोलॉजी पर आज किए गए MOU इंडिया चेयर स्थापित की जा रही. AI मानवता की सेवा और प्रगति का सशक्त माध्यम बने, यही हमारी साचा सोच है. हमारा मानना है
0: స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలన్నారు. భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని, డిజిటల్ పరివర్తనను, కృత్రిమ మేధస్సులో పురోగతిని ప్రశంసించిన ఆయన, కీలక రంగాల్లో భారతదేశం అనేక అభివృద్ది చెందిన దేశాలను అధిగమించిందన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం EU భారత్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్లోవేకియా స్వాగతిస్తోందని, రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి తాము కూడా ఆసక్తిగా ఉన్నామని రాబర్ట్ ఫికో పేర్కొంటూ,
2: Congratulate India to fantastic results which you are achieving. A country, it has the ambition to be the third biggest economy in the world. Distinguished Prime Minister, I congratulate you to the results in all areas. It's the field of digitalization and the use of artificial intelligence. You're ahead of many other advanced countries in different parts of the world. I would like to congratulate you to economic growth.
0: గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ఈరోజు ప్రారంభమైన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. గత దశాబ్ద కాలంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో ఆయన విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే దేశంలో పవన విద్యుత్ 46% పెరుగుదలను నమోదు చేసిందన్నారు. దేశంలో పవన విద్యుత్ సామర్థ్యం 56.1 గిగావాట్లను అధిగమించడంతో ప్రపంచంలో 4వ అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్గా మన దేశం నిలిచిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పవన టర్బైన్లు, సంబంధిత భాగాల ఎగుమతులు 12,000 కోట్ల రూపాయలను దాటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ మాట్లాడుతూ, స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను మరింత అవలంబించడం ద్వారా ఖచ్చితమైన శూన్య కర్బన ఉద్గారాలను సాధించేందుకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో శాస్త్ర

0: సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల శాస్త్ర విజ్ఞానం అనే అంశంపై న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్ర ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించటం వల్ల ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో సాంకేతికత ఒక అంతర్భాగంగా మారిందన్నారు. గత దశాబ్ద కాలంలో దేశ బయో ఎకానమీ గణనీయంగా విస్తరించిందన్న ఆయన, అంతరిక్ష, జియోస్పేషియల్ అనురంగాల్లో చేపట్టిన సంస్కరణలు ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని విస్తరించి దేశ శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశాయని తెలిపారు. విధాన సంస్కరణలు, ఆవిష్కరణలు, సంస్థాగత మద్దతు కలయికతో దేశం సైన్స్ టెక్నాలజీలో కీలక ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ అవగాహన అమలు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలు పునరుద్ధరించబడతాయని, అలాగే స్వేచ్ఛా నౌకాయనానికి, వాణిజ్యానికి భరోసా లభిస్తుందని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. మిగిలిన అంశాలపై చర్చించి ఒక సుస్థిరమైన తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ముందుకు సాగాలని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన జాతీయ కార్యక్రమం ఈ నెల 21వ తేదీన కోల్కతాలో జరుగుతుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సన్నాహక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారని చెప్పారు. వయసు పైబడే కొద్దీ ప్రజలు ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ది గల, మానసికంగా దృఢమైన జీవితాలను గడపడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు యోగాను తమ దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నారని తెలిపారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన మద్దతు లభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలో రేపు ప్రారంభించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య ప్రక్రియలతో యువత భాగస్వామ్యాన్ని పునఃసమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే యువ పౌరులకు పరిపాలన, విధాన చర్చలు, పార్లమెంటరీ పనితీరుపై ప్రత్యక్ష అవగాహనను అందిస్తుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు అనేది దేశ యువత ఆలోచనలు, ఆకాంక్షలను జాతీయ చర్చలోకి తీసుకువచ్చే ఒక ఉద్యమం అని ఆ మంత్రిత్వ శాఖ వివరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల మొత్తం సంఖ్య 19కి పెరిగింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ పరేడ్ శిబిరం, అఖిల భారత తల్ సైనిక్ శిబిరం వంటి శిబిరాల్లో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైక్లింగ్ వంటి సైనిక శిక్షణ, సాహస కార్యకలాపాల్లో క్యాడెట్లకు మరింత విస్తృత అనుభవం లభిస్తుందని వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 75,527 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 737 పాయింట్ల లాభంతో 76,264 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 231 పాయింట్లు లాభపడి 23,853 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.71 పైసలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు లలిత గీతం వింటారు. ముందుగా ప్రకటనలు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కాస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं प्रियंका अरोड़ा।

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? హలో,
1: నా పేరు రాఘవేంద్ర మేడం.
0: రాఘవేంద్ర గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు
1: మేడం? జోడు ఉందా?
0: ఉందండి.
1: జోడులా కదలే కాలమే జీవితం అనే పాట ఉంది.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
1: శ్రోతలు అందరి కోసం మేడం,
0: అందరికోసం పాట.
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

0: హలో
1: హలో కర్నూల్ ఎఫ్ఎం.
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: జరిగింది మేడం ఈరోజు.
1: అవునా, మీ పేరండి?
0: పేరు లింగన్న మేడం.
1: ఎక్కడి నుంచి అండి?
0: కొంగన్పాడు మేడం అది.
1: ఓకే అండి, సంతోషం. చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వింటారు పాట?
0: అనురాగ దేవ తెలియదు పాట ఏంటి మేడం?
1: అందులో ఏదండి?
0: అందాల హృదయమ అనే పాట మేడం.
1: ఓకే అండి, పాట మీకోసం వచ్చేస్తుంది, వినిద్దామా?
0: సరే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, వెల్కమ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మోహన్ మాట్లాడుతున్నాను.
0: మోహన్ గారు ఎక్కడి నుంచి అండి?
1: వీకర్ సెక్షన్
0: కాలనీ. వీకర్ సెక్షన్ కాలనీ, చెప్పండి. మరి
1: కాంచనగంగ చిత్రం నుంచి సాంగ్ వినిపించండి మేడం.
0: అందులో ఏదండి పాట?
1: వనిత లత అనే సాంగ్.
0: అవునండి, ఉంది. వేసేనా మరి పాట? ఓకే అండి,
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. గుడ్ నైట్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నరేష్ మేడం ముసాపేట్ నుంచి.
0: చెప్పండి.
1: మేడం
0: ఎస్ సినిమా నుంచి వింటారు అని పాట.
1: మేడం దీవించండి. మేడం సినిమా పేరు
0: దీవించండి.
1: మేడం
0: చూస్తున్నానండి. కనపడట్లేదండి. అదైతే ఇంకోటి ఏదైనా అడిగరా
1: మేడం. అతడు మేడం
0: అతడు
1: మీతో చెప్పనా?
0: ఓకే అండి.
1: మేడం నరేష్ రోజా రిషబ్ ఓంకార్ లక్ష్మీ నరసింహ టోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలు అందరికీ.
0: ఓకే అండి. మీ గ్రామ ప్రజలందరికోసం మీకోసం.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే అండి, వెల్కమ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు బాలాజీ మేడం, నేను మెమ్నార్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే అండి, చెప్పండి, ఏ సినిమా నుంచి ఉంటారు?
1: నాకు సూర్యవంశం నుంచి మేడం, వెంకటేష్ నటించింది.
0: అందులో అండి
1: మహారాజు పులిల కదిలాడు అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: అవునండి, పాట ఉంది మరి మీకోసం వేసిన.
1: ఇద్దరు పేర్లు చెప్తా మేడం.
0: చెప్పండి.
1: కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, మహమూర్ నుంచి పులిపాటి వెంకటేష్.
0: ఓకే అండి.
1: సాతాపూర్ నుంచి లక్ష్మయ్య.
0: ఓకే అండి, మీకోసం మీ
1: స్నేహితులందరికోసం
0: పాట వచ్చేస్తుంది, వినిద్దామండి.
1: సరే మేడం.
0: ఓకే అండి.

0: हेलो, कर्नूल एफएम। हेलो,
1: హలో మేడం, యా సార్లో మేడం,
0: యా పర్లా మీ పేరండి?
1: బాబు మేడం.
0: బాబు?
1: అవును మేడం.
0: చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు?
1: మాకు అన్నమయ్యల పాట మేడం.
0: ఏదండి అన్నమయ్య?
1: అన్నమయ్యల.
0: అందులో
1: వెంకటేశ్వర స్వామిది మేడం.
0: ఏదైనా పర్లేదా స్వామిది?
1: ఏదైనా పర్లేదు మేడం.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, వినిద్దామా? మరి
1: నీకోసం కూడా మేడం, యాఫర్ల ప్రజల కోసం, మా కార్మలు తాండ్ర పాడు కార్డోను.
0: ఓకే అండి, వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట.
1: నీకోసం కూడా.
0: ఓకే అండి, మా కోసం కూడా వినిద్దామండి. ఓకే అండి.
1: నీకోసం కూడా.

厉害。

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి అండి?
1: పెద్దమునిగల్సేరు గ్రామం. వెంకటయ్య.
0: వెంకటయ్య గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి ఉంటారు?
1: అడవి రాముడు.
0: అడవి రాముడు, అందులో
1: కోగిలమ్మ పెళ్ళికి కోనంత పందిడి.
0: ఓకే అండి.
1: అదే మేడం,
0: పాట వచ్చేస్తుంది, వినేద్దామా మరి?
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఏకచిత్రగానం ఇవాళ కార్యక్రమంలో యూనివర్సల్ మీడియా స్వారి దేశముద్ర చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు చక్రి. గాయని గాయకులు రంజిత్, చక్రి, కౌసల్య, దేవన్, ఆండ్రియా, రఘుకుంచే, రవివర్మ, సుచిత్ర బృందం. వినండి యూనివర్సల్ మీడియాస్ వారి దేశముద్ర చిత్రం నుంచి పాటలు.

మీరింతవరకు యూనివర్సల్ మీడియాస్ వారి దేశముద్ర చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు చక్రి, గాయని గాయకులు రంజిత్, చక్రి, కౌసల్య, దేవన్, ఆండ్రియా, రఘుకుంచే, రవివర్మ, సుచిత్ర బృందం. ఇంతటితో ఇవాళ ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూల్ కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా ఆరాధన చిత్రం కోసం ఎండి రఫీ, ఎస్ జానకి ఆలపించిన గీతం వినండి. ఎస్ హనుమంతరావు సంగీత నిర్వహణలో

బాల్యమిత్రుల కథ చిత్రం కోసం వేటూరి సాహిత్యానికి సత్యం సంగీతం సమకూర్చగా ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన గీతం విన్నారు. ఇప్పుడు వినండి చదువుకున్న అమ్మాయిలు. ఈ చిత్రం కోసం పిబి శ్రీనివాస్ ఆశాలతక్క కులకర్ణి ఆలపించిన గీతం ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పన.

పాడింది కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో. ఇప్పుడు వినండి ఎదురీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలాలు ఆలపించిన ఈ గీతం సత్యం సంగీత నిర్వహణలో.

എതിരിത്ത ചിത്രംകോസം గాలిమేడలు చిత్రం కోసం ఘంటసాల రేణుక ఆలపించిన గీతం విన్నారు టీజీ లింగప్ప సంగీత నిర్వహణలో. ఇప్పుడు వినండి గండికోట రహస్యం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం టీవీ రాజు సంగీత నిర్వహణలో.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట మాయబజార్ చిత్రం కోసం పి సుశీల, పిలీల, స్వర్ణలత ఆలపించింది. ఘంటసాల సంగీత నిర్వహణ.

0: మను తినేవాడా వెన తినేవాడా?
1: మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అలనాటి మాతృగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11:00 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే జయా భారతి. भारत और स्लोवाकिया ने अपने संबंधों को व्यापक साझेदारी के स्तर तक उन्नत करते हुए द्विपक्षीय सहयोग को बढ़ाने के लिए 11 समझौतों पर हस्ताक्षर किए हैं. प्रधानमंत्री नरेंद्र मोदी और स्लोवाकिया के प्रधानमंत्री रॉबर्ट फीत्सो के बीच हुई वार्ता के बाद प्रवासन, डिजिटल प्रौद्योगिकी और रक्षा जैसे विभिन्न क्षेत्रों में समझौतों पर हस्ताक्षर किए गए. दोनों पक्षों ने एक सामाजिक सुरक्षा समझौते को शीघ्र पूरा करने की दिशा में काम करने पर भी सहमति व्यक्त की. समझौता भारत और स्लोवाकिया के बीच आवाजाही करने वाले कामकाजी पेशेवरों के कल्याण और सामाजिक सुरक्षा में योगदान देगा. वार्ता के बाद संयुक्त संवाददाता सम्मेलन में प्रधानमंत्री मोदी ने कहा कि दोनों देशों ने संबंधों को व्यापक साझेदारी के स्तर तक बढ़ाने का निर्णय लिया है.
3: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग.

ఆకాశవాణి కర్నూల్ కేంద్రం నిలయంలో సమయం రాత్రి 11:45. ఇంతటితో నేటి మా ప్రసారాలు ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.